ఆకాశవాణి కడప కేంద్రం. వైవిధ్యంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన మన భరతమాత ఒడిలో ప్రేమానురాగాల పరిమళాలు విదజల్లే ఈ ఉదయాన్ని దేశభక్తి భావనతో స్వాగతిద్దాం.

0: declared sites. The IAEA's 35-member board approved the resolution by 23 votes to 5 with 8 abstentions. In the U.S. Open, Americans Ben Shelton and 11th seed Francis Tiafoe have set up an All-American men's single semifinal. In the women's single semifinals on Friday, defending champion Aryna Sabalenka will face 3rd seed Jessica Pegula, while 4th seed Coco Gauff will play Alina Rybakina of Kazakhstan. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం భక్తిరంజని. గురువులో దైవాన్ని, దైవంలో గురుతత్వాన్ని దర్శించే భక్తి భావనతో ఈనాటి కార్యక్రమంలో ఇప్పుడు విందాం దత్తస్తుతి.

భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు దత్తస్తుతి విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సూక్తి రత్నావళి.

ప్రథమురాలు జీవితంలో తల్లి. తల్లి లేనటువంటి బిడ్డ ఉండడు. అటువంటి తల్లి మహత్యం మన భారతదేశంలో విశేషంగా ఉంది. మన భారతదేశం విలక్షణమైనటువంటిది, సంస్కారములతో కూడినటువంటిది, తల్లిదండ్రుల యొక్క బాధ్యతను చక్కగా నెరవేర్చేది అని చెప్పి అంటూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న మానవ సంబంధాలన్నింటిలో కూడా మాతాపుత్ర సంబంధం ఎంతో ఘనమైనటువంటిది, పవిత్రమైనది, విడదీయరానిది, త్యజింప వీరుడైనటువంటిది అంటారు. రఘుమహారాజు, హర్ష చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు విశ్వజిత్ యాగం చేసినట్టు చెబుతారు. ఆ యాగంలో రాజైన వాడు తనకున్న రాజ్యాన్ని, తన కనక వస్తు వాహనాన్ని, సమస్తాన్ని, చిట్ట చివరకు తన భార్యా పుత్రాదులను, అంతేకాకుండా తన వంటిపైనున్నటువంటి బట్టల్ని కూడా దానం చేస్తాడు. 12 సంవత్సరంలో ఒకసారి ఇలా చేసి మరలా స్వీయ పరాక్రమం ద్వారా రాజ్యాన్ని సంపాదిస్తాడు. అది ఎవరికో అక్కగారికి కానీ బంధువులకు కానీ దానమిచ్చినటువంటి భార్యాపుత్రాదులు ధరించేటువంటి బట్టల్ని మరలా దానంగా ప్రతిగ్రహిస్తాడు. అటువంటి విశ్వజిత్ దక్షిణ యాగంలో కూడా తల్లిదండ్రులు దానం చేసుకోవడానికి వీలులేదు. తల్లిదండ్రులతో ఉన్న సంబంధం, ముఖ్యంగా తల్లితో పెనవేసుకున్నటువంటి బంధం అటువంటిది. తల్లికి సంతానం పేగులో, పేగు రక్తంలో, రక్తంలో రక్తం అటువంటిది తల్లి ప్రతి వ్యక్తికి పూజనీయురాలు, వందనీయురాలు. సన్యాసం పుచ్చుకున్న వ్యక్తికి అందరూ సాష్టాంగ నమస్కారం చేయటం సాంప్రదాయం. పూర్వాశ్రమంలో తండ్రి అయిన వాడు కూడా సన్యాసాశ్రమం స్వీకరించిన కుమారునికి సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. ఎందుకంటే లోకంలోని అన్ని బంధాలను తెంచుకోవటమే సన్యాసం. తండ్రితో సంబంధం తెగిపోతే పోవచ్చునేమో, కాని సన్యాసికి తండ్రితో సంబంధం తెగిపోదు. సన్యాసి కూడా తల్లికి నమస్కారం చేయవలసిందే. తల్లితో ఉన్న సంబంధం అటువంటిది. అందుకే 100 గురు ఆచార్యుల కంటే తండ్రి గొప్ప, 100 గురు తండ్రుల కంటే తల్లి గొప్ప అని మనుస్మృతిలో చెప్పబడింది. తల్లి, తండ్రి, గురువు, ఈ 3 జంగమ దేవతలు, అనగా నడిచే దైవుళ్ళు. ముఖ్యంగా తల్లి, భగవంతుని ఎక్కడో వెతకనక్కర్లేదు, మన ముందే, మన కళ్ళే ఎదురనే నిత్యం మాతృమూర్తి రూపంలో సంచరిస్తూ మనల్ని కనిపెట్టి ఉన్నాడు ఆ భగవంతుడు. 60 ఏండ్లు దాటిన వృద్ధుడైనా తల్లి బతికి ఉన్నవాడైతే బాలుడే, 5 సంవత్సరముల బాలుడైనా తల్లి లేనివాడైతే వృద్ధుడే. ఇది స్కాంద పురాణ వచనం. తల్లి నవమాసములు మోసి సంతానాన్ని కంటుంది. నవమాసములు నిండే వరకు గర్భస్థ శిశువును మోస్తూ ఉంటుంది. ఆ బరువు నెత్తిన ఉంటే కావాలన్నప్పుడు కిందకు దించుకోవచ్చు, కానీ ఇది ఇలా కాదు. 24 గంటలు మోయవలసిందే. తరువాత ప్రసవ వేదనను అనుభవించి తల్లి శిశువుకు జన్మనిస్తుంది. ప్రతి ప్రసవము స్త్రీకి పునర్జన్మ పూర్వకాలంలో. ఈ నవమాసములు ఆమె ఎన్నో నియమాలు పాటిస్తుంది. అన్నీ శిశువు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని శిశువు జన్మించిన పిదప తన రక్తాన్ని పాలుగా మార్చి శిశువును పోషిస్తుంది. శిశువును పెంచి

0: చిలకలను పెట్టి పండుగలు చేస్తూ ప్రథమ గురువుగా మాటలు నేర్పుతుంది, పాటలు పాడి నిద్రపుచ్చుతుంది, అక్షరాలు నేర్పుతుం. అన్నిటికంటే ముఖ్యమైన సంగతి, నీ తండ్రి ఫలానా అని శిశువుకు చూపిస్తుంది. శిశువుకు పుట్టిన క్షణం నుంచి తల్లి ఎవరో తెలుసు, కానీ తండ్రి తల్లి చెబితేనే తెలుసు. తల్లి ఉపనయన సమయంలో ప్రప్రథమంగా మాతృభిక్ష పెట్టి బొట్టును ఆశీర్వదిస్తుం. తల్లి ప్రేమ వర్ణింపనలవి కాదు, ఊహించడానికి విలువ లేని. అవర్ణ్యం అచింత్యం అనూహ్యం, ఇంత గట్టిగా ఎందుకు చెప్పుకోవలసి వస్తుంది అంటే ప్రస్తుత పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి కాబట్టి తల్లి యొక్క వైశిష్ట్యాన్ని ఒక్కసారి గ్రహించాలి. అంతేకాదు, తల్లికి సంతానం మీద ఉండే ప్రేమ అపారమైనది, అవ్యాజమైనటువంటి. అది ఏకపక్షమైనటువంటి ప్రేమ కాదు, ప్రతిఫలాపేక్షారహితమైనటువంటి పవిత్ర ప్రేమ. లోకంలో కుపుత్రులు ఉండవచ్చు, అంటే మాతృద్రోహులు ఉండవచ్చు, కానీ కుమాతలు ఉండరు. పుత్రద్రోహం చేసేటువంటి తల్లులు ఏమాత్రం కూడా ఉండరు. తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ మనం ఉత్తములమై లోకానికి ఒక తారసప్రాయంగా జీవిస్తే ఇంతకంటే మించింది ఏమీ లేదు. కాబట్టి మాతను మహత్వం కలిగినటువంటి పునీతగా గుర్తుపెట్టుకుని తరిద్దాం. మాతృదేవోభవ.
1: సూక్తి రత్నావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ డి హయగ్రీవాచార్యులు గారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: పొలం కబుర్లు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: నేల దున్నకుండా వరిమాగాణుల్లో మొక్కజొన్న సాగు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా వానాకాలంలో 56 లక్షల హెక్టార్లలో, రబీ కాలంలో 46 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. రబీలో బోర్లు, బావుల కింద, మెట్ట మాగాణుల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగును రైతులు ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం వరి కోసిన తరువాత ఆరుతడి పంటలు వేయటానికి నేలను దున్నినప్పుడు పెద్ద పెద్ద పెళ్లలు రావటం, అవి తొందరగా ఆరకపోవటం, వీటిని పగలగొట్టి నేలను విత్తనం వేసుకునేందుకు అనుకూలంగా తయారు చేసేందుకు రైతులు చాలా శ్రమపడాల్సి వస్తోంది. భూమిని సిద్ధం చేసుకోవటానికి 20 రోజుల వరకు సమయం పడుతోంది. ఇటీవల దున్నటానికి అయ్యే ఖర్చులు పెరగటం, సమర్థవంతమైన కలుపు నివారణ మందులు రావటం వల్ల దున్నకుండానే పంటల సాగు అంటే జీరో టిల్లేజ్ పద్ధతి రైతుల్లో చాలా ప్రాచుర్యం పొందుతోంది. ఈ పద్ధతిలో తొలకరి వరి చేను కోసిన తరువాత పొలంలో వరి కొయ్యలు దున్నకుండానే పదును అదును చూసుకుని మొక్కజొన్న విత్తనాలను నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో ఎకరాకు 1500 వరకు దున్నకం ఖర్చులు ఆదా అవుతాయి. అంతేకాకుండా నెల రోజుల పంటకాలం కూడా కలిసొస్తుంది. నేలలో సేంద్రియ కర్బన శాతం పెరగటం, నేల కోతకు గురికాకుండా ఉండటం వంటి దీర్ఘకాలిక లాభాలు కూడా ఉన్నాయి. ఈ పద్ధతిలో 1 ఎకరంలో వరి పండించే నీటితో 2.5 ఎకరాల్లో మొక్కజొన్నను కూడా పండించవచ్చు. ఈ పద్ధతి ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో అధిక ప్రాచుర్యం పొందుతోంది. ఇక సాగులోని విషయాలకు వస్తే, నీరు నిల్వని సారవంతమైన తేలిక నుంచి మధ్యరకం భూముల్లో వరి తర్వాత పండించవచ్చు. ఉదజని సూచిక 6.5 నుండి 7.5 వరకు గల నేలలు కూడా అనుకూలం. నీరు నిల్వ ఉండే మురుగు భూములు పనికిరావు.

వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన దీర్ఘకాలిక రకాల్లో డిహెచ్ఎం 117, డిహెచ్ఎం 121, కరీంనగర్ మక్కా లేదా మార్కెట్లో లభ్యమయ్యే అధిక దిగుబడినిచ్చే ధృవీకరించిన దీర్ఘకాలిక హైబ్రిడ్ రకాలైన పైనీర్ 3522, పైనీర్ 3580, ఎన్ఎంహెచ్ 713, ఎన్కే 6240, హెచ్టిఎం 5106, అలాగే మధ్యకాలిక రకాల్లో అయితే బయో 9544, జేకేఎంహెచ్ 4848, ఎన్ఎస్సిహెచ్ 1242 మొదలైన రకాలను సాగు చేయవచ్చు. ఇక పంటకాలం విషయానికి వస్తే, ఖరీఫ్లో వరికోతల అనంతరం నవంబరు డిసెంబరు మధ్య కోస్తా జిల్లాల్లో అయితే నవంబరు జనవరి మధ్య వేసుకోవచ్చు. ఎకరాకు 8 కిలోల విత్తనాలు ఉండాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజిబ్ లేదా తైరం లేదా కాస్టాన్తో విత్తన శుద్ధి చేసుకుంటే తొలి దశలో ఆశించే తెగుళ్లను నివారించుకోవచ్చు. అలాగే ఇమిడాక్లోప్రిడ్ 600, ఎఫ్ఎస్ లేదా సియాంట్రినిప్రోల్ థయోమిథాక్సామ్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే కత్తెర పురుగు బారిన పడకుండా పంటను కాపాడుకోవచ్చు. ఇక విత్తే పద్ధతి విషయానికి వస్తే, దుక్కి చేయాల్సిన అవసరం ఉండదు. వరి కోతల అనంతరం నేల స్వభావాన్ని బట్టి తర్వాత వేసే మొక్కజొన్న విత్తనం మొలకెత్తటానికి అనువైన తేమ నేలలో ఉండేలా వరికి ఆఖరి తడి ఇవ్వాలి. విత్తే సమయంలో తేమ ఎక్కువగా ఉంటే తేలికపాటి తడి ఇవ్వాలి. వరి కుప్పలు వేశాక లేదా వరి కోతల అనంతరం తాడుతో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేలా చేతికరల సాయంతో రంధ్రాలు చేసి విత్తాలి. ఇటీవల కాలంలో రంధ్రాలు చేయటానికి అనువుగా ట్రాక్టర్కు అమర్చిన చక్రాల పరికరం కూడా అందుబాటులో ఉంది. దీంతో ఒకేసారి 4 వరుసల్లో 9 అంగుళాల దూరంలో రంధ్రాలు పడతాయి. ఒకరిద్దరు కూలీలు ఆ రంధ్రాల్లో 1 లేదా 2 విత్తనాలు వేసుకోవాలి. ఈ పద్ధతిలో మొక్కజొన్న సాగుకు అత్యంత ఆధునిక యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. విత్తటం మరియు ఎరువులను ఒకేసారి వేసుకోవచ్చు. వాటి ఖరీదు సుమారుగా 60 నుండి 70 వేల వరకు ఉంది. అదే రంధ్రాలు వేసే పరికరం సుమారు 17 నుండి 18 వేలలో లభ్యమవుతుంది. ఈ యంత్రం ద్వారా సుమారు 1 గంటలో 1 ఎకరమంతా విత్తుకోవచ్చు. ఈ పద్ధతిలో ఎకరాకు 39 వేల మొక్కల సాంద్రత ఉంటుంది. చేతికర్రల సాయంతో విత్తనం వేసినప్పుడు తేమ ఎక్కువగా ఉంటే రంధ్రాలను మట్టితో మోయరాదు. విత్తనాలను 1 అంగుళం లోతు విత్తుకోవాలి. 10 రోజుల తర్వాత కుదురుకు 1 బలమైన మొక్క ఉంచి మిగతావి పీకేయాలి. కలుపు నివారణ. వరి మాగాణుల్లో భూమిని దున్నటం ఉండదు కనుక కలుపు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు కిలో అట్రాజిన్ 50% మందు 200 లీటర్ల నీటితో కలిపి విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. వరిదుబ్బలు చిగురు వేసే అవకాశం ఉన్నందున దీని నివారణకు పారాక్వాట్ను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి. పారాక్వాట్ను అట్రాజిన్ మందుతో కలిపి పిచికారీ చేసి కూడా మంచి ఫలితాలను సాధించవచ్చు. పారాక్వాట్ మొక్కజొన్న మొలచిన తర్వాత మాత్రం పిచికారీ చేయకూడదు. మొక్కజొన్న పైరుకు సిఫారసు చేసిన ఎరువులనే ఈ జీరో టిల్లేజ్ విధానంలో వాడాలి. ఎకరాకు 100 నుండి 120 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. సూటి ఎరువుల రూపంలో అయితే ఎకరాకు 4 బస్తాల యూరియా, 1.5 బస్తాల డిఏపి లేదా 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.5 బస్తాల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను వేయాలి. విత్తేటప్పుడు 1/2 వంతు యూరియా, మొత్తం డిఏపి, సగం పొటాష్ ఎరువులను వేయాలి. మిగతా యూరియాను 3 సమభాగాలుగా చేసి విత్తిన నెల రోజులకు 45 నుండి 60 రోజుల దశలో యూరియాతో కలిపి వేయాలి. పైపాటిగా ఎరువులను వేసేప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. యూరియా ద్రావణ రూపంలో కూడా మొక్కలకు అందించవచ్చు. వరి మాగాణుల్లో సాగు చేయటం వల్ల పంటలో జింకు లోపం కనిపిస్తే 2 గ్రాములు

0: జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి చొప్పున కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ జీరో టిల్లేజీ పద్ధతిలో సాగు చేసే మొక్కజొన్నలో చలి తీవ్రత వల్ల అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో ఆకులు ఊదా రంగులోకి మారడం మనం గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణం భాస్వర లోపం. దీనిని నివారించటానికి లీటరు నీటికి 20 గ్రాముల డిఏపి కలిపి పిచికారీ చేయాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఆకులు సాధారణ రంగులేకి మారతాయి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే, మొక్కజొన్న విత్తే ముందు నేలలో సరైన తేమ ఉండాలి. ఈ పంట నీటి ముంపు, బెట్ట పరిస్థితులను రెండింటినీ తట్టుకోలేదు. పైరు లేత దశలో, అంటే విత్తిన నెల వరకు నేలలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. విత్తాక నేలలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. నీటి ముంపు పరిస్థితుల్లో పైరు లేత పసుపు పచ్చగా మారి పెరుగుదల తగ్గి పైరంతా ఒకే ఎత్తులో ఉండదు. దిగుబడులు కూడా గణనీయంగా తగ్గుతాయి.
1: పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:45. ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై అమలు చేసిన చర్యల నివేదికతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆర్థిక వృద్ది, సంక్షేమం, పెట్టుబడులు, సాంకేతికత, శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. సదస్సులో మొదటి రోజైన ఈరోజు స్థూల రాష్ట దేశీయోత్పత్తి, జీఎస్టీపి, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమారుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదని అన్నారు. సామాజిక అసమానతలకు తమ ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి చోటు చేసుకున్న వరుస ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. శాసనసభ ప్రాంగణం వద్ద మహిళలకు ఇబ్బంది కలిగించిన ఘటన, విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఘటనలపైన విచారణ చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఐటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో తదుపరి పర్యాటక అవకాశ కేంద్రంగా భారత్ అనే ఇతివృత్తంతో ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామాన్ని పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆదర్శ గ్రామం

0: ఏకంగా తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి అభివృద్ది పనుల నాణ్యతను పరిశీలిస్తానని చెప్పారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గొట్లూరు గ్రామంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఓబీసీల సంక్షేమం సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఒక బీసీ మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరి వెంట ఉంటూ అందరి అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టడం కావచ్చు, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు లేదా ముద్రా రుణాలు ఇచ్చి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని సంకల్పించిన, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాక పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చిన, లేదా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి గ్రామాలకు రహదారులు నిర్మించిన, హైవేల నిర్మాణం చేస్తున్న, లేదా వందే భారత్ లాంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదలు కూడా సౌకర్యవంతంగా
0: దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి మార్గాల్లో అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. హౌరా చెన్నై కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే మార్గం అభివృద్ది చేయనున్నారు. ముంబై చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా అదనపు లైన్లు నిర్మించనున్నారు. అలాగే తెలంగాణలో ఘట్కేసర్, కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర 4 లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సైబర్ నేరాలపై నిఘాకు ప్రతి జిల్లాలో 20 మంది సైబర్ కానిస్టేబుళ్లను నియమిస్తున్నామని తెలిపారు. సాంకేతికత సమన్వయంతో సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడిస్తూ,
2: విజయవాడ సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక ల్యాబ్ లాగా మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ కి కంట్రీలో బాగా ఫోకస్ ఉంది. మేము సైబర్ వార్ రూమ్ ఒక పెడుతున్నాము స్టేట్ లెవెల్లో. అట్లాగే ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ సెంటర్స్ సైబర్ క్రైమ్ కి స్పెషల్ టీమ్స్ ఇస్తున్నాము. కొత్త కానిస్టేబుల్స్ ఇప్పుడు వస్తున్నారు. త్వరగా సైబర్ క్రైమ్ మీద ఒక కంట్రోల్ తీసుకొస్తాం.
0: చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో జరిగిన సంసద్ రత్న 2026 అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 16 మంది పార్లమెంట్ సభ్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్, భారత రాష్ట సమితి వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే విపక్షాలు సునిశ్చితంగా విమర్శించాలని, ప్రశ్నించాలని సూచించారు. అయితే ప్రస్తుతం సభలను గందరగోళం చేయడంపైనే విపక్షాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నగరంలోని మురుగునీటి శుద్ది కర్మాగారం, ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్, అమృత్ పార్కును సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ అమృత్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి

0: ఎల్.నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

ఆకాశవాణి కడప కేంద్రం. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 కాంతిరేఖలు, ఇందులో చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం ఈ శీర్షికన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బ్రతుకును ప్రేమిద్దాం ఈ అంశంపై సైకాలజిస్ట్ డాక్టర్ ఓ వెంకటేశ్వరరెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీయస్ రవికుమార్ రెడ్డి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ. 8:35 కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం, డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయాల ధారావాహికలో 8వ భాగం వింటారు పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:35 ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాల కార్యక్రమం. 10:00 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ. 10:15 మనోరంజని వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 11:00 చిత్రసీమ. 11:30 ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు వింటారు. ఈ మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతం. ఈ కార్యక్రమంలో శ్రీ పుల్లెల భాస్కర పని శ్రీనివాస్ గారిచే వీణా వాయిద్యం వింటారు. 12:40 మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం ఉంటుంది. మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:30 బ్రహ్మం గారి తత్వప్రభ 6వ భాగం ప్రసారమవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2:15 చిత్రసీమ సినిమా పాటలు వినవచ్చు.

ఇక సాయంత్రం 5 గంటలకు చిత్రగీతలతో 2 ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో యువరంజని ఉద్యోగ సమాచారం వింటారు. 6 గంటలకు ప్రసార విశేషాలు. పల్లె ప్రాంతాల కార్యక్రమంలో ఈ సాయంత్రం 6:30 శ్రీ రాపూరి రాజన్న పడిన జానపద గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. కిసాన్ వాణి కార్యక్రమంలో ఈ రాత్రి 7:15 వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం.

క్రమం ప్రసారమవుతుంది. ఈ రాత్రి 7:45 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్లో భాగంగా దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానం రాత్రి 7:45 నుంచి 8:30 తిరిగి రాత్రి 9:15 నుంచి 11:00 అనంతరం 11:10 నుంచి ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఈ ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బ్రతుకును ప్రేమిద్దాం సైకాలజిస్ట్ డాక్టర్ ఓ వెంకటేశ్వరరెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమాపేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2,100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है. तो करीब करीब 2,000 किलोमीटर ऐसे हैं.
0: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ

0: రంగాల్లో రైల్వే నెట్వర్క్ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్దికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా పని ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ, నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తారు. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందించబడుతోందని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు సాంకేతికత వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్కులతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్కులతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
1: It is this spirit of interdependence that shaped India's approach to Sri Lanka as a true Vishwamitra, a trusted global friend. For India and Sri Lanka, holistic maritime security and mutual prosperity are two sides of the same coin. Together, India and Sri Lanka are well positioned to serve as the closest partners in safeguarding peace, security and stability across the Indian Ocean region.
0: ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

0: వీస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

కాంతి రేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం ఈ శీర్షికన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బ్రతుకును ప్రేమిద్దాం సైకాలజిస్ట్ డాక్టర్ ఓ వెంకటేశ్వరరెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు సమాచార వేదిక ఈ అంశాలు ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో మనం వినబోతున్నాం. చీకటిని చీల్చుకుంటూ వచ్చే ప్రతి కాంతిరేఖ ఒక కొత్త ఆశకు సంకేతం. నిన్నటి నిరాశలను వెనక్కి వదిలి ఈరోజు మన ముందున్న అవకాశాలను ఆహ్వానిద్దాం. చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో, ఆశావహ దృక్పథంతో ఈ ఉదయాన్ని సరికొత్తగా ఆరంభిద్దాం. కార్యక్రమంలో ముందుగా ఈ చిత్రగీతం.

శుభాకాంక్షలు. చిత్రగీతం అది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం, సాహిత్యం షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. జీవితంలో సమస్యలు రావడం సహజం, కానీ సమస్యకు పరిష్కారం లేకపోవడం మాత్రం అసహజం. ఒక క్షణం నిరాశ, ఒక ఓటమి, ఒక చేదు అనుభవం మనిషిని ఎంతగా కుంగదీసినా జీవితం మాత్రం అంతకంటే విలువైనది. మనసులోని బాధను దాచుకోవడం కాదు, దాన్ని మనసుకు నచ్చిన వారితో పంచుకోవాలి. బాధలో ఉన్నవారిని ప్రశ్నించడం కాదు, ప్రేమగా పలకరించి ఓపికగా వినాలి. ఎందుకంటే ఒక్క మాట ఆశను నింపవచ్చు, ఒక్క పలకరింపు ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా బ్రతుకును ప్రేమిద్దాం ఈ అంశంపై

0: సైకాలజిస్ట్ డాక్టర్ ఓ వెంకటేశ్వర రెడ్డి గారితో ప్రత్యేక పరిచయం విందాం, తెలుసుకుందాం, ఆలోచిద్దాం. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.
1: శ్రోతలకు నమస్కారం. సెప్టెంబర్ నెల 10వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సైకాలజిస్ట్ డాక్టర్ ఓ వెంకటేశ్వరరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వీరిని పరిచయం చేసుకుని మరిన్ని విషయాలను తెలుసుకుందాం. జీవితం విలువైనది, మళ్లీ తిరిగి రానిది. ఈ విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేసుకోవడం అన్నది విషాదం, అలాగే కుటుంబ సభ్యులకు దుఃఖం కూడా. ఎందుకు ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి ఇటీవల కాలంలో అన్న ప్రశ్న కలగక మానదు. ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఓ వెంకటేశ్వరరెడ్డి గారు, కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: సెప్టెంబర్ నెల 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అసలు ఆత్మహత్యలకు ప్రభావితం చేసే విషయాలను తెలుసుకునే ముందుగా సెప్టెంబర్ నెల 10వ తేదీనే ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరపడానికి ఏమన్నా కారణం ఉందా?
2: ఐఏఎస్పి అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవి రెండు కలిసి 2003లో ఈ ఆత్మహత్యలకు సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాలు గాని లేకపోతే దీనిని ఏ విధంగా మనం నిర్మూలించవచ్చు అనేటటువంటి దాని మీద చర్చ జరగాలని అనుకున్నారు. అందులో భాగంగానే ఆత్మహత్యల మీద ప్రపంచ స్థాయిలో ఖచ్చితంగా చర్చ జరగాలి, ఆ జరగడానికి ఒక రోజంటూ ఉండాలి. ఆ రోజును సెప్టెంబర్ 10గా వారు నిర్ణయించుకు.
1: ఇంతకు ఆత్మహత్యలకు ప్రభావితం చేసే విషయాలు ఏవి? ఎందుకు మానసిక కృంగుబాటు, జీవితంలో విఫలం కావడం, ఇలాంటి రకరకాల కారణాలు చెప్తారు కదా, ఇవేనా, ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న ఆలోచన వస్తుంది.
2: మీరన్నట్లు ఆత్మహత్యలకు మీరు చెప్పిన రెండు కారణాలతో పాటు ఇంకా ఉన్నాయి. ఇటీవల రోజుల్లో మనం బాగా గమనిస్తే అవి కోరిక చిన్నదా పెద్దదా అనేటటువంటి అవగాహన లేకుండా ప్రాణాలను త్యజించుకుంటున్నారు. ఉదాహరణకి ఏంటంటే ఐఫోన్ ఈఎంఐ కట్టడానికి నాన్న సమ్మతించడం లేదన్నటువంటి కారణంతో ఈ మధ్యనే అబ్బాయి ఒక ఎత్తైన ప్రదేశం నుంచి దూకడానికి ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయిని రక్షించడంలో అలా నాన్నను కూడా లాగేస్తే సరే కొడుకు పోయాడు, తండ్రి పోయాడు, ఇక నేను కూడా బ్రతికేందుకని ఆవిడ కూడా పోతే అంటే ముగ్గురు ప్రాణాలు వదులుకున్నారు. ఈ ముగ్గురు ప్రాణాలు వదులుకోవడానికి ఎంత బలమైన కారణమై ఉంటుంది అని అనుకుంటే తెలియనటువంటి వాళ్ళకి తీరా తెలిసిన తర్వాత ఇదా అని అనుకుంటాం. సో ఈ ఇట్లాంటి సంఘటనల ద్వారా మనం గమనించవలసినటువంటిది ఏంటి అంటే పెద్ద పెద్ద కారణాలు ఉండవు. చాలా వరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద కారణాలు ఉండవు. కాకపోతే అవగాహన లేకపోవడం వలన, ఏ దాని మీద అవగాహన లేకపోవడం వలన అంటే జీవితం మీద అవగాహన లేకపోవడం వలన. అందుకే ఏం చెప్తోంది అంటే, థీమ్ ఏం చెప్తోంది అంటే, ఇప్పటి వరకు ఆత్మహత్యల మీద ఉన్నటువంటి కథనాన్ని మార్చండి, వ్యక్తుల మధ్య సంభాషణలను పెంపొందించండి అన్నటువంటి థీమ్ నడుస్తోంది.
1: ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి
2: అంటే ప్రతి 3 సంవత్సరాలు కలిసి ఒక థీమ్ ఉంటుంది. 24, 25, 26 ఈ 3 ఏళ్ళు కలిపి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి థీమ్ అన్నమాట. ఆత్మహత్యల మీద ఉన్నటువంటి కథనాన్ని, ఆ నేపథ్యాన్ని మీరు మార్చండి. అలాగే మౌనం కాదు అక్కడ ఉండవలసినటువంటిది, సంభాషణ జరగాలి, స్టార్ట్ ద కన్వర్జేషన్ అని అంటున్నారు. ఇది తీసుకొని పోతున్నారు. ఎంత ఎక్సలెంట్ గా ఉంది అంటే మనం బాగా గమనిస్తే ఎవడన్నా బాధపడుతూ ఉంటే ఒకప్పుడు ఏం బాబు ఏమ్మా అలా కూర్చున్నా ఏమైంది అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అడిగేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనకేం పట్టిందిలే అంటే మనము దీనికి నేనైతే అప్పుడప్పుడు వాడుతూ ఉంటా, పోనీలే ఇజం దాని పేరు. పోనీలేని వదిలేసేటటువంటి అలాంటి భావనని నేను పోనీలే ఇజం అని పెట్టుకున్నాను. పోనీలు అనేటటువంటి దృక్పథం ఎక్కువైపోయింది. అంటే చూస్తున్నారు ఇంతమంది, నన్ను పట్టించుకునేవారు లేరా అనేటటువంటి ఆ ఆలోచన కూడా మరింత మనిషిని కుంగదీస్తోంది. ఇట్లా రకరకాలైనటువంటి కారణాలు, అనుబంధాలు తెగిపోయాయని, ఆర్థిక ఇబ్బందులని, కుటుంబ సమస్యలని, ప్రేమ విఫలమైందని, ఉద్యోగం రాలేదని, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువైపోయిందని, భార్య సంసారానికి రాలేదని, భర్త సంసారంలో ఒప్పుకోవట్లేదని, అంటే కొండ వీటి చెందాడంతలాగా కాలం గడిచ కొద్దీ కారణాలు పెరిగిపోతున్నాయి. మనకి ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి, కారణాలు పెరుగుతున్నాయని అంటే కారణం ఏంటి? జీవితం మీద అవగాహన తగ్గిందా, ఆత్మహత్యల మీద అవగాహన పెరిగిందా? ఖచ్చితంగా వేసుకోవాల్సిన ప్రశ్న. సో మాలాంటి వాళ్ళం ఏమంటామంటే జీవితం పట్ల అవగాహన లేదేమో అని అనుకుంటాం. ఒక కేజీ కోడిగుడ్ల ధర ఎంత అంటే ఎలా ఉంటుందో, ఒక డజన్ కోడిగుడ్ల ధర ఎంత అంటే ఎలా ఉంటుందో, ఆ తేడానే మనం తెలుసుకోవచ్చు అవగాహన దేని మీద పెరుగుతోంది, దేని మీద పెరగట్లేదన్నది. అందుకే కన్వర్జేషన్ మీరు

0: ఆడ్ చేయండిని ఈ సంవత్సరం ఉన్నటువంటి థీమ్లో అదిగా ఉంది.
1: ఇప్పుడు మీరు అన్నట్లు బలహీనత విఫలం అవడమే కాకుండా ఇంకా మరేమన్నా కారణాలు అన్నప్పుడు రకరకాలు చెప్పారు. యువతలో వీటితో పాటు పెద్దల్లో కూడా ఈ ఆత్మహత్యల వైపు వెళ్లడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి దీని గురించి మీరేమంటారండి?
0: దీనికి తేడా తన మన తేడా లేదు అన్నట్లుగా, ఒకప్పుడు చాలా అరుదుగా పెద్దవాళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళు. మరి బాధకరమైన విషయం ఏంటంటే పిల్లలు పట్టించుకోవట్లేదు అనేటటువంటి కారణం చేత ఆత్మహత్య చేసుకున్నటువంటి వృద్ధ దంపతులు చూసాం మనం. అలాగే మోటార్ బైక్ కొనిపెట్టలేదని ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు చూస్తున్నారు. మధ్య ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడానికి ఒప్పుకోలేదని ఆత్మహత్యత్నం చేసుకున్నటువంటి మరీ చిన్న పిల్లని కూడా చూసాం. ఇప్పుడు యువతే కాదు, ఎవరికైనా కూడా ఇది ఒక చేతికి అంత దగ్గరలో ఉన్నటువంటి ఒక సాధనమేమో అనిపిస్తోంది. అంటే ఇక్కడ చనిపోతే సమస్య పరిష్కారం అవుతుందా అన్న ఆలోచన వచ్చినా కూడా ఆగుతారేమో. పాపం వారికి ఆలోచన చెప్పించేటటువంటి పరిస్థితులు సమాజం వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేదని నేను అనిపిస్తుంది. అందువలన మనం ఇక్కడ వయసుతో సంబంధం లేదు, కారణాలు వెతుకుతున్నాము. మాకు తెలిసి ఏంటంటే నీ సమస్య ఇది, అందుకే నువ్వు ఇలా అయ్యావు అనేటటువంటి ప్రశ్నలు కాదు దీనికి ఒక ఓదార్పునిచ్చేటటువంటివి. సమస్యలు వచ్చాయి, మేమున్నాం, మాకు చెప్తే ఏదైనా జరుగుతుంది అనడం కంటే కనుక నేనున్నాను, నువ్వు ఒంటరివాడు కాదు, ఇదే కాదు, ఇంకా చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి, ఇది కాకపోతే ఇంకోటి అవుతుంది అని భరోసా ఇచ్చేటటువంటి మాటలు ఇచ్చేవాళ్ళు మనకి ఇప్పుడు చాలా కరువు అయిపోయారు. ఎందుకు కరువు అయిపోయారంటే ఇప్పుడు మనం ముందు అనుకున్నాం కదా మనకి ఏం పట్టింది అని,
1: మనకెందుకులే
0: అది కనిపిస్తుంది. అంటే ఈ విధంగా ఆలోచన చేసే వ్యక్తి తను కూడా సంఘంలో ఒకడనేటటువంటి స్పృహ లేదు, స్పృహ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు మేమేమంటున్నామంటే సొసైటీ అంటే కనుక వ్యక్తుల సమూహం అంటున్నాము. వ్యక్తులంటే ఎవరు? ఆలోచనలే. ఆలోచనల సమూహమే వ్యక్తుల సమూహము, ఆలోచన సమూహమే సమాజం అవుతుంది. మరి ఆలోచనలు ఏంటి అని అనుకున్నప్పుడు తన వరకు వస్తే తప్ప తెలియదనేటటువంటి భావన చాలా బలంగా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే మనిషి ఒకప్పుడు కష్టపడడానికి సుముఖంగా ఉండేవాడు కాదు, ఇప్పుడు మాట్లాడడానికి సుముఖంగా లేడు, మాట్లాడడం కూడా అది ఒక పెద్ద కష్టంగా భావిస్తున్నాడు. అందుకే తొలి రోజుల్లో ఒక వ్యక్తి తన కళ్ళ ముందర ఒకరు బాధపడుతూ ఉన్నారు, ఒకరు వేదనలో ఉన్నారని చూసినటువంటి వ్యక్తికి తర్వాత తను కూడా అలాంటి సమస్యకు గురైనప్పుడు అర్థమవుతుంది పలకరించే వాళ్ళు లేరే అని. నేను
1: దాని పెయిన్ ఏంటో,
0: దాని పెయిన్ ఏంటో, కరెక్ట్ మీరు అన్నట్లు దాని బాధ దాని నొప్పి ఏంటో అనేది. అందుకు మనకు కూడా ఒక ఓదార్పు అండి, మనకు కూడా ఒక పెద్ద ఓదార్పు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక కారణం చేత ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి కొద్దో గొప్ప మానసిక ప్రశాంతత నుంచి దూరం చేయబడుతున్నాడు. అలాంటప్పుడు మేమేమంటామంటే మీరున్నటువంటి ఒత్తి నుంచి బయటకు రావడానికి ఇది చేయండి అది చేయండి అని చెప్తూ ఉంటాం. అందులో భాగంగా ఏంటంటే పక్క వాళ్ళతో మాట్లాడండి అంటున్నాం. పక్క వాడితో మాట్లాడితే నాకేమొస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన అయితే వాళ్ళు ఏమనుకుంటారు అనేటటువంటి మొహమాటం కూడా ఇప్పుడు కారణమై. అందుకే మౌనము మంచిది కాదు, మొహమాటము మంచిది కాదు, అపార్థం చేసుకునేలాగా వినడము మంచిది కాదు. ఒకరి సమస్యను ఇంకొకరి దగ్గర ఏదో నవ్వుకోవడానికి నవ్వులాట చేసుకోవడానికి వాడుకోవడం అనేటటువంటిది కూడా మంచిది. ఇట్లాంటి కారణాల వల్లనే ఇప్పుడు చాలా మంది వాళ్ళ మనసులో ఉన్నటువంటి వేదన చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు.
1: మీరు అన్నట్లుగా చాలా విషయాలు ఈ ఆత్మహత్యల వైపు రావడానికి కారణాలు అవుతున్నాయి అన్నారు. యువతలో ఆత్మహత్యలు చేసుకోవడానికి వెంటనే తీసుకునే నిర్ణయాల లేకపోతే ముందు నుంచి వారికి ఇలాంటి ఆలోచన ఏమన్నా ఉంటుందా అన్న సందేహం కలగక మానదు.
0: అత్యంత అవసరమైనటువంటి ప్రశ్న వేశారు మీరు. ఖచ్చితంగా ఇది అప్పటికప్పుడు వచ్చే ఆలోచన కాదు, అది పలు సందర్భాలలో ఆ సమస్య గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక వ్యక్తికి భరించలేనటువంటి బాధకు కారణమైనటువంటి సమస్య ఒకటి ఉంటుంది. ఆ సమస్య గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ బాధ ఏం చేస్తుందంటే పరిష్కారాలను ఎతకమంటుంది. ఆ పరిష్కారాలలో నెగిటివ్ థాట్సా పాజిటివ్ థాట్సా, నెగిటివ్ డెసిషనా పాజిటివ్ డెసిషనా. ఒక వ్యక్తి ఈ సమస్య నన్ను మింగేస్తుంది, ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేను, నాకు తెలిసి వేరే ఏ మార్గాలు లేవు, నేను వదిలిపోవడమే మంచిది అనేటటువంటి ఆలోచన కలుగుతుంటాయి. అది అప్పుడే కాదు, తరచు వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా దాని యొక్క తీవ్రత పెరుగుతుందో అప్పుడు ప్రయత్నం చేస్తాడు. అందువలన ఆత్మహత్యకు అంటే మీరు ఇప్పుడు మరి ఇంకో ప్రశ్న ఇచ్చు, మళ్ళీ ఇలాంటి ఆలోచన వస్తుందా అని. ఆత్మహత్య యత్నం చేసినటువంటి వ్యక్తికి మళ్ళీ అలాంటి ఆలోచనలు వస్తాయి,
1: పదే పదే వస్తుంటాయి.
0: అందుకే మనమేమంటున్నామంటే అలాంటిది వచ్చినప్పుడు మీరు ఒంటరి

0: ఉండకండి అలాంటి ఆలోచన వచ్చినా, అలాంటి బాధ వేసిన, అలాంటి భయం వేసిన వెంటనే పక్కనున్నటువంటి వాళ్లకు షేర్ చేయండి.
1: ఎవరైనా కానీ
0: ఎవరైనా కానీ, నాకు ఇలా అనిపిస్తోంది అంటే

0: తెలిసి ఉన్నట్లయితే అవి ఏదన్నా అనుసరించడం. ఉదాహరణకి ఆలోచన పక్కన పెట్టడం, పక్కన పెట్టడం, ఇప్పుడు కాదులే చూద్దాం ఇంకా ఆవుదాం, ఇప్పుడే కాదు కదా, మించిపోయింది ఏం లేదు కదా, అట్లాంటిది ఏదన్నా రాగలగడం లేదు. ఫ్యామిలీ ఉండేటటువంటి మెంబర్స్ చెప్పుకోవడం లేదు. పెద్దల సహకారం తీసుకుని ఈ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఇదే సైకాలజిస్ట్ కానీ లేదా కౌన్సిలర్స్ కానీ హెల్త్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ కలవడం ఇలా ఉందని చెప్పడము, ఇలాంటివి జరిగితే గనక దాని తీవ్రత తగ్గుతుంది. అలాంటి ప్రయత్నం చేయాలి, చేయకపోతే మాత్రం అది టచ్ చేస్తూనే ఉంటుంది, దాని తీవ్రత పెరుగుతుంది. మన ఉద్దేశం ఏంటంటే దాని తీవ్రత తగ్గించే ప్రయత్నంలో మనకు చాలా పరిష్కార మార్గాలు కనిపిస్తాయి.
1: అవును, అయితే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి యువత ప్రయత్నిస్తున్నప్పుడు ప్రారంభ దశలో వారికి ఏమైనా లక్షణాలు ఉంటాయా, మనం ఏమైనా గుర్తించవచ్చా?
0: మీరు అన్నట్లు చాలా, అంటే మీరు ఏ విభాగమైనా తీసుకోండి, ఉదాహరణకి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు తీసుకున్నట్లయితే అబ్బాయి లేదా ఆ స్టూడెంట్ ఇర్రెగ్యులర్ గా రావడము, క్లాస్లో ఎవరితో మాట్లాడకుండా ఉండడము, తర్వాత వచ్చేసి కలవకుండా ఉండడము, దిగులుగా ఉండడము, ఒక్కడే ఉండడము, ఒంటరిగా ఉండడము, ఏదో పోగొట్టుకో ఉన్న వాళ్ళలాగా మనకు ముఖంలో కనిపిస్తుంది, ఇవన్నీ తెలిసిపోతాయి ఏదో ఉందని. ఇట్లాగనే ఆఫీస్లో వర్క్ కావచ్చు, ఫ్యామిలీలో అయితే అది ఫ్యామిలీకి సంబంధించిన సమస్య లేకపోతే డబ్బుకు సంబంధించిన సమస్య, ఒక భర్త గాని ఇంటి పెద్ద గాని ఎవరైనా కానీ భార్య గాని మునపటిలాగా లేరు అన్నదే మనకి ఒక పెద్ద ఒక సిగ్నల్, ఏదో అంతరంగంలో ఏదో జరుగుతోంది అని కాబట్టి మనం గుర్తించవచ్చు.
1: మరి ఇలాంటి ఆత్మహత్యల నివారణ సందర్భంగా అనుకుంటున్నప్పుడు నివారణ కోసం ఏం చేయాలి? సహ వ్యక్తులు గాని కుటుంబ సభ్యులు గాని స్నేహితులు గాని ఎవరైనా గాని మనం ఏం చేయొచ్చు?
0: వాళ్ళంతకు వాళ్ళుగానా నాకు ఇలాంటి ఆలోచన వస్తోంది అని తమంతకు తాముగా చెప్పుకోవడమా, లేదా ఇప్పుడు చెప్పాను ఇంత మునుపుగానే ఇట్లా ఉన్నటువంటి ఇట్లాంటి ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళని మనతో మనం పలకరించడం అని, నీకు ఒక పెద్ద సమస్య వచ్చింది కదా నువ్వు దీనిలోంచి రాలి, ఇట్లా కాదనమాట. ఫస్ట్ ఏంటంటే ఏదైతేనే మేమున్నాం అన్న ఒక్క మాట, ఒక్క మాటే వాళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ ఇస్తుంది. మేమున్నాం కదా నీకెందుకు అన్నాము, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అన్న ఆ మాటలే వాళ్ళకు భరోసా ఇస్తుంది కాబట్టి బయటకు వస్తారు. అయితే ఇవి వీటితో పాటు ఏంటంటే అవగాహన లేదు సార్, చాలా వరకు ఏంటంటే అవగాహన లేదు. ఇప్పుడు మనం గమనించాము, మనం 2020లో కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచ స్థాయిలో విస్తృతంగా దాని నుంచి మనం రక్షించబడడానికి ఎన్ని రకాలైనటువంటి ఉన్నాయో అన్ని అందరికీ తెలిసేలాగా ప్రచారం జరిగింది. ఆత్మహత్యలు అనేటటువంటి వాటి మీద కూడా నాకు తెలిసినంత వరకు పెద్దగా ప్రచారం జరగట్లేదు, అవగాహన కార్యక్రమాలు జరగట్లేదు, ఒక్కబడిగా జరిగిపోతున్నాయి అంతే. అవి కూడా అన్ని చోట్ల జరుగుతున్నాయా లేవా అంటే గనక ఒక అపోహ ఉంది సార్. యాక్చువల్ గా అపోహను పోగొట్టమనే దీని ఉద్దేశము, కానీ ఒక అపోహ సార్ ఇట్లాంటిది ఏమన్నా చేస్తే ఆలోచన ఏమన్నా వస్తుందేమో అని అంటే దానికి మనం ఎలా మాట్లాడతాం? ఆ అవగాహనలో వీలైనంత వరకు జీవితం పట్ల, జీవితంకు ఉన్నటువంటి ఒక గొప్ప గుర్తింపు పట్ల, జీవితాన్ని జయించడానికి కావలసిన సులభమైన మార్గాల పట్ల విస్తృతంగా చర్చలు జరుగుతాయి. ఆ మేధావులందరూ వచ్చి సూచనలు సలహాలు ఇస్తారు. మనం ఎక్కువ అవి తెలుసుకున్నప్పుడు ఇది ఉండదు కదా. సో మీరు అన్నట్లు మొక్కుబడిగానే జరుగుతుంది, కానీ అవగాహన కార్యక్రమాలు చాలా తక్కువ జరుగుతున్నాయి. అవగాహన అంటే జీవితాన్ని మనం అనుభవించడానికి, జీవితాన్ని జయించడానికి దాని మీద జరిగినా కూడా చాలంట. నేను అరన్నిటి మీద జరిగినా కూడా జీవితం అంటే ఇంత గొప్పదిరా అనేది తెలుస్తుంది, అది జరిగినా నేను చాలంటాను. మేము మాత్రం చేస్తున్నాం సార్, మేము దాదాపు పోస్టర్లు ప్రింట్ చేస్తున్నాం. మననేస్తం ఫౌండేషన్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కడప రైజింగ్ స్టార్ ఇవి రెండు సంయుక్తంగా ఈ సంవత్సరము మేము స్టిక్కర్లు ప్రింట్ చేసి ఇస్తున్నాము, పోస్టర్స్ ఇస్తున్నాము, తర్వాత దీనికి సంబంధించినటువంటి నిపుణుల చేత అవగాహన కార్యక్రమాలు కూడా చేయడానికి మేము మొదలు పెడుతున్నాం. 10వ తేదీ కూడా చాలా చర్చలు ఎవరితో అంటే కాలేజ్ చదువుతున్నటువంటి విద్యార్థులతో, ఆ మేధావుల యొక్క సూచన సలహాలే కాకుండా వారి మనసులో కూడా దీని మీద ఎలాంటి అభిప్రాయం ఉందో వారు కూడా పాల్గొనేలాగా ముఖాముఖి కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి మేము ప్రణాళిక సిద్ధం చేశాము. అవగాహన చాలా తక్కువగా ఉంది, అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఏమంటున్నామంటే సింపుల్, వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి వినేటటువంటి వాళ్ళు, ఫస్ట్ వినండి సమస్య ఏంటో, తీర్పొద్దు వినండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్న తర్వాత కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ అయిన తర్వాత సపోర్టివ్ చేయండి, సపోర్ట్ చేయండి. జీవితం పట్ల వారు ఎదగడానికి కావలసిన మార్గాలను అందించడంలో మీరు వారికి సహాయకారిగా ఉండండి. ఈ ఇప్పుడు చెప్పుకున్న ఇవి గనక చాలా కష్టమైనవి ఏం కాదు. ఇవి కనుక అనుసరించుతూ వస్తే మీరు చూశారు, పలకరించడానికి మనం పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. పలకరించడం

0: ఇప్పుడు ఆ సమయంలో నన్ను కూడా అర్థం చేసుకోవడానికి ఒకరు వచ్చారా, నాది కూడా వినడానికి ఒకరు వచ్చారా. ఆ పెద్ద ఓదార్పు ఆ బాధలో లేనటువంటి వాళ్ళ యొక్క వాళ్ళకు అర్థం కాదు. అది తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వాళ్ళకి అది ఎంత బలాన్ని భరోసాని ఒక ధైర్యాన్ని ఇస్తుందంటే అంత ఇస్తుంది. నేనున్నానంటే చాలు అంతే. ఇప్పుడు పిల్లలు కూడా ఏం పర్వాలేదు నువ్వు బ్రహ్మాండంగా ఆడతా ఉన్నాను అని చెప్పి రండి, వాడు ఎట్లా ఆడేసి వస్తా అంటే అట్లా ఆడేసి వస్తా, నువ్వు ఎలా ఆడతావో ఏమన్నావో అని చూడండి. ఆ ఆట ఆడేటప్పుడలా మా అమ్మాయి మాట అన్నదే నాన్న ఈ మాట అన్నాడే అని కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది. అలా అంత శక్తిని ఇస్తుంది, అంత మనస్థైర్యాన్ని ఇస్తుంది. అట్లా వినండి, తీర్పు చెప్పకండి, అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, వారితో కనెక్ట్ అవ్వండి, మన వాళ్ళ పక్క వాళ్ళ కనెక్ట్ అవ్వండి, ఆ సమస్య నుంచి బయటపడడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. అలాగే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు, దయచేసి ఇది మీరు పరువు కిందకో అంటే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ ఓ సైకాలజిస్ట్ ఓ సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతే వీళ్ళు పలాని వాళ్ళ నేను అనుకుంటానటువంటి ఒక అపోహతోనే ఇప్పటికి కూడా సమాజం చాలా నష్టపోతుంది. అది వద్దు. శరీరానికి ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయో మనసుకు కూడా అలాంటి సమస్యలు వస్తాయి.
1: పరిష్కారం అనేది
0: పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ పరిష్కార మార్గాలే లేకపోయి ఉన్నింటే, ఈ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ లేకపోయి ఉన్నింటే ఇలా ఉండేదే
1: సమాజం?
0: ఇలా ఉండేది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో కుంగిపోతున్నారు కదా. కాబట్టి ఆ అపోహ నుంచి బయటికి రావాలి వారు.
1: వెంకటేశ్వర రెడ్డి గారు, అయితే ఆత్మహత్యల వైపు అడుగులు వేసేవారికి కుటుంబం గమనిస్తే వారు పరిష్కార మార్గాలు కొన్ని సూచిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. అలా కాకుండా కౌన్సిలింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఎందుకు కౌన్సిలర్ని కలవాలి?
0: మీరన్నట్లు కౌన్సిలింగ్ అనేది అది ఒక మానసిక సమస్యను అర్థం చేసుకోవడానికి దానిని సరైన మార్గంలో పరిష్కరించడానికి ఎన్నుకోబడినటువంటి ఒక పద్ధతి. అదొక సైంటిఫిక్ మెథడ్. ఈ కౌన్సిలింగ్ లోనే ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడుతుంది, నా సమస్యను నిర్భయంగా చెప్పుకోవడానికి నాకు ఒక వ్యక్తి ఉన్నారు అన్న నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం ఏర్పడినప్పుడు నిగూఢంగా దాగి ఉన్నటువంటి విషయాలు కూడా చెప్పుకోవడానికి వస్తుంది. ఇక్కడ కౌన్సిలింగ్ అనేది ఒక పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్. అయితే అది ఎంత సక్సెస్ అవుతుందంటే బాగా గమనిస్తే తనంతకు తానుగా నాకు ఒక సమస్య ఉందని వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇతరుల యొక్క ప్రేరణ చేత బలవంతంగా తీసుకొని వచ్చినప్పుడు టైం పడుతుంది. అందువలన ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నా అనుభవపూర్వకంగా మీకు ఒక సమస్య మీ మనసును బాగా వేధిస్తోంది, మీ పనులను ఆటంకపరుస్తోంది, మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనియట్లేదు, మీలో కోపాన్ని చిరాకును పెంచుతోందని గుర్తించినప్పుడు ఆ సమస్య పోగొట్టుకోవడానికి మీరు సిద్ధమని అనుకున్నప్పుడు నేరుగా వచ్చి నాకు పలాందని మీరు స్పష్టంగా చెప్పడం మొదలెట్టేస్తే చాలా మీరు ఆ సమస్య నుంచి బయటపడడానికి తక్కువ సమయం తీసుకుంటుంది. తర్వాత చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కౌన్సిలింగ్. తర్వాత ఆ కౌన్సిలింగ్ లోనే మనకి వీళ్ళకి ఎలాంటి థెరపీస్ ఇవ్వచ్చు అన్నవి కూడా ఆ సైకాలజిస్ట్ గానీ ఆ కౌన్సిలర్ గానీ వారు నిర్ణయం తీసుకుంటారు.
1: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా ప్రత్యేకమైనటువంటి నెంబర్ గురించి మాట్లాడదామండి.
0: కేంద్ర ప్రభుత్వము మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో టెలిమానస్ అనేటటువంటి ఒక హెల్ప్ లైన్ ఉంది. ఇది 24 గంటలు 7 రోజుల పాటు పనిచేస్తుంది. ఇది మనం ఫోన్ చేసినప్పుడు మన మాతృభాషలోనే వాళ్ళు మన సమస్యను వినడానికి దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు చూపించడానికి కూడా ఉంటుంది. అది 1800-891-4416. ఇంకొకటి 1446 అని ఒకటి ఉంది. ఇవి ప్రస్తుతానికి వాళ్ళు సూచించారు.
1: ఇంకొకసారి చెప్తారా నెంబర్?
0: 1800-891-4461 ఒకటి, 1446 అనేది ఒకటి, 1800 అనేటటువంటి టోల్ ఫ్రీ నంబర్ అది. సో దానికి మీరు చేయడం ద్వారా మీకు సంబంధించినటువంటి సమస్య వినడం కానీ పరిష్కారం కానీ చూపెట్టడానికి వారు సిద్ధంగా ఉంటారు. లేదనుకున్నప్పుడు మీరు సమీపంలో ఉన్నటువంటి ఏ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ అయినా కానీ మీరు కలవచ్చు.
1: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా చాలా విషయాలను మనం మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా విలువైన జీవితాన్ని ఇంకాస్త విలువైనదిగా చేసుకోవాలి అంటే ముగింపు అంటే జీవితాన్ని ముగించడం ఒకటే మార్గం కాదు. విలువైన జీవితాన్ని గుర్తిరిగి మరింత విలువైన జీవితంగా ఎదిగే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి అంటున్నారు సమాజంలో ఉన్నటువంటి మానసిక శాస్త్ర నిపుణులు, సైకాలజిస్టులు, మేధావులు. వెంకటేశ్వర రెడ్డి గారు, చివరిగా వింటున్న మా శ్రోతలకి ఈ సందర్భంగా ఇచ్చే ఒక మాట.
0: తప్పకుండా. మనం బాగా గమనిస్తే మన అంటే మనిషి సగటున 3 పూట్ల తింటున్నాడు. తను నిద్ర చెప్పు నిద్రపోతున్నాడు, పని చేయాలనుకుంటూ పని చేస్తున్నాడు. ఇంత స్వేచ్ఛ ఉంది. కానీ మనతో పాటు నివసిస్తున్నటువంటి జీవులు చాలా ఉన్నాయి. వాటికి టైంలీ ఫుడ్ ఉండదు, వాటికి నిద్ర కూడా సక్రమంగా ఉండదు.

0: ఈ లెక్కను గనక మనం కాస్త గమనిస్తే, అంటే మన సమస్యను పక్కన పెట్టి గమనిస్తే, మన చుట్టూ రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నటువంటి కుక్కను లేదా నడుములు విరగొట్టుకున్నటువంటి కుక్క కావచ్చు, ఏదైనా జంతువు కావచ్చు, లేదా కాలు ఒక కాలు పోయినటువంటి పక్షులు, ఇవేవి కూడా దిగులు చెందట్లే. మరి మనిషి, ఇంత తెలివితేటలున్న మనిషి ఎందుకు అలా అవుతున్నాడంటే, మనం బాగా గమనిస్తే తనను తాను తక్కువ చేసుకుంటున్నాడు. తనకు ఏదో కొరత ఉంది అనుకుంటున్నాడు. ఎవ్వరికి కొరత లేదు సార్, అందరికీ సమృద్ధిగా ఉంది. కాకపోతే ఏ వస్తువును ఎక్కడ వాడుకోవాలి, ఏ ఆలోచనకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏ పని చేస్తే మనకు సమ్మతం, ఏ పనిని ఎలా చేయాలనేటటువంటి విషయం తెలియకపోవడము, ఎందుకు చేయాలి, ఎలా జీవించాలి, ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలతోనే ప్రతి ఒక్క వ్యక్తి అద్భుతమైన శక్తిగా మారేటటువంటి అవకాశం ఉంది. అందువలన ఆత్మహత్య చేసుకోవాలా, జీవితాన్ని ముగించాలనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు కొద్ది రోజుల పాటు అయిన కాడికైంది, ఒక వారం రోజులు పోస్ట్ పోన్ చేసుకుని అసలు జీవితం అంటే ఏంటో అని అన్ని పనులు పక్కన పెట్టండి. మీరు చదువుకుంటున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, అన్ని పక్కన పెట్టండి. ఒక ఎలాగో మీరు అనుకున్నారు కదా, ఒక వారం పక్కన పెట్టి జీవితం అంటే ఏంటి, అసలు దీంట్లో ఏమేమి ఉంది, ఈ జీవితంలో ఎవరెవరు ఇంతవరకు ఎలా ఉన్నారని అన్వేషించేయండి. మీరే ప్రపంచానికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని సాధిస్తారు, సంపాదిస్తారు.
1: ధన్యవాదాలండి, చాలా విలువైన విషయాలను ఈ పూట మాకు చెప్పారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బ్రతుకును ప్రేమించండి అంటున్నారు నిపుణులు. ఓ వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు మరొకసారి ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే, ధన్యవాదాలు.
2: కాంతిరేఖలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బ్రతుకును ప్రేమిద్దాం సైకాలజిస్ట్ డాక్టర్ ఓ వెంకటేశ్వరరెడ్డి గారితో శ్రీయస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన ప్రత్యేక పరిచయం విన్నారు. జీవితం ఒక్కటే, దాన్ని ప్రేమిద్దాం. బాధ ఒక్కటే కాదు, దానికి పరిష్కారం వెతుకుదాం. బ్రతకడానికి ఒక కారణం కనిపించకపోయినా బ్రతికితే కొత్త కారణం తప్పకుండా దొరుకుతుంది. బ్రతుకును ప్రేమిద్దాం, బ్రతుకుతున్న ప్రతి మనిషికి తోడుగా నిలుద్దాం.

విన్నా ఆ పాట? భద్రాచలం చిత్రం కోసం శంకర్ మహాదేవన్ చిత్ర ఆలపించిన సుద్దల అశోక్ తేజగీతం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు కాంతిరేఖలు. కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో ఈరోజు ముందుగా ఈ రోజున జన్మించిన కొందరు అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకుందాం. కవి సమ్రాట్ బిరుదాంకితులైన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు 1895 ఇదే రోజున అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని ఆంధ్ర ప్రాంతంలో జన్మించారు. వీరు దేశభక్తి మెండుగా కలిగిన ప్రఖ్యాత కవి. మహాత్మాగాంధీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తన ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. తెలుగువారి దేశభక్తిని, వీరత్వాన్ని కీర్తిస్తూ, అలాగే భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా ప్రేరేపిస్తూ ఆంధ్ర పౌరుషం అనే కవితా సంపుటిని రచించారు. విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలన్నీ భారతీయ సంస్కృతిని, దాని సూక్ష్మమైన కోణాలతో సహా అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. బీడీ జెట్టిగా సుపరిచితులైన శ్రీ బసవప్ప ధనప్ప జెట్టి గారు 1912 ఇదే రోజున కర్ణాటకలోని మైసూర్ రాష్ట్రంలో జన్మించారు. స్వాతంత్ర సమరయోధుడు, అలాగే రాజకీయ నాయకులైన వీరు మహాత్మాగాంధీతో పరిచయం పెంచుకుని గాంధీజీ ప్రభావంతో 1940 భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. జమ్ఖండీ సంస్థానానికి దివానుగా పనిచేశారు. జమ్ఖండీ మహారాజాతో సత్సంబంధాలు కొనసాగించిన ఆయన 1948 మార్చి 8 ఆ సంస్థానాన్ని భారత యూనియన్లో సజావుగా విలీనం చేసేలా మహారాజాను ఒప్పించారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు రాష్ట్రపతి పదవిలో హఠాత్తుగా మరణించడంతో ధనప్ప జెట్టి గారు తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగారు. శ్రీ అసిత్ కుమార్ హల్దార్ గారు 1891 ఇదే రోజున బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్లో జన్మించారు. వీరు జాతీయవాద భావజాలం కలిగిన కళాకారులు. శాంతినికేతన్లో శ్రీ రవీంద్రనాథ్

ఠాగూర్కు సహాయకుడిగా పనిచేశారు. ఒక దేశభక్తుడిగా బెంగాల్లో జాతీయవాద భావనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే భారత స్వాతంత్రోద్యమం కోసం తన కళా నైపుణ్యాలను వినియోగించారు అసిత్ కుమార్ హల్దార్ గారు. చరిత్రలో చోటు చేసుకున్న మరికొన్ని ముఖ్య సంఘటనలు. భారతదేశానికి గర్వకారణమైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య గారు 1921 ఇదే రోజున శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ప్రాచీన సాహిత్యాన్ని ఆకలింపు చేసుకుని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు పాపయ్య గారు. లాలిత్యం కంటే గాంభీర్యం, అనుభూతి కంటే ఆలోచన ఎక్కువ పాలలో ఉండి సౌందర్యాన్ని మించిన శక్తి వీరి చిత్రాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పాతతరం తెలుగు సినిమా సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు గారు 1905 ఇదే రోజున కృష్ణా జిల్లాలో జన్మించారు. వాహిని సంస్థ వారి చిత్రాలన్నింటికో వీరు సంగీతం అందించారు. అలాగే తెలుగు చలనచిత్ర రంగంలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు కూడా ఓగిరాల గారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలను నివారించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2003 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇవండి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన విశేషాలు. కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. కడప రైతు బజార్లో కూరగాయల ధరలు కిలో ఒకటికి ఏ విధంగా ఉన్నాయి? టమోటాలు 20 రూపాయలు, పచ్చిమిరపకాయలు 30 రూపాయలు, వంకాయలు 25 రూపాయలు, బెండకాయలు 20 రూపాయలు, బీరకాయలు 40 రూపాయలు, కాకరకాయలు నాటు రకం 40 రూపాయలు, హైబ్రిడ్ రకం 30 రూపాయలు, మట్టికాయలు 30 రూపాయలు, చిక్కుడుకాయలు 55 రూపాయలు, అలసందలు 55 రూపాయలు, అనపకాయలు 55 రూపాయలు, ఉల్లిపాయలు 60 రూపాయలు, బంగాళదుంపలు 35 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 55 రూపాయలు, బీన్స్ 75 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయ 40 రూపాయలు, దోసకాయ 40 రూపాయలు, దొండకాయలు 40 రూపాయలు, ముల్లంగి 30 రూపాయలు, అల్లం కొత్తది 120 రూపాయలు, పాతది 160 రూపాయలు, కాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికం 60 రూపాయలు. కడప రైతు బజార్లో కూరగాయల ధరలు విన్నారు. కాంతిరేఖలు కార్యక్రమంలో చివరగా ఒక చిత్రగీతం.

0: home from Oxford to Nagaland. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Union Cabinet approves Railways 8 multi-tracking projects worth over 20,800 crore rupees. Prime Minister Narendra Modi says Cabinet decision will ensure faster passenger movement, stronger connectivity and additional freight capacity. India calls upon BRICS countries to work together to expand opportunities for women entrepreneurs and women-led enterprises in international trade. India ramps up Nepal flood relief with 8th aid flight, specialized tunnel team and forensic experts. IAEA refers Iran to UN Security Council over nuclear non-compliance. IMD issues red alert for heavy rainfall in Odisha today. And in tennis, Ben Shelton and Francis Tiafoe set up an All-American men's single semifinal at the US Open in New York. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు.
3: జిల్లాలో జలజీవన్ మిషన్ అమలు, పామాయిల్ తోటలు పరిశీలన, రహదారుల అభివృద్ది, రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు, లింగ నిర్ధారణ నియంత్రణ చర్యలు వంటి అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. జల్జీవన్ మిషన్ కింద జిల్లాలో మంజూరైన పనులను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా నీటి పారిశుద్ధ్య మిషన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పనుల నాణ్యతలో అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని తెలిపారు. జల్జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో హర్ ఘర్ జల్ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు 603 గ్రామాలకు గాను 306 గ్రామాలు పూర్తయ్యాయని, మిగతా గ్రామాలు నిర్దేశించిన సమయంలోగా అధికారులు పూర్తి చేయాలని సూచించారు. చింతలపూడి నియోజకవర్గంలోని నాగిరెడ్డిగూడెం, తలారపల్లి గ్రామాలలో కొత్తగా సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలను జిల్లా ఉద్యానాధికారి షాజానాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పంట రైతులకు ఎంతో లాభసాటిగా ఉందని, రైతులకు ఉద్యానవన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలను వివరించారు. నాగిరెడ్డిగూడెంలో 2024-25, 2025-26 సంవత్సరాలలో 32 మంది రైతులకు 108 ఎకరాల్లో, 2026-27లో 12 మంది ఎస్టీ రైతులకు 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసినట్లు తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో మిట్టగూడెం, అన్నారావుపేట, అన్నవరం వెంకటాయపాలెం, ఓగిరాల తండా రహదారుల అభివృద్ది పనులకు రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి భూమిపూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్దికి 14 కోట్లు, పంచాయతీరాజ్ సీసీ రహదారులకు 148 కోట్లు, ఆర్ఎన్బీ శాఖ ద్వారా 40 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని పెదవేగి పోలీసు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ నిర్వహించగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీస్ సిబ్బందికి నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ది అవసరమని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలతో పాటు నగదు బహుమతులు అందజేశారు. పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లాలో రాష్ట్రీయ పోషణ్ మహ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి శ్రీకారం చుట్టారు. ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారుల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు పోషకాహార లోపాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు. గర్భస్థ లింగ నిర్ధారణ నియంత్రణ చట్టం, ఆడశిశువుల ప్రాధాన్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏలూరు డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కిశోర బాలికల ఆరోగ్యం, పోషకాహారం, వివాహ వయస్సు, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం వంటి అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో పాటు మహిళా సంఘాలు, ప్రజలు, ఇతర భాగస్వామ్య శాఖలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అవగాహనను మరింత విస్తృతం చేయాలని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న సూచించారు. కుష్టువ్యాధిని సమాజం

పూర్తిగా నిర్మూలించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కేవెట్రి సెల్వి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లెప్రసీ, ఎయిడ్స్, కుష్టు నివారణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి కుష్టు వ్యాధి నిర్మూలన సర్వేకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ

0: ఇప్పటివరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఏవీఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఏలూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఏవీఎస్ ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం. కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం. డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయాల ధారావాహికలో 8వ భాగం పెట్టారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
3: కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం ధారావాహికలో ఉన్నాము. ముఖ్యంగా విద్యారంగంలో ఏ రకమైనటువంటి అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయనేది గత వారం చర్చించుకున్నాం. ఇందులో అనేక లాభాలు కనబడుతున్నాయి, కొన్ని నష్టాలు కూడా అనిపించింది. అంటే ఏ వ్యవస్థలోనైనా, ఏ టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడైనా కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గత వారం కార్యక్రమంలో డిస్కస్ చేసినప్పుడు డాక్టర్ కృష్ణవేణి గారితో ఈ 5వ తరగతి పిల్లల దగ్గర నుంచి, లేకపోతే 10వ తరగతి పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, ఈవెన్ యూనివర్సిటీ పిహెచ్డీ స్కాలర్స్కి కూడా ఒక థీసిస్ రాసి ఇవ్వాలన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది అనేది చాలా చక్కగా క్లియర్గా చెప్పారు. అయితే దానివల్ల వీళ్ళ క్రియేటివిటీ ఎలా ఉపయోగించి ఎలా చేయాలి, ఏంటి, అవన్నీ కూడా చెప్పారు. ఒక తల్లి ఎలాగైతే దగ్గర కూర్చోబెట్టుకుని పిల్లల్ని, తండ్రి ఎలాగైతే దగ్గర కూర్చోబెట్టుకుని పిల్లలకి అన్ని చెప్తారో ఆ రకంగానే ఈ ChatGPT సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిల్లలకి గైడ్ చేసి వాళ్ళ తాలూకా ప్రాజెక్ట్ వర్క్లు చేయటము, అన్ని హోంవర్క్ చేయటము ఇవన్నీ కూడా చేయిస్తుంది అని అంతవరకు గత వారం చర్చించుకున్నాం. మరి ఈ వారంలో మరికొన్ని వివరాలతో దాని కంటిన్యూషన్లో వారితో మాట్లాడదాం. నమస్కారం అండి డాక్టర్ కృష్ణవేణి గారు. మరి ఇంత విస్తృతితో ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్స్ వస్తాయి వీటి వల్ల, కాబట్టి మారుమూల ప్రాంతంలో ఉండే వాళ్ళకు కూడా చాలా సులభంగా అందుతుంది. కార్పొరేట్ విద్యా వ్యవస్థకే అక్కర్లేదు, మామూలు వాళ్ళకు కూడా ఈ టెక్నాలజీ సాఫ్ట్వేర్స్ అవైలబుల్గా ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు, చదువుకుంటారు, ఇవన్నీ బాగున్నాయండి. కానీ ఇద్దరు ఉద్యోగస్తులు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు రోజంతా ఇంట్లో ఉండరు కాబట్టి ChatGPTకి అలవాటు చేస్తే అదే హోంవర్క్ చేయిస్తుంది, అదే అన్ని ప్రాజెక్టులు తయారు చేయిస్తుంది అని చెప్పి చెప్పారు. మరి ఇలాగా తనకు కావలసినటువంటివన్నీ కూడా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆ సిస్టమ్ అదే అన్ని అందజేసిస్తుంటే అమ్మ పాత్ర సబ్స్టిట్యూషన్ జరగట్లేదా? అమ్మ రోలు ప్రతిదీ అమ్మని అడగటం, అమ్మ వాడికి కావలసిన విధంగా చెప్పటము, ఆ పిల్లవాడికి ఆ అమ్మాయికి కావలసిన విధంగా వాళ్ళ ప్యాటర్న్ అర్థం చేసుకుని చెప్పటము, తర్వాత అమ్మో ఎక్కువ అలసిపోతావు లేరా అని చెప్పి నిద్రపుచ్చటము, లేకపోతే ఇంకోటి ఏదో ఫుడ్ పెట్టడము, ఈ ఒక అవినాభావ సంబంధం ఈ రకంగా డెవలప్ అయితే చిన్నప్పుడు మా అమ్మ ఇలా చెప్పేది, చిన్నప్పుడు మా నాన్నగారు ఇలా చెప్పేవాళ్ళు, ఇలా ఇలా రకరకాలన్నీ వెళితే కదా ఒక వ్యక్తిత్వం తయారవుతుంది. మరి మీరు చెప్పినటువంటి నేపథ్యంలో ఒక ChatGPT గైడెడ్ ChatGPT బ్రెడ్ ఒక కిడ్ తయారైతే ఇక అమ్మ స్థానం సబ్స్టిట్యూట్ అయిపోతుంది, నాన్న స్థానం సబ్స్టిట్యూట్ అయిపోతుంది. వాళ్ళ స్థానంలో ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసినప్పుడు మానవ సంబంధాలు, కుటుంబ విలువలు ఎలా ఉంటాయి?
4: సో యాక్చువల్లీ మనకి ఇంతకు ముందు ఒక ఫ్యామిలీలో టైం గడపాలి అంటే సాయంత్రం అయిపోగానే పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుని మాట్లాడుతూ ఉండేవాళ్ళము. తర్వాత టీవీ వచ్చింది, టీవీ వచ్చిన తర్వాత టీవీతోనే టైం సరిపోతుంది అంటే ఫ్యామిలీ మాట్లాడుకునేవాళ్ళం, పక్కింటి వాళ్ళు ఆ నైబర్హుడ్ అది తగ్గింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ ఫోన్స్ రాగానే ఏం చేస్తున్నామంటే ఎవరి ఫోన్లు వాళ్ళవి, ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉంటే నాన్నేమో ల్యాప్టాప్ ముందు, అమ్మ మొబైల్లో, కొడుకు వీడియో గేమ్స్, కూతురు ఆన్లైన్ షాపింగ్లు ఇవే చేసుకుంటూ అలా ఉంటారు. అదే ఇంట్లో మారుమూలన ఒక అలా కూర్చొని ఒక అమ్మమ్మ మాట్లాడడానికి ఒక మనిషి కూడా ఉండదు. ఆమెకి స్మార్ట్ ఫోన్ యూసేజ్ ఎంత మనం నేర్పించినా వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు పిల్లలతో ఆడుకోవడము, మాట్లాడడము. సో ఇక్కడ సమస్య కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి కాదు, మనిషి మనిషికి సమయం లేకపోవడమే. ఒకరితో మాట్లాడటానికి కానీ ఉన్న సమయాన్ని ఎవరికి వాళ్ళు, ఎవరి లోకంలో వాళ్ళు ఉండటం. సో ఆ ఎవరి లోకంలో వాళ్ళు ఉండడానికి కారణం మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అవుతుంది. సో ఇదంతా కూడా మనము ఎంతవరకు వాడాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంతవరకు

0: వాడుకుంటూ ఉండాలి. అంటే మన కుటుంబంలోకి వచ్చిన ఒక కొత్త సభ్యుడిలాగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుతుంది. అంటే అలారము మనల్ని నిద్ర లేపాలంటే ఒకప్పుడు మీరు అన్నట్టు అమ్మ లేపుతుంది, కానీ ఇప్పుడు అలారము ఆర్ వాతావరణం తెలుసుకోవాలంటే ఎట్లా, నాన్న ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చా అలా, లేదా తాతయ్య ఇలా చేయొచ్చా అంటే వాళ్ళ అవసరం లేదు అంతెందుకండి. ఇప్పుడు వంట చేయాలి అంటే ఒకప్పుడు ఫోన్ చేసి అమ్మ వంట ఎలా చేయాలి, ఇదెయ్యాలా అదెయ్యాలా అని ఒక వేరే ఇంటికి ఇచ్చిన కూతురు అమ్మకి ఫోన్ చేసి అడుగుతూ ఉన్న రోజుల నుంచి యూట్యూబ్లో చూసి వంటలు చేసేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూడా అమ్మ రోల్ లేకపోవడము అలా కాదు, కొన్ని సబ్స్టిట్యూట్ అయితే ఉంటున్నాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ అలాంగ్ విత్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమ్మాయి, అమ్మ సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడు, ఎలా ఉదయిస్తాడు అలాంటివన్నీ అడిగినప్పుడు వెళ్ళి చాట్ జీపీటీని అడుగుపో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయటం వల్ల ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. కానీ ఇక్కడ అమ్మతో మాట్లాడి అమ్మతో గడిపే జ్ఞాపకాలని ఆ ప్రేమని కోల్పోతుంది. సో వాళ్ళని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ యూజ్ చేయటం నేర్పించడం పిల్లలకి తప్పు కాదు, కానీ వీళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. సో ఇప్పుడు అదే పనిని ఈమె కూడా కూర్చొని రామ్మా చూద్దాము ఎలాగా, ఎందుకు సూర్యుడు ఉదయిస్తాడు, ఎలా వర్క్ అవుతుంది, డే అండ్ నైట్ ఎలా మారుతూ ఉంటుంది, రండి చూద్దాం మనం కూడా అని అమ్మ కూడా కూర్చునింది అనుకోండి. మొబైల్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో గడుపుతూ అమ్మని కూడా వాళ్ళు మిస్ అవ్వట్లేదు. అలాగే పంచతంత్ర కథలు తాతయ్య అమ్మమ్మలతో చెప్పించుకుంటూ ఉంటూ, అమ్మమ్మ నువ్వు చెప్పిన కథని నేను ఇక్కడ జనరేట్ చేస్తా చూడు, అలాంటి బొమ్మలు వస్తాయి చూడు అని వీళ్ళు వాళ్ళకి టెక్నాలజీని నేర్పిస్తూ వాళ్ళు వాళ్ళ కథల్ని చెప్తూ అలాగ కూడా ఒక ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ టైమ్ స్పెండ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మెయిడ్ అవి ఎన్ని వచ్చినా మనము కసు ఊడ్చడానికో ఇల్లు తుడవడానికో మెయిడ్ని పెట్టుకుంటాము. సో ఇప్పుడు రోబోస్ వచ్చేసాయి, వాషింగ్ మిషన్స్, డిష్ వాషర్లు అవి వచ్చాయి అంటున్నాం, కానీ ఇంట్లో మనకి ఎప్పుడైనా బాగాలేకపోతే మనకి ఎవ్రీడే వచ్చే పని మనిషి, ఏమ్మా ఈరోజు డల్గా ఉన్నావు, తిన్నావా లేదా కాఫీ ఏమన్నా చేసి పెట్టమంటావా అని మనిషి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉన్న మనిషి అడుగుతుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేసే రోబోస్ అయితే అడగవు కదా. సో ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడినా ఎన్ని చేసినా హ్యూమన్ మారల్ వాల్యూస్ ఎథిక్స్లో మార్పు అయితే ఉండదు. మనం దాన్ని టైం స్పెండ్ చేస్తూ మన రిలేషన్షిప్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఇచ్చే టైంని మనం ఇస్తూ ఉండాలి.
1: అదే కొంతమంది వాపోతుంటారు, అంటే టైం లేక ఇంట్లో మెయిడ్ మీద పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే పిల్లలకు తెలియకుండా ఆ పని అమ్మాయినే అమ్మలాగా, ఆ పని అమ్మాయికి ఎక్కువ దగ్గర అయిపోతారు, తల్లికి దూరం అవుతారు. ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత తల్లి రియలైజ్ చేస్తుంది, అది మళ్ళీ కొత్త సమస్య. లేదా అమ్మమ్మ దగ్గర ఎక్కువగా పెంచేసి పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాల్లో అమ్మమ్మనే అమ్మ అని పిలవటం అనే కొంతమంది చేస్తుంటారు. అలాగే ఇప్పుడు ఈ చాట్ జీపీటీని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, వీటినే వాళ్ళు ఓన్ చేసుకుని నాకు ఈ చాట్ జీపీటీ ఆత్మ నేస్తం ఇంకెవరు కాదు అనేటటువంటి ఆ పసి హృదయాలు, డెవలప్డ్ చిల్డ్రన్ డిఫరెంట్, ఆ పసి హృదయాలు ఎట్లాగా.
0: ఇక్కడ పేరెంటింగ్ అన్నది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో పెడుతూ నేర్పిస్తూ ఎలా వాళ్ళతో ప్రాపర్ గా యూజ్ చేపించాలి, మనల్ని వాళ్ళు గుర్తించాలి, మన ప్రేమ వాళ్ళకి అందించాలి, ఇలాంటివన్నీ కూడా పేరెంటింగ్ మెథడ్ మారుతుంది.
1: అది కొత్త సబ్జెక్ట్ కింద వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఆ జాగ్రత్తలు తీసుకుని ముందుకు నడవాల్సినటువంటి.
0: టీవీ ఎక్కువ చూడొద్దు అని అప్పుడు చెప్పే వాళ్ళం కదా, ఇప్పుడు సెల్, స్క్రీన్ సెట్టింగ్స్, డిజిటల్ యూసేజ్, టైం పెట్టడము అలాంటివి రెస్ట్రిక్షన్స్ ఏ కాకుండా పిల్లలకే ఇలా యూజ్ చేస్తే ఇలా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి కదా అంటే దే విల్ రియలైజ్.
1: అంటే ఈ నేచర్, ఈ ప్రకృతే ఒక పెద్ద సూపర్ కంప్యూటర్ లాంటిది. ఆ సూపర్ కంప్యూటర్ తో మనం ఇప్పుడు కృత్రిమ మేధతో మనం, అందుకని అనడమే కృత్రిమ మేధ అన్నాం కదా, ఇంటర్ఫీర్ అయినప్పుడు బయాలజీ అంతా మారిపోతుంది. ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు 13-14 సంవత్సరాల వయసు వస్తే వాళ్ళలో ఉండేటటువంటి ఆ సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యి అప్పుడు వాళ్ళకి ఆలోచనలు, ఆ రకమైనటువంటి ఆడ మగ అనే డిఫరెన్స్ రావటము అవన్నీ, అది వీళ్ళు 2వ క్లాస్ నుంచో 3వ క్లాస్ నుంచో వాళ్ళకి అందినవన్నీ వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళలో న్యాచురల్ గా ఆలోచన విధానం, దీని వైకేరియస్ ప్లెజర్ అంటారు, ఆ ప్రెషర్ డైరెక్ట్ గా దొరకదు కానీ ఇండైరెక్ట్ గా చూసి ఎంజాయ్ చేయటం అనేది, ఈ వైకేరియస్ ప్లెజర్స్ ద్వారా వాళ్ళకి దొరికినటువంటివన్నీ ఈ

0: టెక్నాలజీలో తీసుకోవడం ద్వారా వాళ్ళు తొందరగానే ఈవెన్ 9 ఇయర్స్ కి మెచ్యూర్ అయిపోయిన వాళ్ళు లేదా 10 ఇయర్స్ కి మెచ్యూర్ అయిపోయిన వాళ్ళు ఇలాగా కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు అనమాట. ఇట్లా చాలా ఎర్లీగా అవటము, కొంతమంది పెద్ద వేగంగా బిహేవ్ చేయటము, ఇవన్నీ కూడా వాళ్ళ బాల్యాన్ని కొంత కోల్పోతూ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మరి ఈ నేపథ్యంలో కుటుంబ విలువలు ఎలాగా, కుటుంబాలు వాటి వాటిని ఎలాగా ఈ సమాజాన్ని, కుటుంబ విలువలు తద్వారా సమాజ విలువలు రెండు ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి కదా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత విస్తృతంగా చొచ్చుకుంటున్న నేపథ్యంలో ఇవి ఎలా మారుతాయి?
1: ఇప్పుడు పేరెంట్స్ పిల్లలతో స్పెండ్ చేసే టైం చాలా పెరగాలి, ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఆ మొబైల్ యూసేజ్ టైం అన్నది ఆటోమేటిక్గా తగ్గుతుంది. వాళ్ళకి లోన్లీనెస్ ఉన్నప్పుడే కదా ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. అలా కాకుండా వచ్చినప్పటి నుంచి పిల్లలతో జాబ్ చేయనిగాక వచ్చినప్పటి నుంచి హోంవర్క్ చేసేటప్పుడు పిల్లలతో గడిపి, అండ్ వంట చేసేటప్పుడు రండి కలిసి చేద్దాము, మాట్లాడేటప్పుడు మోస్ట్ అంటిల్ దే స్లీప్ పిల్లలతో గడపడం వల్ల, ఈ పేరెంటింగ్ చేయటం ఇలా మారడం వల్లనే సేఫ్ గా ఉంటుంది పిల్లల బాల్యం.
0: అంటే వాళ్ళు మనం పిలిస్తే రావాలి కదా, ఇంత దీనికి ఎడిక్ట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో.
1: లేదు లేదు లేదు సార్, యాక్చువల్ గా పిల్లలు ఎప్పుడు ఎడిక్ట్ అవుతారు అంటే మనం వాళ్ళకి మొబైల్ ఇచ్చి మనం టీవీ చూసుకుంటూనో సీరియల్ చూసుకుంటూనో కూర్చున్న రోజుల్లో అలా అడిక్ట్ అవుతారు. అసలు మనమే వాళ్ళతో గడిపినప్పుడు మొబైల్ చూడాలన్న ధ్యాసే వాళ్ళకి రాదు.
0: అంటే ఇప్పుడు మనం మీరు చెప్పినట్టుగా ఇద్దరు కూడా పేరెంట్స్ ఎంప్లాయీస్ అయినప్పుడు వీళ్లే బాగా అలసిపోయి వచ్చి ఏమి చేయలేని స్థితిలో మళ్ళీ బలవంతంగా ఆ రోల్ ను కూడా వాళ్ళు ఆ రోల్లోకి వెళ్లి బలవంతంగా ఓపిక లేకపోయినా చేయాల్సినటువంటి పరిస్థితి.
1: యాక్చువల్ గా పేరెంటింగ్ అన్నది మనము బూనా బేనా అని ఇందాక మనం టెక్నాలజీని అన్నాం కదా, సో పేరెంట్స్ గా ఉండడం అన్నది ఒక బూనే కదా. మనము వాళ్ళకి టైం ఇచ్చి ఇంకొక రోల్ ప్లే చేస్తున్నాం. మనం రోజంతా ఆఫీస్లో పనిచేసి వచ్చేది కూడా వాళ్ళ కోసమే. ఎవరి కోసమైతే మనం ఇంత కష్టపడుతున్నామో వాళ్ళకి టైం ఇవ్వకుండా అలసిపోవడము అలా కాకుండా కొంచెం ఓపిక చేసుకొని ఈ పేరెంట్స్ రోల్ మనము పరిగెడుతున్నాం కదా ప్రొఫెషనల్లీ అండ్ ఎర్నింగ్ పరంగా టెక్నాలజీ పరంగా. సో టెక్నాలజీ ఎందుకు, మన పని తక్కువ టైంలో యూజ్ చేయటానికి టెక్నాలజీ యూజ్ అవుతున్నప్పుడు ఎక్కువ టైం మనము ఫ్యామిలీకి ఇవ్వాలి.
0: మరి ఏఐ ఎరాలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో సమాజము మరియు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది?
1: ట్రాన్స్ఫర్మేషన్ అయితే మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. కంప్యూటర్స్ ఎలాగా మన జీవితాలలో ఒక భాగం అయిపోయాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఇంట్లో వాడే ఎక్విప్మెంట్లో కూడా, ఆర్ ఇంట్లో లైట్ ఫ్యాన్ వాల్స్ లాక్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఇవి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాయో సైబర్ సెక్యూరిటీ మళ్ళీ అంతే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మంచి టెక్నాలజీ గ్రోత్ ఉంది అంటే దాన్ని ఎలా ఎన్కాష్ చేయాలి, దాన్ని ఎలా మిస్యూజ్ చేయాలి అనే వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు. సో ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఒకవైపు దీన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ మారుతూ ఉంటుంది. ఇవి అన్ని రంగాలలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది.
0: మరి ఈ సైబర్ భద్రత అనేటటువంటిది, సైబర్ భద్రత ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈ ఏఐని ఉపయోగించే తిరిగి ఈ సైబర్ సెక్యూరిటీని బ్రీచ్ చేయడానికి మామూలు వ్యక్తులు కూడా ట్రై చేయొచ్చు కదా. చాలా చాలా కొత్త కొత్త ఫీల్డ్స్ లోకి వెళ్ళిపోయి వాళ్ల తెలివితేటలను ఉపయోగించి ఇంకా ఎక్కువగా వెళ్ళకూడని సైట్స్ లోకి వెళ్ళటము, లేకపోతే బ్రేక్ చేయటము, ఫైర్ వాల్స్ ని బ్రేక్ చేయటము, లేకపోతే అవతల వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అకౌంట్స్ లోకి వెళ్ళి డబ్బులు తీసేసుకోవటము, లాగేసుకోవటము, ఇప్పుడు డిజిటల్ ఇన్సెక్యూరిటీ వచ్చినట్టు డిజిటల్ భద్రత అనుకుంటా అంటున్నాం కదా, ఇవన్నీ ఇలాంటి పరిణామాలు ఇంకా ఎక్కువ అవుతాయి కదా.
1: ఈ కాలంలో కృత్రిమ మేధస్సు మన జీవితాలను ఎంత సులభతరం చేస్తోందో అంతే విధంగా కొందరు మోసాలకి సైబర్ నేరాలకి కూడా ఉపయోగిస్తున్నారు. సో అందుకనే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఉదాహరణకి బ్యాంక్ మోసాలు బాగా జరుగుతూ ఉంటాయి, ఓటీపీ వచ్చింది చెప్పండి అని మోసాలు, సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్, సో నకిలీ వెబ్సైట్లు, డేటాని దొంగతనం చేసేయడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన నకిలీ వీడియోలు, దీన్నే డీప్ ఫేక్ అంటాం. ఇది ఎక్కువగా సెలబ్రిటీస్కి పొలిటీషియన్స్కి ఇలా ఫేమ్లో ఉండే వాళ్ళ డీప్ ఫేక్ వీడియోస్ ప్రిపేర్ చేసి మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో

ఎవరి ముఖాన్నైనా గొంతునైనా అనుకరించి నకిలీ వీడియోలు తయారు చేస్తూ ఉంటారు. మీ బంధువు వీడియో కాల్ చేసినట్లు కనిపిస్తుంది, నాకు అత్యవసరంగా డబ్బు పంపించు అని అడుగుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా వీడియో నిజమేనా అనిపిస్తుంది. అంటే వీడియో కాలే చేస్తారు, అలాగే మాట్లాడతారు, మనం అది నిజమే అనుకొని నమ్మే సందర్భాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఎలా గుర్తించాలి, ఎలా జాగ్రత్తగా తీసుకోవాలంటే, ఈ మధ్య కాలంలో ఎవరి నుంచైనా కాల్ వస్తే ఆ వాయిస్ మన ఇంట్లో అమ్మదైనా నాన్నదైనా సరే అనుమతించాల్సిన రోజులు వచ్చాయి. సో వెంటనే చాలా ఎక్సెస్ అమౌంట్ పంపించమన్నారు అనుకోండి, యూజువల్లీ మా అమ్మ ఇలా అడగదు కదా, మా నాన్న ఇలా అడగడు కదా, ఆ ఒకవేళ అడిగినా రీజన్ అంతా చెప్పి అడుగుతారు కదా, వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉంటుంది. మన అమ్మ నాన్న మనతో మాట్లాడే విధానము, ఎంత వాయిస్ ని ఇమిటేట్ చేసినా వాళ్ళ స్టైల్ ని నేచర్ ని ఇమిటేట్ చేయలేదు. సో మనము ఏదైనా కాల్ విన్నప్పుడు ఇలా జాగ్రత్తగా ఉన్నామనుకోండి, మనం కూడా కనుక్కోగలం. సో వెంటనే డబ్బు పంపొద్దు, ఆ వ్యక్తికి మీరు తెలిసిన నంబర్ కి తిరిగి కాల్ చేయండి, కాసేపు తర్వాత మళ్ళీ వాళ్ళకి కాల్ చేయండి, అప్పుడు మళ్ళీ లిఫ్ట్ చేస్తారా అలాగే మాట్లాడతారా చూడాలి. కుటుంబ సభ్యులని ఇంకొకసారి అడగండి, ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ అడిగారు అప్పుడు ఏంటి, ఒకసారి మళ్ళీ ఇందాక అడిగారు కదా అది ఎక్కడికి పంపించాలని మళ్ళీ ఒకసారి అడగండి. సో దానివల్ల ఈ డీప్ ఫేక్ వీడియోలు ఉన్న కాల్స్ తో ఇలా మనం ప్రికాషనరీగా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తప్పుగా వాడి వీడియోల్ని ఆడియోల్ని క్రియేట్ చేసి మనల్ని మిస్లీడ్ చేసి మోసం చేయాలనుకున్నా మనం ఇలా జాగ్రత్త పడచ్చు. ఇంకొకటి వాయిస్ క్లోనింగ్, ఇందాక చెప్పిన విధంగా వాయిస్ క్లోనింగ్, వీడియోనే కాదు వాయిస్ కూడా ఇమిటేట్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిషింగ్ ఈమెయిల్స్ అని కూడా వింటుంటాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ భాషల్లో చాలా సహజంగా కనిపించే మోసపూరితంగా రాస్తున్న ఈమెయిల్స్ అన్ని వస్తూ ఉంటాయి. అంటే మీ బ్యాంక్ ఖాతా మూసివేయబడుతుంది, వెంటనే ఈ లింక్ పైన క్లిక్ చేయండి అంటాం. మనం భయం వేస్తుంది, అరే ఏంటి మన బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నారా అని మనం ఆ లింక్ ని క్లిక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పుడు కూడా ఓటీపీ గానీ పిన్ కానీ మన సివివి గానీ మనము ఆ క్లిక్స్ చేసి అందులో ఎంటర్ చేయకూడదు. అలాగే వాట్సాప్ మోసాలు కూడా ఉంటాయి, ఆ స్నేహితుడి ఫోటో పెట్టి, అంటే మనం ప్రొఫైల్ పిక్చర్స్ డిపిస్ మారుస్తూ ఉంటాం కదా, సో వాళ్ళ ఫొటోస్ పెట్టి కూడా మనతో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇప్పించుకునే అవకాశం ఉంది. అంటే నా ఫోన్ పాడైంది, సో ఈ నంబర్ కి పంపించులే, మా ఫ్రెండ్ నంబర్ ఇస్తున్నాను అని చెప్పి మీ ఫ్రెండ్ ఫోటో పెట్టి వాట్సాప్ మెసేజెస్ చేయొచ్చు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఓల్డ్ ఫ్రెండ్ నంబర్ ఉంటుంది కదా, పాత ఫోన్ నంబర్ మీ ఫ్రెండ్ది, అప్పుడు ఆ నంబర్ కి కాల్ చేయండి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాతనే ఏదైనా వాళ్ళు ఈ విషయాలు అడిగినా చెప్పండి. సో కన్ఫర్మేషన్ ఉండాలి, డబ్బులు ట్రాన్సాక్షన్స్ కానీ ఇంపార్టెంట్ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏది న్యాచురలో ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియడం లేదు కనుక. ఇంకైతే యూత్ ఉంటారు, అన్ఎంప్లాయీస్, వాళ్ళకైతే ఉద్యోగ మోసాలు ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉపయోగించి. చాలా నకిలీ ఇంటర్వ్యూలు అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు, మీకు ఉద్యోగం వచ్చింది ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత చెల్లించండి అలాగా. అట్లాంటప్పుడు నిజమైన సంస్థలు ఏవో ఉద్యోగం ఇవ్వడానికి డబ్బు అడగవన్న విషయాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలి. సంస్థ ఆ వెబ్సైట్ లో ఉద్యోగ ప్రకటన ఉందో లేదో చూడండి. అంటే మీకు ఒక మెయిల్ వచ్చింది, ఫలానా కంపెనీలో మీకు జాబ్ ఇస్తాము, మీరు ఇంత డబ్బు కట్టండి అని మెయిల్ వచ్చింది అనుకోండి, అప్పుడు వెంటనే డబ్బులు కట్టకుండా ఆ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి ఈ కాలంలో ప్రతి ఒక్క కంపెనీకి వెబ్సైట్స్ అయితే ఉంటున్నాయి. సో మీరు మళ్ళీ వెళ్ళి ఆ వెబ్సైట్ విజిట్ చేసి నిజంగా ఏమైనా జాబ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా అలాంటివి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకొక విషయము, ముందు చెప్పుకున్న విధంగా ఎవ్వరు కూడా జెన్యూన్ అయితే డబ్బు కడితే ఉద్యోగం ఇచ్చేది ఫాలో అవ్వరు. అలాగే పెట్టుబడి పెట్టేటప్పుడు మోసాలు ఇలాంటివన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రేడింగ్, ప్రేమ పేరుతో మోసాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాగే పిల్లలపై ప్రభావం ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ ఉంటాయి, అంటే మనిషి మాట్లాడు, ఏఐఏ చాట్ బాట్ లాగా
వీళ్ళకి సమాధానం చెప్తూ ఉంటుంది. గేమ్స్, నకిలీ యాప్లు ఇలాంటివన్నీ పిల్లల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల పాత్ర, పేరెంటింగ్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. పిల్లలతో తరచుగా మాట్లాడుతూ ఉండండి, షేర్ చేసుకుని వాళ్ళకి చాలా టైం ఇవ్వండి.

0: ఇప్పుడున్న ఏఐ వరల్డ్ లో మనం పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు అలాంటివన్నీ సెకండరీ. మనం ఇవ్వాల్సింది మంచి ఆస్తి ఏది అంటే మన టైం వాళ్ళకి ఇవ్వడం. ఏ యాప్లు వాడుతున్నారో తెలుసుకోండి, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని చెప్పండి. ఎవరైనా ఏమైనా ఇంతకు ముందు ఏం చెప్పేవాళ్ళు, మన పేరెంట్స్ మనం చిన్నపిల్లలప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా చాక్లెట్ ఇస్తే తీసుకోవద్దు, వేరే చోటికి మీ అమ్మ పిలుస్తుంది నాన్న పిలుస్తుంది అంటే వెళ్ళొద్దు అని ఎలా అయితే చెప్తున్నారో, ఇప్పుడు మనం పిల్లలకి ఎవరైనా ఫోన్ కాల్లో మీ అమ్మ పిలుస్తుంది రమ్మంటే వెళ్ళకూడదు, నా వీడియో కాలే వచ్చినా నా వాయిస్ కాలే వచ్చినా ఒకసారి నేనా కాదా అని మళ్ళీ చెక్ చేసుకుని వెళ్ళాలి అని ఇలాగా నేర్పించుకుంటూ రావాలి. ఇంకా వృద్ధులు కూడా ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మోసపోతుంటారు. ఏంటంటే డిజిటల్ అవగాహన కలిగించామనుకోండి, అప్పుడు వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయరు. ఏమైనా లింక్స్ వస్తే క్లిక్ చేయడం కానీ, ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పడం కానీ, ఇట్లా ఏదైనా తప్పుడు సమాచారం చెప్పి డబ్బులు అడిగితే నమ్మకుండా ఉండడం, ఇవన్నీ నేర్పించాలి. సో ఎక్కువ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టాలి. క్యాప్చాలు ఆల్మోస్ట్ ఆల్ వెబ్సైట్స్ లో పెడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్స్, అవి యూజ్ చేయకుండా ప్రతి అకౌంట్ కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ పాస్వర్డ్స్ పెట్టాలి. మొబైల్ కంప్యూటర్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉండాలి, అనుమానాస్పద లింకులు గాని క్యూఆర్ కోడ్లు గాని స్కాన్ చేయకూడదు, ఏదైనా సందేహం ఉంటే వెంటనే కుటుంబ సభ్యులతో లేదా బ్యాంక్ ని వాళ్ళని సంప్రదించాలి. అలాగే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కూడా కాల్ చేయాలి. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ అన్ని రాసిస్తుంది కదా అనేసి ఏదైనా ఒక లెటర్లో కానీ ఒక రిక్వెస్ట్ లెటర్లో కానీ మనం అప్లికేషన్లో కానీ ఆధార్ నంబర్, పాన్ నంబర్, బ్యాంక్ నంబర్, ఏటీఎం కార్డు, సివివి, ఏటీపీ పిన్, దాని పాస్వర్డ్, ఓటీపీలు ఇలాంటివన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీతో చాట్ చేస్తూ అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, అది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సో దాన్ని ఇంకొకరు ఎవరైనా కనెక్ట్ అయ్యి మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వివరాలు కూడా కంప్లీట్ గా దానికి చెప్పకపోవడం మంచిది. ఈ రోజు నేను మా ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను, సో బోర్ కొడుతుంది మాట్లాడు, అలా చాటింగ్ మొదలు పెట్టాం అనుకోండి, అది నిజంగా చాట్ జీపీటీ జెన్యూన్ అయితే పర్లేదు. అలా కాకుండా ఎదుటి వాళ్ళు ఏఐ చాట్ బోట్ గానీ ఆర్ ఏదైనా హ్యాకర్ గానీ కూర్చొని మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఓకే వీళ్ళింట్లో ఎవరు లేరు, వీళ్ళింట్లో దొంగతనానికి ప్లాన్ చేసుకోవచ్చు, సో అలాగ మనమే హింట్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా పిల్లల వివరాలు కూడా ఇవ్వకపోవడం మంచిది, ఆ పిల్లల ఫోటోలు, వాళ్ళ అడ్రస్లు, ఎక్కడ చదువుతున్నారు, ఏ క్లాసు. సో కొత్త వాళ్ళతో, స్ట్రేంజర్స్ తో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, భద్రంగా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకెళ్లిపోతారేమో అని ఎంత భయపడతామో, అలాగే ఆ ఏఐ టూల్ కి మనం ఇచ్చే సమాచారం వల్ల కూడా అంతే భయపడాలి, వాళ్ళు ఎక్కడ మిస్యూజ్ చేస్తారో అని.
1: కాబట్టి ఈ రకంగా అనేకమైన అంశాల్లో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడాలి, వేరే మార్గమే లేదు. అలాగని టెక్నాలజీ నేను వాడను, నేనన్నీ కూడా మామూలుగానే ఫిజికల్గానే భౌతికంగానే చేసుకుంటాను, బ్యాంకుకి వెళ్ళి అక్కడే నా రుసుము తీసుకుంటాను అంటే ఇంకా అలాంటివి జరగటం లేదు. ఇంకా మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి లైన్లో నిలబడితే ఎలాగైతే ఆటోమేటిక్గా తోసుకుని వెళ్ళిపోతారో అదేవిధంగా ఈ టెక్నాలజీ ప్రభంజనంలో మనము తోసుకుని వెళ్ళిపోబడతాము ముందుకి. కాబట్టి ఆటోమేటిక్గా మనము దానికి అనుగుణంగా మార్పు చెందాల్సిందే అనేటటువంటిది మీరు చెప్పిన మాటల్లో అర్థమవుతుంది. ఈ చివరిగా ఒక్క ప్రశ్న అండి, ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అలవాటైపోయి ముఖ్యంగా నెక్స్ట్ తరం యువతరం అంతా కూడా ఇంకా అంతా దానిపైనే, లైఫ్ అంతా దానిపైనే అనే చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో, ఈ పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఒకరోజు ఏమవుతుంది?
0: ఓకే, యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఉదయం 6 గంటలకి ప్రపంచంలో ఉన్న అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఒక్కసారిగా పనిచేయడం ఆపేశాయి అనుకుందాము. అప్పుడు కరెంట్ ఉంటుంది మనకి, ఇంటర్నెట్ ఉంది, మొబైల్ యాజ్ యూజువల్ ఉంది, కంప్యూటర్ కూడా ఉంది, కానీ వీటిలన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడైతే ఉందో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం లేదనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మన జీవితం ఏమన్నా ఆగిపోతుందా లేక సాధారణంగా సాగుతుందా ఒకసారి చూద్దాం. యూజువలీ మనం ఉదయం లేచిన వెంటనే లేపేదే ఫోన్ అలారం. ఇంతకు ముందు అలారం క్లాక్స్ ఉండేవి, ఆ టేబుల్ మీద పెట్టుకుని ఇలాగా
1: మెకానికల్
0: ఎస్ ఇట్లా ప్రెస్ చేస్తే ఆగిపోయేవి, కానీ ఆ మొబైల్స్ లేపుతూ ఉంటాయి. సో మనం లేచిన వెంటనే దేవుడి ముఖం కూడా వాల్ పేపర్ ఫోన్ లో పెట్టుకుని చూసుకునే

0: టెక్నాలజీలు ఉన్నాయి. సో ఫేస్ అన్లాక్ పెట్టుకో ఉంటాం మన మొబైల్ ఓపెన్ చేయాలి అంటే, ఆ ఫేస్ అన్లాక్ అవ్వదు, మొబైల్ ఓపెన్
1: అంటే
0: అవ్వదు,
1: మొబైల్ ఆన్ అవ్వదు.
0: ఆన్ అవ్వదు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది ఫేస్ అన్లాకింగ్,
1: ఫింగర్
0: ఫింగర్స్
1: ప్రింట్.
0: ఇవే మనం అన్లాకింగ్ కి పెట్టుకో ఉంటాం. మనకు మొబైల్ ఉంది, కరెంట్ ఉంది, అన్ని ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్లు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు కదా, సో ఫేస్ అన్లాక్ పనిచేయదు. ఇప్పుడు పిన్ టైప్ చేయాలి, వాయిస్ అసిస్టెంట్ మనం ఏమంటాము, అలెక్సా పాట పెట్టు అనడం మనకు రోజు అలవాటు, కానీ ఈరోజు అది పాట పెట్టదు. తర్వాత వెదర్, మనం కార్లో వెళ్ళాలా స్కూటీలో వెళ్ళాలా అని ఆలోచించుకోవాలంటే బయటికి వెళ్ళి వెదర్ చూసి ఈ అపార్ట్మెంట్స్ వాటిల్లో ఉంటుంటాం కదా. సో యూజువలీ ప్లాన్ చేసుకునేటప్పుడు మనం ఏంటి, గూగుల్ వెదర్ చెప్పు అంటాము. సో ఏఐ లేదు కాబట్టి ఆ వెదర్ కూడా చెప్పదు. సో మనం బయటికి వెళ్ళి వెదర్ ఎలా ఉందో చూసుకోవాలి.
1: ట్రాఫిక్ ఎలా ఉంది అని లాస్ట్ మూమెంట్ లో బయలుదేరతాం, ఏమి ఉండదులే అని. ట్రాఫిక్ ఎలా ఉంది అని అడుగుతాం, చెప్పదు.
0: అది కూడా మళ్ళీ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ట్రాఫిక్ ఎలా ఉంటే అది మనకి రూట్ సజెస్ట్ చేస్తూ మనం హ్యాపీగా వెళ్లే వాళ్ళం. కానీ ఇప్పుడు ట్రాఫిక్ ఈ రూట్ లో వెళ్ళాలా ఆ రూట్ లో వెళ్ళాలా మనకి ఎవరు సజెస్ట్ చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఆ ట్రావెలింగ్ కూడా ట్రాఫిక్ ప్రిడిక్షన్ లేదు కాబట్టి కష్టమవుతుంది. సో యూట్యూబ్ అండ్ ఓటీటీ, సో మనకెప్పుడు మనకు నచ్చే పాటలు ఉన్న కొంతసేపు చాలా బిజీ బిజీ షెడ్యూల్లో నచ్చిన పాటలు వినాలి, నచ్చిన సినిమా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఈజీగా అది మనకి సజెస్ట్ చేస్తే చూడాలి. ఆర్ మనకి పొద్దున్నే రిపీటెడ్గా మనము ఒక దేవుడి పాటలు వింటున్నాం అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే అది చూపిస్తుంది ఆ పాట. సో మనము ఆ పాట ఆన్ చేసుకొని మనము మన పనులు చేసుకునే అలవాటు ఉండి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ లేదు అనుకుంటున్నాం కదా, సో ఆటోమేటిక్గా ఆ పాట మీకు డిస్ప్లే అవ్వదు. సో ఆ పాటను మీరు టైప్ చేసి వెతుక్కొని మాన్యువల్ గా ప్లే చేసుకోవాలి. అలాగే ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్స్ అన్ని ఆగిపోతాయి, ఏవే కానీ ఇప్పుడు ఫోన్ పేలు అవి ఇవి చేస్తున్నాం, బట్ ఫ్రాడ్ డిటెక్షన్ లేదనుకోండి ఆ డిటెక్షన్ ఆగిపోతుంది. అలాగే హాస్పిటల్స్ కి వెళ్ళాము ఫర్ ఎగ్జాంపుల్, సస్పీషియస్ ఏరియాస్ హైలైట్ చేసి ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే డాక్టర్స్ స్కానింగ్ రిపోర్ట్స్ లో కానీ ఎక్స్రేస్ లో కానీ వీటిల్లో. కానీ ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎప్పటిలాగే డాక్టర్స్ ఏం చేయాలి, ఆ హైలైట్ చేసినవి అవి మాత్రమే చూసేవాళ్ళు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే. ఇప్పుడు వీళ్ళే మొత్తం చదువుకొని అది హైలైటింగ్ ఆస్పెక్ట్స్ ఏంటో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది.
1: అన్నిటికంటే ముఖ్యంగా అంటే మీరు కూడా మర్చిపోయింది, పిల్లలకి ఇంకా వెంటనే ఒక థీసిస్ రాయాలంటే రాయలేరు, ఒక రిపోర్ట్ రాయాలంటే రాయలేరు, ఒక మళ్ళీ వీళ్ళంతటి వీళ్ళే అన్ని
0: సెర్చ్ చేసుకొని ఫ్రేమ్
1: వీళ్ళు ఆలోచన
0: చేసుకొని.
1: చేసి వీళ్ళు రాయాలి.
0: అవును,
1: వీళ్ళు ఒక రికార్డ్ రాయాలంటే రాయలేరు, అలా ఏది కూడా జరగదు.
0: డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఉండదు.
1: అంటే ఏవైతే సుఖాలన్నీ మనము ఇంతవరకు మనం దానికి అలవాటు చేసేసి అది లేకపోతే మనం ఉండలేము అని అనుకున్నామో అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండవు. కాబట్టి ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ టూల్స్ కూడా మనం పెట్టుకొని, ఇది లేకపోతే రెండో మెజర్, కరెంట్ లేకపోతే ఏం చేయాలి, ఒక దీపాన్ని ఇంట్లో పెట్టుకోవాలి లేకపోతే ఒక సెల్ ఫోన్ లో ఒక టార్చ్ లైట్ పెట్టుకోవాలి అని ఎలాగైతే అనుకుంటామో ప్రత్యామ్నాయాలు ముందు నుంచే వెతుక్కొని పెట్టుకోవాలి.
0: అది మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని రీప్లేస్ చేయలేదు. మనిషి పనిని వేగంగా చేయటానికి, సులభంగా చేయటానికి, సమర్థవంతంగా చేయటానికి ఉపయోగించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే కూడా మనం జీవించగలం, కానీ చాలా సొఫిస్టికేటెడ్గా, హ్యాపీగా, ఈజీగా జీవించాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే బాగుంటుంది.
1: చాలా బాగుందండి. సుదీర్ఘంగా కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం, జీవితంలో దాని తాలూకా ప్రాధాన్యత, ప్రాముఖ్యత, అనేకమైన అంశాల్లో దాని తాలూకా ప్రాముఖ్యత ఎలాగా, ఇంకా అనేకమైన రంగాలు ఇంకా ఇంకా ఇంకా ఉన్నాయి. ఒక డిఫెన్స్ కానీ, స్పేస్ కానీ, ఇంకా అనేక రంగాలు ఉన్నాయి. కానీ సమకాలీన ప్రపంచంలో సగటు కుటుంబంలో సగటు మనిషికి ఏ రకంగా మార్పులు చేస్తోందో మనం ఈ ధారావాహికలో చర్చించాం. ఇంకా అనేక రకాలైనటువంటి అంశాలు ఉండనే ఉంటాయి, ఎందుకంటే సబ్జెక్ట్ అలాంటిది. ఈ ధారావాహికని ఇంతటితో ముగిస్తున్నాం. కృష్ణమేని గారు చాలా ఓపికగా అనేకమైనటువంటి విషయాలు అట్లీస్ట్ మన కళ్ళకి కట్టినట్టుగా కొంతవరకు అవగాహన మనకి వచ్చేటట్లుగా చెప్పారు. శ్రోతల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
1: ఈ ధారావాహికని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం, డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయాల ధారావాహికలో చివరి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి.

మహేష్. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మీ ఉత్తరాలు కిరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కడప అనే చిరునామాకు పంపవచ్చు, లేదా 8562244119 అనే వాట్సాప్ నంబరు కూడా మీ సందేశాన్ని మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: మనసుకు నచ్చిన పాట, మనసారా కోరుకున్న పాట, మనసులోని భావాలను పలికించే పాట. అందుకే పాటకు మన జీవితంతో విడదీయరాని అనుబంధం. ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రతిరోజు మీ అభిరుచులకు అద్దం పట్టే హలో అభిరుచి కార్యక్రమానికి శ్రోతలకు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా పాటలతో పాటు మనసుకు కాస్త ధైర్యాన్ని, జీవితంపై కాస్త నమ్మకాన్ని, రేపటిపై కాస్త ఆశను పంచుకుందాం, పెంచుకుందాం. ఎందుకంటే జీవితంలో సమస్యలు శాశ్వతం కావు, కానీ జీవితం మాత్రం ఎంతో విలువైనది. మరి మీ ఫోన్ కాల్స్తో, మీ అభిరుచులతో, మీ అభిమాన గీతాలతో మొదలు పెడదాం. హలో అభిరుచి, మీ అభిరుచి, మీ ఆకాశవాణి. శ్రోతను పలకరించే ముందు మరొక చిన్న మాట. ఈరోజు ఎంత కష్టంగా ఉన్నా రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకే ఈరోజుతోనే జీవితానికి ముగింపు పలకకండి, రేపటి అవకాశానికి ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మన తొలి శ్రోతను పలకరిద్దాం. హలో
1: సార్. నమస్తే సార్.
0: నమస్తే అండి, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు నాగవేణి సార్.
0: నాగవేణి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: కడప హౌసింగ్ బోర్డ్ నుంచి సార్.
0: చెప్పండి, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు.
1: అవును సార్.
0: ఏంటి చెప్పండి?
1: ఆత్మహత్యలు నివారించే దినోత్సవం అనేసి
0: ఈరోజు. అవును, మరి అందుకే మీతో మాట్లాడే ముందు కూడా కొన్ని మాటలు చెప్పాను. ఆత్మహత్యలు నివారించడానికి, మనలో ధైర్యాన్ని పెంచుకోవడానికి, మనం దృఢంగా ఉండడానికి మనమందరం కూడా కంకణబద్ధులు కావాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఈ సందర్భంగా మనం పాటలతో పాటు మాటల ద్వారా కూడా పంచుకుందాం.
1: ఓకే సార్.
0: మరి మీరు ఏ పాట అడగాలనుకున్నారో ముందుగా చెప్తే ఆ తర్వాత మిమ్మల్ని మరొక మాట అడుగుతాను. మంచి పాట అండి, స్ఫూర్తిదాయకమైన పాట, సందర్భానికి తగిన పాటే అడిగారు. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.
0: ఎందుకండి మరి ఈ పాటను ఎంచుకున్నారు మీరు?
1: అంటే మామూలుగా పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ మధ్య ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అవగాహన లోపం వల్ల ఎక్కువగా ఆత్మహత్యలు అనేది చేసుకుంటున్నారు. వాళ్ళు చనిపోయేది కాక కుటుంబ సభ్యులను కూడా చనిపోయేలాగా చేస్తున్నారు.
0: బతికి ఉండి కూడా వాళ్ళు నిర్జీవంగా ఉండిపోయే పరిస్థితి కుటుంబ సభ్యులు.
1: అవును సార్. అలాంటిది పొద్దున కూడా ఒక పేపర్ లో భార్యాభర్తలు ఏదో రీల్స్ కోసమే గొడవ పడి ఇద్దరు చనిపోవడం జరిగింది.
0: అబ్బో దారుణం. అవును, ఈ మధ్య కాలంలో అలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
1: ఈ రోజు పేపర్ లో చూస్తే కొంచెం బాధ వేసింది. పిల్లలు ఏమైపోవాలి, తల్లిదండ్రులేమో ఆవేశంగా చేసుకునే వల్ల పిల్లలు మనస్తత్వము చాలా సమాజం మీద ఏర్పడుతుంది.
0: అవును అవును, నిజమేనండి. మరి కాబట్టి దీనికి అన్నిటికీ పరిష్కారం ఏంటి?
1: మనోధైర్యాన్ని పెంచుకోవడం.
0: పెంచుకోవడం రైట్ అండి, సంతోషం.
1: వైఫల్యాలు ఎదురైనప్పుడు దాన్ని అధిగమించి ఇది నేను ఎప్పటికీ ఇదే రోజు ఉండదు కదా, ఈ వైఫల్యం వచ్చింది, దీని నుంచి జీవిత పాఠాన్ని నేర్చుకుని కొత్తగా మళ్ళీ మొదలు పెట్టడం అంటే ఫస్ట్ లో కొద్ది కష్టంగా ఉన్నా అది మెల్లమెల్లగా అలవాటు చేసుకోగలిగితే జీవితంలో చాలా విజయాలు సాధించవచ్చు.
0: అలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉన్నాయి మనకు జీవితంలో. ఇదే ఓటమి అనుకున్న దశ నుంచి, ఇక జీవితం ముగిసింది అనుకున్న దశ నుంచి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించి సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తినిచ్చిన వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు.
1: ఇది ఇట్లాంటివి రాకోకుండా ఉండాలంటే పుస్తక పఠనాన్ని పెంచుకొని జీవిత కథలు గినక మనం వాళ్ళవి ఆటోబయోగ్రఫీ చదవడం వల్ల మనం పొందే కష్టాలు చాలా చాలా చిన్నవనేసి వాటి ద్వారా మనం తెలుసుకోగలుగుతాం.
0: అవునండి, మంచి సూచన చేశారు. ఇది అందరూ పిల్లలు బాల్యం నుంచే దీన్ని అలవర్చుకుంటే వాళ్ళ స్ఫూర్తి గాథలను చదవడము, జీవిత చరిత్రలు చదవడం అనేది వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారు.
1: అంటే ఎంతో పెద్ద సాధించారు, అది ఎంతో వాళ్ళ ముందర చిన్న కష్టం కదా అనేది ఒక మనోనిబ్బరం అనేది
0: ఏర్పడుతుంది. అవునండి అవునండి, చాలా మంచి విలువైన సూచనలు అందజేశారండి నాగవేణి గారు. మరి మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది, వినిపిస్తాను. కాల్ చేసి మొదటి శ్రోతగా మీరు కూడా ఈ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.

0: మొదటి పాట మనసును పలకరించింది. ఇప్పుడు మనో శ్రోత అభిరుచిని తెలుసుకుందాం. అంతకుముందు ఒక చిన్న ఆలోచన. ఒంటరిగా బాధపడుతున్నప్పుడు సమస్య పెద్దదిగా కనిపిస్తుంది. మనసులోని మాటను నమ్మకమైన ఒక్కరితో పంచుకుంటే అదే సమస్యకు కొత్త దారి కనిపించవచ్చు. మరి ఆ దారిని తెరిచే మరో ఫోన్ కాల్ ఎవరో చూద్దాం. హలో.
1: హలో అన్న, భాష అన్నా, బాగున్నారా?
0: బాగున్నామండి. మీ పేరండి?
1: నా పేరు మౌనిక అన్న.
0: మౌనిక గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు? మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నేను విజయదుర్గమ్మ కాలనీ నుండి ఫోన్ చేస్తున్నా అన్న. కడప.
0: కడప నుంచి?
1: అవునన్న.
0: చెప్పండి, ఈరోజు మీరు గతంలో ఎప్పుడన్నా ఫోన్ చేశారా అభిరుచికి?
1: చేశానన్న, 2019లో చేశాను.
0: 2019 నుంచి ఇప్పుడు 2026లోకి వచ్చారు.
1: లేదన్న, చాలా సార్లు ప్రయత్నం చేసినా గానీ ఇది వ్యవధి పాటించడం వల్ల నాకు అవకాశం రాలేదు.
0: మీకు కాలు కలవలేదు, ఈ రోజు కలిసింది మరి.
1: అవునన్న.
0: అడగండి, ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నేను అడగాలనుకున్న పాట ఇప్పుడే వినిపించేశారన్న.
0: ఇప్పుడే వినిపించాము, ఎందుకంటే ఈరోజు ఒక దీనికంటే ముందు ఒక చిన్న మాట చెప్పాను, ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి మనిషి కూడా ధైర్యంగా ఉండాలి. ఆత్మస్థైర్యం కలిగించుకుంటే, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటే ఆత్మహత్యల ఆలోచన రాదు అనేది.
1: అవునన్నా, ఈ కాలం విద్యార్థులకు ఇది చాలా అవసరం అన్నా.
0: అది అవునండి.
1: మీ గొంతు విన్న ఆనందంలో ఏ పాట అడగాలని కూడా మర్చిపోయాము.
0: చెప్పండి మరి, అడగండి.
1: మీకు ఇష్టం అన్న, మీ ఇష్టమైన పాట ఏదన్నా వినిపించండి ఈరోజు నా కోసం.
0: అంతేనంటారా?
1: శ్రోతల కోసం.
0: మీకంటూ ఒక ఆలోచన ఏ పాట వినిపించాలనేది ఆలోచన రావట్లేదు?
1: లేదన్న, ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నా. ఈరోజు ఆ పాటే అడుగుదాం అనుకున్నా. ఇంతకు ముందే నా కాలర్ అడిగేశారనమాట.
0: సరేనండి, మరి మీరు మాకే అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక పాట అయితే అలాంటి పాట ఒక పాట వినిపిస్తాను.
1: థ్యాంక్స్ అన్న. మీ గొంతు విన్న ఆనందంలో, అందులో రేడియోలో మీ గొంతు విన్న ఆనందంలో పాట మర్చిపోయాను.
0: పర్లేదు పర్లేదండి, సంతోషము.
1: మంచి అంశం ఇచ్చారన్న ఈరోజు మాత్రం.
0: ఈరోజు అందుకే చర్చ కొద్దిగా శ్రోతలను కూడా మనము ఆ విధంగా మోటివేట్ చేద్దామని.
1: అవునన్న, కరెక్టే.
0: ధన్యవాదాలు.
1: రెడ్డి గారిని కూడా
0: ఇంటర్వ్యూ విన్నారా? విన్నారా ఇంటర్వ్యూ? విన్నారా?
1: విన్నామన్న, చాలా బాగా చెప్పారన్న.
0: ఓకే ఓకే ఓకే, ధన్యవాదాలండి. మరి మీ అభిప్రాయాన్ని మీరు పంచుకున్నందుకు. పాట వినిపిస్తాను, వినండి.
1: థ్యాంక్స్ అన్న.
0: ధన్యవాదాలు.

0: జీవితం అంటే గెలుపు మాత్రమే కాదు, ఓటమి తర్వాత మళ్లీ లేచి నిలబడే అవకాశం కూడా. పడిపోయిన ప్రతి మనిషి ఓడిపోయినవాడు కాదు, మళ్లీ లేచి నిలబడేవాడే నిజమైన విజేత. ఇప్పుడు మన హలో అభిరుచిలో మరో శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, అభిరుచికి స్వాగతం. మీ పేరు? చెప్పండి. శివమ్మ గారు ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: షిర్డీ సాయిబాబా పాట వేయండి సార్. నాగార్జున సినిమా
0: షిర్డీ సాయి వినిపిస్తానండి.
1: ఆత్మహత్యలు ఎవరు చేసుకోవద్దు సార్, అది చేసుకో ముందు ఒక నిమిషం ఆలోచించుకోవాలి. ఇంట్లో భార్య బిడ్డలు అందరినీ, పిల్లలు గాని పెద్దలు గాని ఆ జీవితము ఆలోచించుకోవాలి సార్. ఆత్మహత్య ఎవరు చేసుకోవద్దు, అది మహాపాపం సార్.
0: మహాపాపం, మంచి మాట చెప్పారు కదా.
1: అవును సార్.
0: అవునండి,
1: ఎవరు చేసుకోరు, ఎన్ని కష్టాలున్నా ఎన్ని మనసున్నా పిల్లలకు గాని పెద్దలు గాని ఆ నిమిషము వాళ్ళు ఆలోచించాలా.
0: అవును అవును,
1: ఆలోచించి ఆ నిమిషము అది గడియపోతే మళ్ళీ ఏముండదు సార్. ఆలోచించుకోవాలి, ఇంటి సమస్యలు అన్ని ఆలోచించుకుంటే ఆత్మహత్యలు ఓరు చేసుకోవచ్చు.
0: ఆలోచన రాదు కానీ క్షణికావేశానికి గురవుతారు.
1: ఆ క్షణికంలో వాళ్ళు ఆవేశపరుస్తున్నారు సార్. అది ఒక్కరవ్వు ఆలోచించుకోవాలి సార్, ఎవరైనా
0: కదా.
1: అవును సార్. థ్యాంక్ యూ సార్.
0: తప్పకుండా రండి, మంచి మాట చెప్పారు మీరు కూడా. మీ అభిప్రాయాన్ని మరి మీరు అడిగిన షిరిడీ సాయి
1: ఎవరు చేసుకోవద్దు సార్, ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాలు దాటుకోవాలి కానీ అవి నిలబెట్టి పోకూడదు సార్, ఎవరైనా
0: కదా. అంతే కదా, ఇంకొకరిని కష్టంలోకి నెట్టేసినట్లే కుటుంబంలో మరొకరిని.
1: వాళ్ళు వాళ్ళు పోయినా వేరే వాళ్ళైనా కష్టపడతారు కదా సార్, ఇంట్లో వాళ్ళైనా
0: కష్టపడతారు కదా. అవును,
1: అందుకు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి సార్, ఎన్ని కష్టాలున్నా అది సమస్యలు దాటేసుకుంటూ జీవితాన్ని గడపాలి.
0: గడపాలి, మంచి మాట చెప్పారండి శివమ్మ గారు. మీకోసం మరి షిర్డీ సాయిబాబా వినిపిస్తాను.
1: దాంట్లో రవికుమార్ సార్ ఆయన కూడా బాగానే చెప్పారు సార్, బాగా చెప్పారు.
0: వెంకటేశ్వర రెడ్డి గారు కదా.
1: వెంకటేశ్వర రెడ్డి గారు సార్, బాగా చెప్పారు.
0: ఓకేనండి, మరి పాట వినిపిస్తాను, వినండి.
1: ఓకే,
0: కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు సార్ మీకు కూడా.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు, ముందుగా పొదుపు.
0: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరో శ్రోతను పలకరించే ముందు ఒక చిన్న సందేశం. మీ విలువను ఒక పరీక్షా ఫలితం నిర్ణయించదు, ఒక ఉద్యోగం నిర్ణయించదు, ఒక ఓటమి నిర్ణయించదు. మీ జీవితం మీ విజయాల కంటే ఎంతో విలువైనది. మీకు నచ్చిన పాటతో మీ మనసులోని ఆనందాన్ని మాతో పంచుకోండి. హలో.
5: హలో,
4: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
5: నమస్కారం సార్.
4: నమస్తే, మీ పేరు చెప్పండి. సుబ్బరాయుడు గారు.
5: మాయదారి మల్లిగాడు సినిమాలో నవ్వుతూ బతకాలి రా పాట సార్, కృష్ణ నటించిన
4: కదా?
5: అవును సార్, మాయదారి మల్లిగాడు సార్.
4: నవ్వుతూనే బతకాలి.
5: అవును సార్, ఇందాక ఒక మేడం మాట్లాడింది, అది బాగా మనసుకు అర్థకుండే మాటలు మాట్లాడినారు, ఆత్మహత్య చేసుకోకూడదు అని.
4: ఫస్ట్ కలర్ ఫస్ట్ మేడమా? మొదట మాట్లాడిన మేడం?
5: ఇందాక ముందు సార్. సార్
4: ఇందుకు ముందు కూడా చెప్పారు. అవును, శివమ్మ గారు ప్రొద్దుటూరు. మరి మీరేమంటారు? మరి
5: అంతే సార్, ఆలోచించుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు తొందరపాటు చేయకోకుండా ఇతర కుటుంబ సభ్యులకు అందరికీ బాధ కలిగించే మాటలు రాకోకుండా, ఆయన వల్ల ఇబ్బంది పడకోకుండా ఉండాలని కోరిక సార్.
4: మంచి పని అండి, మంచి మాట. ఏమన్నా మీ పేరు ఒక్కసారి చెప్తారా మరొకసారి?
5: నా పేరు రంగా సుబ్బరాయుడు సార్, మైలవరం.
4: మైలవరం నుంచి అండి. సంతోషం.
5: మిత్రులు ఇక్కడ ఉన్నారు సార్, కాకి కొండయ్య, సత్తారు, రేడియో అభిమానులు నా మిత్రులు సార్.
4: అందరికోసం మరి ఈ పాటను మీరందరూ కలిసి నవ్వుతూ పాటను ఆస్వాదించండి.
5: ఆనందం సార్.
4: ధన్యవాదాలండి మీరు ఫోన్ చేసినందుకు. పాట వినండి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మనసుకు బాధ కలిగినప్పుడు దాన్ని దాచుకోవడం కన్నా నాకు బాధగా ఉంది, నాతో కాసేపు మాట్లాడండి అని చెప్పడం గొప్ప ధైర్యం. సహాయం కోరడం బలహీనత కాదు, సహాయం కోరడం మన జీవితాన్ని కాపాడుకునే బలం. మరి ఇప్పుడు మరో అభిరుచి గలాన్ని విందాం. హలో.
3: హలో,
2: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్తే, మీ పేరు?
3: నా పేరు శ్రీనివాసు సార్.
2: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
3: చింతకమైన మండలం అప్రాధ ప్లేస్ సార్, టౌన్ దగ్గరే, కడప దగ్గర.
2: చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: ఫోన్ కలిసిన ఆనందం పాట కూడా గుర్తులేదు సార్. మంచి ఏదైనా సాంగ్ ఏం పర్లేదు సార్.
2: ఏదైనా అడగండి, మీకు మీకు ఇచ్చిన అవకాశం కదా ఇది.
3: అవునా? వసంతంలో మంచి సాంగ్ ఏంటి సార్? ఏదైనా
2: వసంతం. ఏం చేస్తుంటారు మీరు?
3: మేము నేను డిగ్రీ వరకు చదివేసి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాయి సార్. ప్రస్తుతానికి అయితే నోటిఫికేషన్ లేదు కాబట్టి ఖాళీగా ఉన్నాను. వ్యవసాయం ఉంది, 5 ఎకరాల పొలం.
2: మరి ఈరోజు ప్రత్యేకత ఏంటి
3: సార్?
2: ఈరోజు ప్రత్యేకత ఏంటి?
3: ఈరోజు
2: ఈరోజు ప్రత్యేకత విన్నారా అంటున్నా.
3: వినలేదు సార్, లైన్ ఫోన్ చేసిన పాట ఇంత లాస్ట్ కాలర్ పాట విన్నా లైవ్.
2: అంతే, అంతకు ముందు వినలేదు.
3: అంతకుముందు వినలేదు సార్. పొలంలో
2: అంటే ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా శ్రోతలతో ఆ విషయాలు మాట్లాడుతూ అందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండాలి అనేటువంటి ఒక చిన్న మెసేజ్ ఇస్తూ మనము ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నాం అన్నమాట. అందువల్ల

0: మీరు దీని మీద ఏం చెప్తారు? మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే మీలో ఒక మంచి ఆత్మస్థైర్యం, నిబ్బరం ఉండాలి, మీకే కావాలి అవసరం.
1: కష్టాలు అనేది మామూలే సార్, ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. ఇంకా ఆ కష్టాలను అధిగమించుకొని మనము లైఫ్ లో ముందుకు పోయేదానికి నిర్ణయాలు తీసుకొని తీసుకోవాలి సార్.
0: ఓటమి
1: ఆత్మస్థైర్యం
0: ఎదురవుతుంది, మనం పరీక్ష రాసేటప్పుడు ఒకసారి ఫెయిల్ అవుతాము,
1: అవును,
0: అంత
1: దానికి కూడా
0: మాత్రమే
1: బాధపడదు సార్, ఆనందంగా రాయాలి ఎగ్జామ్.
0: కుంగిపోకూడదు.
1: మనము ఎగ్జామ్ అనేది కాన్ఫిడెంట్ గా రాయాలి. మనం ఫెయిల్ అవుతాము పాస్ అవుతాము అది మళ్ళా తర్వాత నిర్ణయం, అది దాని
0: అంతే,
1: గురించి ఆలోచించకూడదు.
0: ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవుతాం అంతే కదా, అది ఉండాలి, అది ఉండాలి
1: ఒకసారి కాబట్టి 5 సార్లు ప్రయత్నం చేయాలి సార్ మామూలే. నేను
0: అంతే.
1: 3 టైమ్స్ ఇప్పుడు ఫిలిమ్స్ క్వాలిఫై అయినా సార్, మెయిన్స్ లో రాలేదు.
0: అది అది అది
1: దానికోసం నేనేం బాధపడితే ఏం లేదు కదా సార్. ఇప్పుడు వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటాం, ఆల్టర్నేట్ మనం ఏం చేయలేము, చేసుకోవాలి ఏదో ఒకటి.
0: చేసుకోవాలి, అది ఆత్మస్థైర్యము, ఆ నిబ్బరము, ఆ మనోధైర్యము, ఆ గుండె నిబ్బరం, ఇవన్నీ కూడా ఉండాలి,
1: అవును సార్,
0: పట్టుదల ఉండాలి, లక్ష్యం ఉండాలి,
1: అవును సార్,
0: ఇవన్నీ ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ అన్నమాట.
1: అవును సార్.
0: ఓకేనండి, మరి
1: నేను రేడియో జాకీ కూడా మొన్న 2024 లో వచ్చాను సార్, దానికి ఇంటర్వ్యూ.
0: వచ్చిందరా? మీ పేరు ఏం పేరు? మీ పేరు ఒక్కసారి చెప్పండి. మరి
1: కె శ్రీనివాసులు సార్ నా పేరు.
0: శ్రీనివాసులు గారు, సరేనండి, మరి ధన్యవాదాలు, మీరు అడిగిన
1: ఓకే
0: పాట
1: సార్,
0: వినిపిస్తాను.
1: శ్రోతలు సార్, మా ఫ్రెండ్స్ నా పక్కనే ఉన్నారు.
0: చెప్పండి, పేర్లు చెప్పండి.
1: కె మల్లిక, కె వెంకటరమణయ్య, ఎం మల్లికార్జున సార్.
0: ఓకేనండి, అందరికోసం ఈ పాట వినిపిస్తాను, వినండి.
1: ఓకే ధన్యవాదాలు సార్. గాలి చురు గారు వేయండి సార్,
0: అదే పాట వినిపించాలనుకున్నా అదే మీరు చెప్పారు.
1: ఓకే థ్యాంక్ యూ సార్,
0: వినిపిస్తాను. ఓకేనండి,
1: ఓకే ఉంటాను.

0: ఇప్పుడు మనము జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఏదంటే అది తింటున్నాం. అప్పుడు తినేది వేరు, ఇప్పుడు తినేది వేరు. అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్న మా అన్నమా నాడు తిన్నరు, అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్న మన్నమా నాను తిన్నరు, పెరుగు వెన్న నెయ్యి ఆరగించినారో రన్న ఆరగించినారు. మనం ఏం తింటున్నాం? ఫాస్ఫేట్ యూరియా. అరే ఫాస్ఫేట్ యూరియా. ఇలాంటి టెన్షన్స్ ఎక్కువ ఉంది, ప్రశాంతత లేదు. తర్వాత నా ద్వారా ఒక కళాకారిణి, ఆమెను రారా నా సామ్య రంగ పాటను బాగా సెలెక్ట్ చేసి హైదరాబాద్ లో గవర్నర్ అప్పుడు కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో ఆమె ప్రైజ్ వచ్చింది. అంటే మన కడప జిల్లా నుంచి ఆమె ప్రైజ్ వచ్చేట్టుగా నేను తయారు చేశా.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాల కార్యక్రమాన్ని వింటున్నారు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్టే ప్రతి చీకటి తర్వాత వెలుగు ఉంటుంది. ప్రతి కష్టానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. మనం ఓపికగా ఆ వెలుగు వచ్చే వరకు ఎదురు చూడాలి. ఆశను మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు. మరి హలో అభిరుచిలో కొనసాగుతున్న ఆశావహ గీతాల పరంపరలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,
3: నమస్తే సార్.
2: నమస్తే అండి, అభిరుచికి స్వాగతం. మీ పేరు?
3: అల్లగడ్డ పద్మనాభాచార్య సార్.
2: చెప్పండి, ఏ చిత్రం నుంచి, ఏ పాట కావాలి?
3: సుందరకాండ మూవీ నుంచి ఒక సాంగ్ ఉంది సార్.
2: ఏ సాంగ్ అయినా పర్లేదా?
3: లేదు సార్, అది
2: నవ్వవే నవ్వమల్లి
3: సూర్యుడు ఉండడు తండ్రి వీరు,
2: ఆ పాట కావాలా? అదే అదే నవ్వవే నవమల్లిక అనే పాట.
3: నవ్వే నవమల్లిక
2: వినిపిస్తానండి.
3: ఈరోజు ఆత్మహత్యల నివారణ దినోత్సవం కదా సార్?
2: అవునండి.
3: దాని గురించి పొద్దున మీరు మాట్లాడిన
2: విన్నారు, బాగుందా? ధన్యవాదాలు. మరి మీరేమంటారు?
3: ఎవరైనా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు సార్,
2: ధైర్యంగా ఉండాలి.
3: ఏ సమస్యకైనా ఎక్కడో చోట పరిష్కారం అనేది ఉంటుంది.
2: ఉంటుంది, అది ఇందాక చెప్పాను, ప్రతి కష్టానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అన్నాను.
3: ఆ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని తెలుసుకుంటే వాళ్ళకు అది సాల్వ్ అయిపోతుంది.
2: మనసు విప్పి మాట్లాడాలండి, అంతే. మనకు బాధ అనిపించినప్పుడు ఒంటరిగా కుమిలిపోతూ కూర్చుంటే అది ఇంకా పెరుగుతుంది.
3: అవును,
2: అది మన కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే మానసిక వైద్య నిపుణులు కావచ్చు, కౌన్సిలర్స్ ఎవరైనా సరే, ఇలాంటి వాళ్ళతో మనము నాకు ఇట్లా అనిపిస్తుంది, నాకు ఈ ఆలోచన వస్తుంది అని పంచుకుంటే దానికి తప్పకుండా ఒక రిలీఫ్ దొరుకుతుంది, పరిష్కారం దొరుకుతుంది. అది ఆలోచించాలి.
3: దాని ముందు ఎక్కడ సమస్య మొదలైందో దాని మొదటి నుంచి చేసుకుంటే బాగుంటుంది.
2: అవును అవును, మూలం నుంచి దాన్ని ఆలోచన చేయాలి మనం, చేస్తే పరిష్కారం దొరుకుతుంది. దానికి ఏదో ఒక చోట మన పరిధిలో పరిష్కారం కాగలిగిన దాన్ని పరిష్కరించుకోవాలి. ఇది పరిష్కారం కాదు అనుకున్న దాన్ని మనం దాన్ని స్వీకరించాలి. తప్పదు, ఇది ఇంతే అనుకున్నప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకుంటే ఒక గొప్ప గుణాన్ని మనం

0: ధైర్యాన్ని మనం అలవర్చుకోవాలి. అప్పుడు మనము ప్రతి సమస్య నుంచి కూడా బయటపడగలుగుతాము. మంచి విలువైన అభిప్రాయం మీరు కూడా తెలియజేశారండి. మీరు అడిగిన పాట వినిపిస్తాను, విందాం.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.

చివరి శ్రోతను పలకరించే ముందు ఒక చిన్న మాటను మనసులో పెట్టుకుందాం. జీవితం సమస్యలు లేనిదిగా ఉండదు, కానీ ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది. అవసరమైనప్పుడు ఒకరితో మాట్లాడండి, సహాయం అడగండి, ఆశను పట్టుకోండి.

0: తన చుట్టూ ఎవరైనా మౌనంగా బాధపడుతున్నట్లు కనిపిస్తే వారి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అడగండి. ఏమైంది, నేను నీతో మాట్లాడనా? కొన్నిసార్లు ఒక మనసును నిలబెట్టడానికి పెద్ద ఉపన్యాసం అవసరం లేదు, ఒక అప్యాయమైన మాట చాలు. మరి చివరి శ్రోతను పలకరిద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, అభిరుచికి స్వాగతం. మీ పేరు?
1: లక్ష్మి సార్, కడప నుంచి.
0: ఏం పేరండి?
1: లక్ష్మి సార, లక్ష్మి.
0: లక్ష్మి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి? చివరి శ్రోత మీరు. ఏ సినిమానండి?
1: జార్జి రెడ్డి సార్.
0: జార్జి రెడ్డిలో నుంచి
1: చూపుల్లోనే ఉంది, చదివేనట్లేదు.
0: వినిపిస్తానండి, తప్పకుండా వినిపిస్తాను. విందామా మరి మీతో.
1: ఒక మెసేజ్ సార్, అదే ఆత్మహత్య.
0: చెప్పండి చెప్పండి చెప్పండి, ఫాస్ట్ గా చెప్పండి. చివరి శ్రోత మీరు.
1: అదే సార్, అంటే చదువు, పేరెంట్స్ వచ్చేసి పిల్లల్ని ప్రెజర్ పెట్టకుండా చదువు పైన మార్కుల కోసం కాకుండా, సర్టిఫికెట్ల కోసం కాకుండా, బతకడానికి కోసం నేర్పించాలి సార్.
0: నేర్పించాలి. ఎస్ ఎస్, మంచి మాట.
1: తెలుసు,
0: సర్టిఫికెట్ అనేది అది కొద్ది దూరం వరకే అది మనకు తోడొస్తుంది, అంతే.
1: అవును సార. మనం జీవితంలో ఎలా మనము సమస్య ఎదుర్కోవాలి, ఎలా మనము పైకి రావాలి, ఎలా బతకాలి జీవితంలో, సొసైటీలో ఏ విధంగా ఉండేలా దానికోసం ఉపయోగపడాలి. కానీ సర్టిఫికెట్లు, ఉద్యోగాలు అవి చేస్తాను నేను, అది పేరెంట్స్ చూసుకోవాలి, అదే విధంగా యువత కూడా
0: తెలుసుకోవాలి,
1: దాంట్లోనే వెళ్ళాలి.
0: అవునండి అవునండి, ధన్యవాదాలు అండి. మరి మీ అభిప్రాయాన్ని పాట వినండి, వచ్చేస్తాను.

హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: వార్తా విభాగం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంతో పాటు మత్స్యరంగం కూడా కీలకమైన పాత్రను పోషిస్తోంది. దేశంలోని కోట్లాది మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఈ రంగంపై ఆధారపడిన ఇతర ప్రజలకు మత్స్యరంగం జీవనోపాధిని అందిస్తోంది. అంతేకాకుండా దేశ ఆహార, పోషకాహార భద్రత, గ్రామీణ ఉపాధి, ఎగుమతులు, ఆర్థికాభివృద్దిలో ఈ రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయితే ఉత్పత్తి ఉత్పాదకతలో లోపాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, పంట కోత అనంతరం నష్టాలు, మౌలిక సదుపాయాల లోపం, మార్కెటింగ్ సమస్యలు, నాణ్యతా నియంత్రణ వంటి అనేక సవాళ్లు మత్స్యరంగం అభివృద్దికి అడ్డంకులుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 2019-20 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSYను ప్రకటించింది. భారత మత్స్యరంగంలో నీలి విప్లవం తీసుకురావడం, మత్స్యకారులు, ఆక్వా పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, విలువ గొలుసును ఆధునీకరించడం, మత్స్యరంగాన్ని పర్యావరణపరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళిత రంగంగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. 2020 మే 20 కేంద్ర మంత్రివర్గం PMMSYని ఆమోదించింది. అనంతరం 2020 సెప్టెంబర్ 10 మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని మత్స్యశాఖ ద్వారా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2020-21 నుంచి 2024-25 వరకు 5 కాలానికి మొత్తం 20,050 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పథకాన్ని ఆమోదించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 9,407 కోట్ల రూపాయలు, రాష్ట ప్రభుత్వాల వాటా 4,880 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అనంతరం ఈ పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించారు. మత్స్య సంపద యోజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆత్మ నిర్భర్ భారత్ కి తాకత్ బనే, ఊర్జా బనే, కోశిష్ యే హై కి అబ్ ఈ సదీ మే బ్లూ రివల్యూషన్ యానీ మచ్లీ పాలన్ సే జుడే కామ్, వైట్ రివల్యూషన్ యానీ డేరీ సే జుడే కామ్, స్వీట్ రివల్యూషన్ యానీ శహద్ ఉత్పాదన్ సే జుడే కామ్ హమారే గావో కో ఔర్ సమృద్ధ ఔర్ సశక్త కరే. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇసీ లక్ష్య కో ధ్యాన్ మే రఖకర్ బనాయి గయి.
0: PMMSY అమలులో జాతీయ మత్స్య అభివృద్ది బోర్డు NFDBను శిక్షణ, అవగాహన, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు నోడల్ ఏజెన్సీగా నియమించారు. పథకం ద్వారా ఉత్పత్తి ఉత్పాదకత, నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్, మత్స్యకారుల సంక్షేమం వంటి అనేక అంశాలపై సమగ్రంగా దృష్టి పెట్టారు. PMMSYని 2 ప్రధాన భాగాలుగా రూపొందించారు. మొదటిది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సిఎస్, కేంద్ర రంగ పథకం. దీనికి పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చి అమలు చేస్తుంది. రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సిఎస్ఎస్, కేంద్ర ప్రాయోజిత పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా ఆర్థిక సహాయం అందించగా రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తాయి. సిఎస్ఎస్ విభాగంలో ఉత్పత్తి ఉత్పాదకత పెంపు, మౌలిక సదుపాయాలు, పంట కోత అనంతరం నిర్వహణ, మత్స్య నిర్వహణ, నియంత్రణ వ్యవస్థ వంటి ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పథకం ప్రధాన దృక్పథం పర్యావరణపరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళితమైన మత్స్యరంగాన్ని నిర్మించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఇతర భాగస్వాముల ఆర్థిక శ్రేయస్సు, సంక్షేమాన్ని పెంపొందించడంతో పాటు దేశ ఆహార, పోషకాహార భద్రతను సుస్థిరమైన, బాధ్యతాయుతమైన పద్దతిలో సాధించడం దీని విస్తృత లక్ష్యం. ఈ పథకం ద్వారా మత్స్యరంగం యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, భూమి, నీటి ఉత్పాదక వినియోగం ద్వారా చేపల ఉత్పాదకతను పెంచడం, విలువ గొలుసును ఆధునీకరించడం, నష్టాలను తగ్గించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, వ్యవసాయ స్థూల విలువ జోడింపులో మత్స్యరంగం వాటాను పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, మత్స్యకారులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించడం, మత్స్య నిర్వహణ మరియు నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. గత 5 PMMSY భారతదేశ మత్స్యరంగంలో గణనీయమైన మార్పులకు దోహదపడింది. 2019-20 దేశ చేపల ఉత్పత్తి 14.164 మిలియన్ టన్నులు ఉండగా 2024-25 అది రికార్డు స్థాయిలో 19.5 మిలియన్ టన్నులకు చేరుకుంది. ప్రపంచం మొత్తం చేపల ఉత్పత్తిలో భారతదేశం సుమారు 8% వాటాను కలిగి ఉండడంతో ప్రపంచంలో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా భారతదేశం తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మత్స్య ఎగుమతుల్లో కూడా గణనీయమైన వృద్ది నమోదైంది. 2019-20లో భారతదేశ మత్స్య ఎగుమతుల విలువ

0: 46,662.85 కోట్ల రూపాయలుండగా 2023-24లో అది 60,524.89 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది అంతర్జాతీయ సముద్ర ఆహార మార్కెట్లో భారతదేశ ప్రాధాన్యతను మరింత పెంచింది. ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఎగుమతుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ది, సాంకేతికత వినియోగం మరియు మార్కెటు అనుసంధానాల బలోపేతం మత్స్య సంపద యోజన ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పథకం మహిళల సాధికారతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. లబ్దిదారుల ఆధారిత కార్యకలాపాలు, వ్యవస్థాపకత కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 60% వరకు, ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా 1.5 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే విధానాలు అమలు చేశారు. 2020-21 నుంచి 2024-25 మధ్య 4,061.96 కోట్ల రూపాయలు విలువైన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. వీటి ద్వారా 99,018 మంది మహిళలు లబ్ది పొందారు. శిక్షణ, అవగాహన, సామర్థ్య నిర్వహణ కార్యక్రమాల ద్వారా మహిళలను మత్స్యరంగంలో మరింత చురుకుగా భాగస్వాములను చేయడానికి చర్యలు చేపట్టారు.
1: సాథియో, హమారీ సర్కార్ మచ్లీ ఉత్పాదన మే మహిళాఓ కీ భాగీదారీ కో బడానే కే లియే భీ కామ్ కర్ రహీ హై. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కే తహత్ హజారో మహిళాఓ కో మదద్ దీ గయీ హై. ఆప్ భీ జాంతే హై కీ మచ్లీ పకడనే కే లియే జానే వాలే లోగో కో అప్నే జీవన్ కా ఖతరా భీ ఉఠానా పడతా. ఘర్ కీ మహిళాయే పూరా పరివార్ చింతా మే జీతా థా. హమ్ ఆధునిక్ టెక్నాలజీ ఔర్ సెటిలైట్ కీ మదద్ సే ఇన్ ఖతరో కో భీ కమ్ కర్ రహే హై. ఆజ్ జో యే వేసల్ కమ్యూనికేషన్ సిస్టమ్ శురూ హువా హై వో తో హమారే మచ్చిమార్ భాయ్ బహనో కే లియే బహుత్ బడా వరదాన్ హోగా. సర్కార్ మచ్లీ పకడనే వాలే జహాజో పర్ 1,00,000 ట్రాన్స్పాండర్ లగానే జా రహీ. ఇస్కీ మదద్ సే హమారే మచ్వారే సాథీ అప్నే పరివారో సే, బోట్ మాలికో సే, ఫిషరీస్ డిపార్ట్మెంట్ సే, సముద్ర కీ సురక్షా కర్నే వాలో సే హమేషా జుడే రహెంగే.
0: వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఒక ముఖ్యమైన అంశం. మత్స్యశాఖ 100 తీర ప్రాంత మత్స్యకార గ్రామాలను, వాతావరణ మార్పులను తట్టుకునే తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలు సీఆర్సీఎఫ్విఎస్గా గుర్తించింది. ఈ గ్రామాల్లో వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మత్స్యకారుల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం కూడా ఈ పథకం ద్వారా వేగంగా విస్తరించింది. 3,040.87 కోట్ల రూపాయలు మొత్తం ఆమోదిత పెట్టుబడితో 52,058 రిజర్వాయర్ కేజ్లు, 27,057 రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ ఆర్ఏఎస్ బయోఫ్లాక్ యూనిట్లు, రేస్వేలతో పాటు 1,525 సముద్ర కేజ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సాంకేతికతలు పరిమిత భూమి నీటి వనరులతో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు సహాయపడుతున్నాయి. బయోఫ్లాక్ టెక్నాలజీ ఈ రంగంలో ప్రత్యేకంగా ప్రాధాన్యత పొందిన సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకటి. బయోఫ్లాక్ పద్దతిలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను ఉపయోగించి నీటిలోని పోషకాలను తిరిగి వినియోగించుకుంటారు. ఈ సూక్ష్మజీవులు బయోఫ్లాక్స్ అనే గుంపులుగా ఏర్పడి చేపలకు సహజ ఆహారంగా ఉపయోగపడడంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనివల్ల నీటి మార్పిడి అవసరం గణనీయంగా తగ్గుతుంది. పరిమిత నీటి వనరులతో అధిక సాంద్రతతో చేపల పెంపకం చేయడానికి ఈ పద్దతి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల బయోఫ్లాక్ టెక్నాలజీని అధిక ఉత్పాదకత కలిగిన చేపల పెంపక పద్దతిగా పరిగణిస్తున్నారు. చెరువుల నిర్మాణానికి కూడా పీఎంఎంఎస్వై ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాల విషయంలో ఒక్కొక్క సభ్యునికి 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లను పరిగణలోకి తీసుకుని సహాయం అందించవచ్చు. అయితే ప్రతి సమూహానికి గరిష్ట పరిమితి 0.1 హెక్టార్ చొప్పున 20 యూనిట్లు. పెద్ద, మధ్యస్థ మరియు చిన్న చెరువుల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిబంధనలున్నాయి. ఒక వ్యక్తి వద్ద ఒక పెద్ద, ఒక మధ్యస్థ లేదా ఒక చిన్న చెరువు ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాలు గరిష్టంగా 2 పెద్ద, 3 మధ్యస్థ లేదా 4 చిన్న చెరువుల ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఎఫ్ఎఫ్పిఓస్ విషయంలో ప్రాంత పరిమితులు మరియు పని విధానాలను సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు. మత్స్యరంగంలో పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడానికి మరియు విలువ గొలుసును బలోపేతం చేయడానికి పీఎంఎంఎస్వై భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. మొత్తం 3,281.31 కోట్ల రూపాయల వ్యయంతో 58 ఫిషింగ్ హార్బర్లు మరియు ల్యాండింగ్ సెంటర్

0: ఏర్పాటుకు ఆమోదం లభించింది. అదేవిధంగా 1,568.11 కోట్ల రూపాయల వ్యయంతో 734 ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, 21 ఆధునిక హోల్సేల్ చేపల మార్కెట్లు, వీటిలో 3 స్మార్ట్ మార్కెట్లు, 192 చేపల రిటైల్ మార్కెట్లు, 6,410 ఫిష్ కియోస్క్లు, 134 విలువ ఆధారిత పారిశ్రామిక యూనిట్లు, 27,297 పంట కోత అనంతర రవాణా యూనిట్లు మరియు డిజిటల్ చేపల వ్యాపారం కోసం 5 ఈ ప్లాట్ఫామ్లకు మద్దతు ఇచ్చారు.
1: భారత్ లంబే సమయ రా ఫిష్ కో ఎక్స్పోర్ట్ కర్తా రహా హై. భారత్ కి ఫిష్ పూర్వీ ఏషియాయీ దేశో సే ప్రోసెస్ హోకర్ దునియా కే బజారో తక్ పహుంచతీ హై. ఇస్ స్థితి కో బదల్నే కే లియే ఫిషరీస్ సెక్టర్ కో పహలీ బార్ బహుత్ బడే స్తర్ పర్ మదద్ ది జా రహీ. మచ్లీ కే వ్యాపార్ కారోబార్ కే లియే అలగ్ మంత్రాలయ సే లేకర్ మచ్వారో కి నావో కే ఆధునికరణ తక్ హర్ స్తర్ పర్ ప్రోత్సాహన్ దియా జా రహా. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కే తహత్ భీ గోవా మే హమారే మచ్వారో కో బహుత్ మదద్ మిల్ రహీ.
0: మార్కెట్లో మత్స్యకారులు, చేపల పెంపకందారులకు చేయూతనిచ్చేందుకు చర్యలు చేపట్టారు. 2,195 చేపల సహకార సంఘాలకు 544.85 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో చేపల పెంపకందారుల ఉత్పత్తిదారుల సంఘాలు FFPOల ద్వారా మత్స్యకారులు, చేపల పెంపకందారులకు మెరుగైన మార్కెట్ అనుసంధానాలు, సామూహిక కొనుగోలు, విక్రయ అవకాశాలు, అధిక లాభదాయకత లభించే అవకాశం ఏర్పడింది. పీఎంఎంఎస్వై పరిధిలో చేపల విలువ గొలుసును మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది యోజన పీఎంఎంకేఎస్ఎస్వైను 2024 ఫిబ్రవరి 8న కేంద్ర రంగ ఉప పథకంగా ఆమోదించారు. 2023-24 నుంచి 2026-27 వరకు 4 సంవత్సరాల కాలానికి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దీనిని అమలు చేస్తున్నారు. మత్స్యరంగాన్ని అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం, ఆక్వాకల్చర్ బీమాను ప్రోత్సహించడం, విలువ గొలుసును సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సురక్షితమైన చేపల ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలను ప్రోత్సహించడం పీఎంఎంకేఎస్ఎస్వై ప్రధాన లక్ష్యాలు. 2025 ఏప్రిల్ నాటికి ఈ పథకం వేగవంతమైన అమలుకు మద్దతుగా 11.84 కోట్ల రూపాయలు ఆమోదించబడ్డాయి. పథకం కేవలం విధానపరమైన ప్రకటనగా కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమంగా మారిందని సూచిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పీఎంఎంఎస్వై భారతదేశ మత్స్యరంగాన్ని సంప్రదాయ పద్దతుల నుంచి ఆధునిక సాంకేతికత ఆధారిత మరియు మార్కెట్ ఆధారిత వ్యవస్థ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. చేపల ఉత్పత్తి పెంపుతో పాటు నాణ్యత, నిల్వ, రవాణా, మార్కెటింగ్, ఎగుమతులు, మహిళల భాగస్వామ్యం, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం, ఉపాధి కల్పన వంటి అంశాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత. బయోఫ్లాక్, ఆర్ఏఎస్, కేజ్ కల్చర్ వంటి ఆధునిక సాంకేతికతల విస్తరణ ద్వారా పరిమిత వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాలు పెరిగాయి.
1: సర్కార్ డీప్ సీ ఫిషింగ్ కే లియే మచ్వారోకు ఆధునిక నావ్ దేనే కే లియే సబ్సిడీ దే రహీ హై. కిసానో కీ తరహ హీ మచ్వారోకు భీ కిసాన్ క్రెడిట్ కార్డ్ కీ సువిధా దీ గయీ హై. ఐసే ప్రయాసో కీ వజహ సే బీతే 10 వర్షో మే మచ్లీ ఉత్పాదన్ ఆర్ ఎక్స్పోర్ట్ దోనో మే కయీ గుణా బఢోతరీ హుయీ హై. ఆజ్ కేంద్ర సర్కార్ సీ ఫుడ్ ప్రోసెసింగ్ మే భారత్ కీ హిస్సేదారీ కో ఔర్ బఢానే కా ప్రయాస్ కర్ రహీ హై. ఇస్సే భవిష్య మే హమారే మచ్వారే సాథియో కీ ఆయ్ భీ బహుత్ బడీ వృద్ధి హోగీ, ఉన్కా జీవన్ ఔర్ ఆసాన్ హోగా.
0: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగంలో ఒక కీలకమైన మార్పుకు పునాది వేసింది. 2019-20లో 14.164 మిలియన్ టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2024-25లో 19.5 మిలియన్ టన్నులకు చేరడం, మత్స్య ఎగుమతులు 46,662.85 కోట్ల నుంచి 60,524.89 కోట్ల రూపాయలకు పెరగడం, మహిళలతో సహా లక్షలాది మంది లబ్దిదారులకు మద్దతు అందడం, వేలాది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడం వంటి పరిణామాలు ఈ పథకం ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. మత్స్యరంగం అభివృద్ది కేవలం ఉత్పత్తి పెంచడానికే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సుస్థిర వినియోగం, మత్స్యకారుల సంక్షేమం, మహిళల సాధికారత, మార్కెట్ పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యంతో ఉండేలా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వై మరియు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది యోజన పీఎంఎంకేఎస్ఎస్వై వంటి పథకాలు ఈ సమగ్ర దిశలో ముందుకు సాగేందుకు కీలకమైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ సహాయం, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ మరియు ఆర్థిక మద్దతు కల్పిస్తే గ్రామీణ ప్రాంతం

0: ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి, ఉపాధి మరియు సామాజిక సాధికారత ఎలా సాధ్యమవుతాయో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన చూపుతోంది. అందువల్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగాన్ని నీలి విప్లవం వైపు నడిపిస్తూ మత్స్యకారులు మరియు చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచే, ఉపాధిని సృష్టించే, ఎగుమతులను బలోపేతం చేసే, దేశ ఆహార భద్రతకు తోడ్పడే శక్తివంతమైన పథకంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం, చిన్న స్థాయి మత్స్యకారులకు మార్కెట్ అవకాశాలను పెంచడం, మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు అనుగుణమైన మత్స్య వ్యవస్థలను అభివృద్ది చేయడం ద్వారా భారతదేశం ప్రపంచ మత్స్యరంగంలో మరింత బలమైన స్థానాన్ని సాధించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఈ విధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాకుండా సవాళ్లను అవకాశాలుగా మార్చి మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తూ సుస్థిరమైన సమ్మిళితమైన నీలి ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్న కార్యక్రమంగా గుర్తింపు పొందుతోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం, వాట్సాప్ మనోరంజని శ్రోతలు, వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా జమ్మలమడుగు నుంచి హసీనా, మహబూబీ, సోనీ, షహీన్, బబ్బు, జుహేరే, షబ్బీర్, సమీరా, సబ్రినా, సాదియా వీరంతా కోరిన పాట చిరునవ్వుతో చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడేది. గీత రచన సిరివేంద్ర సీతారాం శాస్త్రి, సంగీతం మణిశర్మ.

వాట్సాప్ మనోరంజనీలు. తర్వాత నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామం నుంచి ఎర్రంరాజు, స్వప్న, నిత్య, ఆర్యన్ వీరంతా కోరిన పాట మీ శ్రేయోభిలాషి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. గీత రచన వెనికల్ల రాంబాబు, సంగీతం కోటి.

వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత దేవత చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం పెత్తనపల్లి నుంచి సుబ్రహ్మణ్యం.

0: ఇప్పుడు మనము జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఏదంటే అది తింటున్నాం. అప్పుడు తినేది వేరు, ఇప్పుడు తినేది వేరు. అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్న మా అన్నమా నాడు తిన్నరు, అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్న మన్నమాలను తిన్నరు, పెరుగు వెన్న నెయ్యి ఆరగించినారో రన్న ఆరగించినారు. మనం ఏం తింటున్నాం? ఫాస్ఫేట్ యూరియా, అరే ఫాస్ఫేట్ యూరియా. ఇలాంటి టెన్షన్స్ ఎక్కువ ఉంది, ప్రశాంతత లేదు. తర్వాత నా ద్వారా ఒక కళాకారిణి, ఆమెను రారా నా సామ్యరంగ పాటను బాగా సెలెక్ట్ చేసి హైదరాబాద్ లో గవర్నర్ అప్పుడు కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో ఆమె ప్రైజ్ వచ్చింది. అంటే మన కడప జిల్లా నుంచి ఆమె ప్రైజ్ వచ్చేట్టుగా నేను తయారు చేశా.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో. తర్వాత బెంగళూరు నుంచి సంజయ్, స్వాతి, భరత్ వారి మిత్రబృందం కోరిన పాట యముడికి మొగుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన వేటూరి గీతం. ఈ పాటకు స్వరాలు సమకూర్చిన వారు రాజ్ కోటి.

0: ఇప్పుడు మనము జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఏదంటే అది తింటున్నాం. అప్పుడు తినేది వేరు, ఇప్పుడు తినేది వేరు. అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్నమా అన్నమా నాడు తిన్నరు, అంబలి రొట్టెలు దంపుడు బియ్యం జొన్నమన్నమా నాను తిన్నరు, పెరుగు వెన్న నెయ్యి ఆరగించినారో రన్న ఆరగించినారు. మనం ఏం తింటున్నాం? ఫాస్ఫేట్ యూరియా, అరే ఫాస్ఫేట్ యూరియా. ఇలాంటి టెన్షన్స్ ఎక్కువ ఉంది, ప్రశాంతత లేదు. తర్వాత నా ద్వారా ఒక కళాకారిణి, ఆమెను రారా నా సామ్యరంగ పాటను బాగా సెలెక్ట్ చేసి హైదరాబాద్ లో గవర్నర్ అప్పుడు కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో ఆమెకు ప్రైజ్ వచ్చింది. అంటే మన కడప జిల్లా నుంచి ఆమె ప్రైజ్ వచ్చేట్టుగా నేను తయారు చేశాను.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: వాట్సాప్ మనోరంజన కార్యక్రమంలో తరువాత కేవీ మహాదేవన్ సంగీత నిర్వహణలో ఆత్రేయ రచన వినాలని కోరిన శ్రోతలు వీరా కనకారావు, పార్వతి, వీరంతా కృష్ణా జిల్లా పెడన శ్రోతలు. కోరినా గీతం బడిపంతులు చిత్రంలో

ఎంఎం కీరవాణి సంగీత నిర్వహణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానంలో చంద్రబోస్ రచన వినాలని అనంతపురం జిల్లా నరసాపురం నుండి నాగేష్, లావణ్య, యశోద, లక్ష్మి, సుప్రియ, హర్షవర్ధన్ వీరంతా కోరిన ఆ పాట పెళ్లి సందడి చిత్రంలో.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని వింటున్నారు. ఉత్తరాల మనోరంజని కార్యక్రమం ఈ ప్రసారంలోనే 12:40. వాట్సాప్ మనోరంజనిలో ఇప్పుడు ఉప్పరపల్లి శ్రోతలు కృష్ణయ్య, వెంకటరమణ వారి కుటుంబ సభ్యులు. కోరిన పాట పి సుశీల గానం, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, టీవీ రాజు సంగీతం, పిడుగురాముడు చిత్రంలో.

మేదరపేట నుండి చినరామిరెడ్డి, వారి స్నేహ బృందం, ఎద్దుమైలారం శ్రోతలు యాదమ్మ, దేవునూరి వీరయ్య, వారి మిత్రులు. కోరిన పాట మంచి మిత్రులు చిత్రంలో.

0: వాట్సప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు.

ఎస్వి కృష్ణారెడ్డి సంగీత నిర్వహణలో రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా నుండి పాట విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, పాట రచన భువనచంద్ర. వినబోతున్న పాట పెళ్లానికి ప్రేమలేఖ, ప్రియురాలికి శుభలేఖ సినిమా నుండి.

హంసలేఖ సంగీత నిర్వహణలో ముత్యమంత ముద్దు సినిమా నుండి పాట విన్నారు. వేటూరి గీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం.

ఆదిత్య 369 సినిమా నుండి పాట విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం, వెన్నెల కంటి గీతం. కార్యక్రమంలో చివరిగా

0: Kachem-a-kachem!
1: వాలుజడ తోలుబెల్టు చిత్రగీతం అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానంలో. భువనచంద్ర సాహిత్యం, ప్రసన్న సర్రాజు సంగీతం, తెలుగు సినీ గీతాల చిత్రసీమ.

ఇంతవరకు విన్నారు. ఈ ప్రసారంలో 12:40 ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరి పాటల మనోరంజని ప్రసారం కానున్నది. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు హిందీ చిత్రగీతాల ఫిల్మీగానే.

ఆర్డి బర్మన్ సంగీత నిర్వహణలో ఆషే భోన్స్లే గానంలో మజ్రూ సుల్తాన్ పూరి రచన విన్నారు. సమాధి చిత్రంలో వినబోతున్న పాట చిట్ చోర్ చిత్రంలో.

తరువాత సింహేంద్ర మధ్యమ రాగంలో ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన వినబోతున్నారు. కామాక్షి రూపకం

కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పుల్లెల భాస్కర ఫణి శ్రీనివాస్ గారి వీణావాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం నుండి వెలువడింది. సమయం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారిగా పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పసిఫిక్లో శాంతి స్థిరత్వాల పట్ల రెండు దేశాలకు పెరుగుతున్న నమ్మకాన్ని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్

0: రక్షణ మంత్రి షింజీరో కోయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాసాల రూపంలో పరస్పర పర్యటనల మార్పిడి ఈ సహకారాన్ని మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమాపేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు సలహాలు నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సమాపేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. నకిలీ కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు వ్యాపారులపై భారీ జరిమానాలు కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమాపేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.
1: ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, ఏ హోగ్యా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై, తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్ పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిలకడైన వృద్ది, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్పింగ్తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులొస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
1: whose personal income is over 100,000 Indian rupees.

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ గాబ్రియేసన్ ఢిల్లీలో జరిగిన ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమాపేశాల సందర్బంగా కేంద్ర ఆరోగ్య మంత్రి

0: కార్యకర్తలు భారత్లో ఒక శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. విస్తరించిన వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత కాన్పులు 78% నుంచి 93% పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరమ్వీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు, రక్షణ, ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని, ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత, పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఉత్తరాల మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతల కొరి పాటల కార్యక్రమం తొలిపాట వినే ముందుగా నేడు ఆత్మహత్య వ్యతిరేక దినోత్సవం. అందరికీ సమస్యలుంటాయి, ఆరోగ్య సమస్యలు, శారీరక మానసిక సమస్యలు, ఇలా ఎన్నో. అయితే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇలా ఏవైనా సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారికి సహాయాన్ని, సలహాను అందివ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంది, 1-44-16 నెంబర్ మర్చిపోకండి. ఎవరైనా ఈ నెంబర్ను సంప్రదించి సూచనలు, సలహాలు పొందొచ్చు. 1-44-16 ఇప్పుడు ఉత్తరాల మనోరంజనీ.

సరోజిని, మాయా, కట్ల రాజేశం, నిత్య సంతోషిణి, సంతోష్ కుమార్, సుమలత, సతీష్, వీరంతా భద్రాద్రి కోతగూడెం జిల్లా రాంపురం శ్రోతలు. కోరిన పాట ఇంద్రధనస్సు చిత్రంలో. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆత్రేయ రచన కెవి మహాదేవన్, సంగీతం

0: అదేంటి చిట్టి, రేడియో పట్టుకుని కూర్చున్నావు?
1: నాకిష్టమైన ప్రోగ్రాం హలో అభిరుచి ఇప్పుడు రేడియోలో వస్తుంది బుజ్జి, కానీ నేనేమో బయటకు వెళ్ళాలి, ఎలా అని ఆలోచిస్తున్నాను.
0: దానికి అంత ఆలోచన ఎందుకు? న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాపా? అదేంటి బుజ్జి?
0: ప్లేస్టోర్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటుంది చిట్టి, అది మన స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని ఏఐఆర్ కడప సెలెక్ట్ చేసి కడప కేంద్రం కార్యక్రమాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆస్వాదించవచ్చు.
1: అంతేనా? అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుంటా.
0: నీకు నచ్చిన సాంగ్స్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, నవ్వే కావాలి, ప్రజ్ఞ, జానపద గీతాలు, డాక్టర్ సలహాలు, రైతులకు సూచనలు, నాటికలు, ఇలా చాలా రకాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి చిట్టి.
1: ఇదిగో యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. థ్యాంక్స్ బుజ్జి, నా ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా మంచి యాప్ పరిచయం చేశావు.
0: ఓకే చిట్టి, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ తో ఎంజాయ్ చేసుకో మరి, ఉంటాను.
2: స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల ఎలారీశ్వరి గానం చేసిన ఆరుద్ర రచన వినాలని భువనగిరి విద్యానగర్ నుండి మొహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి, సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా వారి స్నేహ బృందం. గానం ఘంటసాల ఎలారీశ్వరి తల్లిదండ్రుల చిత్రంలో.

మీ అక్షరాలు ఆనవాళ్లుగా, మీ మనసుకు నచ్చిన పాట ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ఉత్తరాల మనోరంజనలో వింటున్నారు. కడప నుండి లక్ష్మీ ప్రసన్న, వారి కుటుంబ సభ్యులు కోరిన పాట. చక్రవర్తి సంగీతం, వేటూరి సాహిత్యం, స్రవంతి చిత్రం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: man.
1: ఉత్తరం రాస్తే పాట పలుకుతుంది. పాట కోసం ఉత్తరం రాయండి. మనోరంజని కేరాఫ్, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప 516001. పాటలను, అభిమానించే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు రేడియో సెట్ల ద్వారా, న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా వినొచ్చు. ఇప్పుడు అందుబాటులోకి వేవ్స్ అనే యాప్ కూడా అందుబాటులో ఉంది. నంద్యాల జిల్లా నొసం గ్రామం నుండి ముచ్చల వీధి శ్రోతలు ఫక్రుద్దీన్ రెహమున్ని, అబ్దుల్ కలాం, కాళింగర రాముడు, సుగమంచి వెంకట సుబ్బమ్మ, సుగమంచి వెంకటేశ్వర్లు, చిన్నం సుబ్బరాయుడు, సున్నం లక్ష్మీదేవి వారి స్నేహ బృందం కోరిన పాట, కొసరాజు రచన వినిపించమని, సాలు రాజేశ్వరరావు సంగీతం, మాధవపెద్ది పిఠాపురం గానంలో, కులగోత్రాలు చిత్రంలో. శ్రోతలు గమనించాలి, కోరిన పాట ఘంటసాల పి సుశీల గానంలో, కులగోత్రాలు చిత్రం నుండి.

మనసున నిలిచిన పాట మళ్లీ మళ్లీ వినాలని మనసు కోరుతుంది. ఆ కోరిక ఉత్తరం ద్వారా కేంద్రానికి వ్రాసి వినే సమయం ఉత్తరాల మనోరంజని 12:40 నుండి 1:20 మధ్య. కార్యక్రమంలో ఇప్పుడు నిజామాబాద్ జాన్కంపేట ఎడపల్లి శ్రోతలు చిలుగు నారాయణ, అనసూయ, యమున వారి స్నేహ బృందం. కోరిన పాట సత్యం సంగీతం, డాక్టర్ దాశరథి రచన వినాలని. తోటరాముడు చిత్రంలో గానం SP బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల.

ఉత్తరాల మనోరంజన కార్యక్రమంలో, తరువాత చక్రవర్తి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ గానంలో డాక్టర్ సి నారాయణరెడ్డి రచన వినాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు శ్రోతలు భారతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందని, జాన్విక, విశ్రుత్లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, ఇదాలోకం చిత్రంలో.

0: ఉన్న మాట అంటాము, ఉలికి పడక వింటారా?
1: గంగిరెద్దు లోపల ఆడించక గమ్యం ఏదో

ఈ ప్రసారంలో 1:30 మహిళా భారతి కార్యక్రమంలో బ్రహ్మంగారి తత్వప్రభ ఆరో భాగం ప్రసారమవుతుంది. ఆ తర్వాత లలిత గీతాలు కూడా ప్రసారం కానున్నాయి. మహిళాభారతి కార్యక్రమం ఈ మధ్యాహ్నం 1:30. ఉత్తరాల మనోరంజన కార్యక్రమంలో తరువాత దాసరి నారాయణరావు రచన వినాలని చక్రవర్తి సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానంలో అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామ శ్రోతలు పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరిన ఆ పాట ప్రేమాభిషేకం చిత్రంలో.

ఉత్తరాల మనోరంజని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. పాట కోరై వింటున్న శ్రోతలందరికీ ఉత్తరాల మనోరంజని చిరునామా. ఉత్తరాల మనోరంజని కెరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కడప 516001. అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుట్ల మండలం వెంకటాపూర్ శ్రోతలు. కోరిన పాట హేమహేమీలు చిత్రంలో గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, రమేష్ నాయుడు సంగీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగానిక్ సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై నివేదికతో సమావేశం ప్రారంభమైంది. సదస్సు ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట అభివృద్ది వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. హంద్రీనీవా, వెలుగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: దేశంలో యాజ్ ఆన్ టుడే టోటల్ గా పవర్ గ్రిడ్ సింగిల్ గ్రిడ్ ఉంది, రోడ్ గ్రిడ్ వచ్చేసింది, ఇంకొక పక్క పోర్ట్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఉద్యమం ప్రారంభం, ఇంకొడు గుంతలు, అది లీడ్ అయ్యేది.

0: నేషనల్ లెవెల్లో రివర్స్ గంగా కావేరి లింక్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 36 ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తి చేయాలి, నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం, ఫైనాన్స్ స్ట్రక్చరింగ్ కూడా చేశాం. అమలు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ ది, అదే మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కలెక్టర్స్ అందరిది.
1: అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్టంలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు అంశాలను వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. భూముల హక్కులకు శాశ్వత పరిష్కారం కల్పించేలా మీ భూమి బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారిత ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, ఈ ప్రాజెక్టుల ద్వారా 540 కిలోమీటర్ల మేర రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ది కానున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్రానికి సంబంధించి అరక్కోణం రేణుగుంట మధ్య 3, 4 రైల్వే లైన్లు ముఖ్యమైనవని, వీటి ద్వారా తిరుపతి రాయలసీమ ప్రాంతాలకు రైలు అనుసంధానం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్దికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు వారు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సభ్యులు ఈరోజు స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను శుభ్రం చేసి వ్యర్థాలను తొలగించారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరతగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను మంత్రి స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారుల ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహారం అందిస్తూ కృష్ణా జిల్లాను పోషకాహార లోపాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా సమగ్ర శిశు అభివృద్ది సంస్థ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విమల తెలుపుతూ,
2: ప్రతి సంవత్సరం పోషణ మా నిర్వహిస్తామండి. ఇది 2026 సెప్టెంబర్లో ఈ నెల అంతా కూడా ఈ పోషణ మా కార్యక్రమాలు నిర్వహిస్తాము. 9వ రాష్ట్రీయ పోషణ మా ఇది. ఇందులో భాగంగా ఆహార వైవిధ్యము, ప్రోటీన్, తర్వాత తాజా వేడి భోజనం ఎలాగా, కమ్యూనిటీ భాగస్వామ్యం ఏమిటి, బాల్య వికాసము మరియు ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ఇవన్నిటి మీద అవగాహన కల్పించుకుంటూ వెళతామండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా మన అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన చేసుకుంటూ వెళతాము.
1: డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, డీఎస్సీ ప్రక్రియలో ప్రశ్నాపత్రం తయారీ, నియామకాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇప్పటికే ఈ అంశంపై పలు వివరాలను వెల్లడించామని జగన్మోహన్ రెడ్డి తెలుపుతూ,
3: సాఫ్ట్ వాల్ పేరిట మరో 38 ఉద్యోగాలు ఇచ్చేసినారు పరీక్షలే రాయకుండానే. మరికొన్ని కేసుల్లో అయితే సాపే చక్రం తిప్పేసింది, పైనుంచి ఆదేశాలు ఇవ్వడం, కింద దాన్ని అమలు చేయడం. ఏ స్థాయిలో జరిగింది ఈ స్పోర్ట్స్ కోటాలో స్కాములు అన్న

0: దానికి చూసుకుంటా పోతా ఉంటే తోవే కొద్దీ అక్రమాల మీద అక్రమాలు కనిపిస్తా ఉన్నాయి. విశాఖపట్నంలో ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కేటగిరీలో అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఇచ్చినారు.
1: ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 10వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల కంటే ఆ పరిస్థితులను అధిగమించి ఆలోచించాలన్న అంశంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలలో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆత్మహత్యల నివారణకు రాష్టంలో విస్తృత కార్యాచరణను అమలు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్బంగా రాష్టంలో మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టెలిమానస్ 1446 ద్వారా కౌన్సిలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆశా ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి సంకేతాలను గుర్తించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

మహిళా భారతి స్త్రీల కార్యక్రమం. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమానికి స్వాగతం. మహిళా శ్రోతలందరికీ ప్రత్యేకంగా నమస్కారం. కార్యక్రమంలో ముందుగా బ్రహ్మంబ గారి తత్వప్రభ ఆరవ భాగం వింటారు. ఆ తర్వాత లలిత గీతాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా

0: ఇప్పుడు విందాం బ్రహ్మం గారి తత్వప్రభ ఆరవ భాగం.
1: బ్రహ్మం గారి తత్వప్రభ సంచిక కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీ చిలకల వెంకట సుబ్బయ్య.

0: మాతృదేవోభవ అని మన పూర్వులు మనకు బోధించారు. తల్లిని దేవతగా భావించాలి అని అందులోని పరమార్థం. మనకు ఈ జన్మనిచ్చింది తల్లి. ఈ జన్మను కడతీర్చే మార్గం చూపడానికి దారి చూపించేది తల్లి. సమాజంలో మంచి మార్గాలను తీర్చిదిద్దేది మొదట తల్లి, ఆ తరువాత తండ్రి, ఆ తరువాతి కాలంలోనే తక్కిన వారు. మరి అటువంటి తల్లి ఏ మాలిన్యము లేకుండా పిల్లల్ని పెంచు. ఆ తల్లి అనే మాట వింటూనే మన ఉల్లము రంజిల్లుతుంది అంటారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు.
1: కులాలు వలదని, మతం భేదం వీడమని మమతాజ్యోతిని వెలిగించిన వారు వీరబ్రహ్మం గారు. గాంధీ ఆగమనం, స్వరాజ్య సంగ్రామం ఆనాడే ఊహించిన జ్ఞాని, నవజీవన రాగాలు నిన్నదించిన మహాముని బ్రహ్మంగారు. సమత, సౌభాగ్యం, శాంతి, అభ్యుదయం లోకానికి ప్రాణమన్న యోగి, సహజీవన సుమగంధం వెదజల్లిన మహాయోగి వీరబ్రహ్మంగారు. ఆ బ్రహ్మంగారి జన్మ వివరాలను గురించి ఎంతో కాలం బ్రహ్మంగారి మఠంలో నివాసమున్న, బ్రహ్మంగారి సారస్వతం మీద పరిచయమున్న ఎస్ ఈశ్వరరెడ్డి గారు.
2: వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి బాల్యంలోని నామము వీరనారాయణ. వీరి తల్లి ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులు. వీరబ్రహ్మేంద్ర స్వాములుగా నామకరణం చేసిన వీరనారాయణగా ఆయన జన్మించినటువంటి స్థలము అత్రిముని ఆశ్రమము. ఇది ఉత్తరప్రదేశ్ లో చిత్రకూట పర్వతంకు దగ్గరలో 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ అనసూయాధామ్ అనేటువంటి ఇప్పటికీ కూడా 3 అంతస్తుల పెద్ద భవనం మనకు కనిపిస్తుంది. ఆ కొండపైన అత్రిముని తపస్సు చేసినటువంటిగా కూడా చెబుతుంటారు. ఈ ప్రాంతంలోనే ప్రకృతాంబ పరిపూర్ణయాచారుల సమాధులు ఉండేవని కూడా చెబుతారు. అలహాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ చిత్రకూటం ఉంది. చిత్రకూటము రాముడు భరతునికి పాదుకలిచ్చినటువంటి ప్రాంతమని కూడా అక్కడ పెద్దలు చెబుతూ ఉంటారు. అక్కడ గోదావరి, అనసూయాధామ్, జానకీకుండ్, రామ్ఘాట్ అని 4 ధామములుగా ప్రసిద్ధిగా ఉన్నాయి. ఈ చిత్రకూటముల నుండి ఆటోలలో, జీపులలో అనసూయాధామం వెళ్ళవచ్చు. ఇక్కడ ఆశ్రమం పరమహంసల ఆధీనంలో నిత్యం అన్నదానం జరుగుతుంటుంది. ప్రశాంతతకు మారుపేరు, తపోధనలకు నిలయం. చిత్రకూటంలో కూడా గంగానది ప్రవహిస్తూ ఉంది. ముని ఆశ్రమ వాటికాలు ఎక్కువ. భజనలు, పూజనలు జరుగుతుంటాయి. ఇదే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జన్మించినటువంటి ప్రాంతము. అక్కడ నుండి మనము పాపాగ్ని మఠం అనేటువంటి ప్రాంతాన్ని మనం గుర్తించవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పాపాగ్ని మఠం ఉంది. చిక్కబళ్ళాపూరుకు 7 కిలోమీటర్ల దూరంలో ఈ పాపాగ్ని మఠం అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంది. ఇక్కడ యనమదల వీరభోజయాచార్యులు, వీరపాపమాంబ అనేటువంటి దంపతులు సంతానం లేక యాత్రలకు వెళ్ళినప్పుడు ఈ అత్రిముని ఆశ్రమంలో ఈ వీరనారాయణను వారికి దత్తుగా ఇచ్చారు. వారిని తీసుకువచ్చి ఇక్కడ బాల్యంలో పెంచినటువంటి స్థలమే మనకు పాపాగ్ని మఠం. 12 సంవత్సరాల వయస్సు వరకు స్వాముల వారు ఈ పాపాగ్ని మఠంలోనే నివసించారు. బాల్యంలో వేదాలన్నీ చదువుకున్నారు. చిన్నప్పుడే తండ్రి మరణించారు. తర్వాత 12 సంవత్సరాల వయస్సులో తల్లికి పిండోత్పత్తి క్రమం తెలిపి దేశాటనకు బయలుదేరారు. ఇక్కడ కూడా నిత్యం అన్నదానం జరుపుతుంటారు. గురువులను గౌరవించటం కూడా ఇక్కడి సాంప్రదాయం. ఇక్కడ వీరభోజయాచారి, వీరపాపమ్మల సమాధులు కూడా ఉన్నవి. పాపాగ్ని మఠం కూడా స్వాముల వారి బాల్యంలో తిరిగినటువంటి ప్రదేశం కాబట్టి చాలా మంది కర్ణాటక భక్తులు అక్కడ దర్శించుకుని బ్రహ్మంగారి మఠం కూడా వస్తూ ఉంటారు.
1: ప్రజా సామాన్యాన్ని తత్వబోధతో పరవశింపజేయాలంటే పరమ సాధనం సంగీతం. సాహిత్యానికి సంగీతం తోడైతే సరస్వతి సాక్షాత్కారం సులభమవుతుంది. ఈ రహస్యం తెలిసిన వారే వాగ్గేయకారులు. వీరి కీర్తనలు ప్రజలకు ప్రబోధాత్మకంగా ఉంటాయి. కూచిపూడి సిద్ధేంద్ర యోగుల భామాకలాపం, భద్రాచల రామదాసు కీర్తనలు, కబీర్ గీతాలు, క్షేత్రయ్య అన్నమయ్య కీర్తనలు

సంగీత సాహిత్య సమాకృతమై మహాజనానికి మార్గదర్శకమైనవి. ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి తత్వగీతాలు కూడా జనరంజకంగా, భక్తి తత్వ ప్రబోధకంగా పరవశింపజేశాయి.

అకాల వర్షాలు పంటల్ని మింగేస్తున్నాయి. మండే ఎండలు మనుషుల్ని మార్చేస్తున్నాయి. ఏనుగులు పొలాల మీదకి వస్తున్నాయి. కొత్త కొత్త రోగాలు ప్రాణాలు తోడేస్తున్నాయి. ఋతుపవనాలు గతి తప్పుతున్నాయి. భూగోళం వేడెక్కుతోంది. ఎందుకిన్ని విపరీతాలు? ఎవరు దీనికి బాధ్యులు? ప్రశ్నలెన్నైనా సమాధానం ఒక్కటే, మనమే. మనం ప్రకృతితో యుద్ధం చేయకూడదు, సహజీవనం చేయాలి. మనం ఈ భూమి మీదకి వచ్చింది దోచుకుపోవడానికి కాదు, కలకాలం బ్రతకడానికి. మనం బతుకుతూ మన చుట్టూ ఉన్న జీవజలాన్ని బ్రతికించాలి. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే చాలు అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ప్రకృతిని గురించి వీర

0: బ్రహ్మం గారి అభిప్రాయం శ్రీ అచలానంద ఆశ్రమానికి చెందిన విరజానంద స్వాముల వారు తన మాటల్లో.
1: మనం 40 క్యాండిల్ బల్బు, ఒక 60 క్యాండిల్ తో పనిచేసేటువంటి ఒక ఫ్యాన్ వాడుతూ ఉంటే నెలకు 100 రూపాయల కరెంటు బిల్లు వస్తున్నది. సమాజంలో బ్రతికేటువంటి ప్రతి మనిషి ఆలోచించవలసినటువంటి విషయం ఏమంటే, ఒక ఫ్యాన్ ఒక లైట్ కి 100 రూపాయల కరెంటు బిల్లు నువ్వు కడుతూ ఉంటే సూర్యుడు అనేటువంటి ఒక గోళానికి ఎంత వెల కట్టి నువ్వు పొందగలుగుతావు? 1000 క్యాండిల్ అయితే ఒక సూర్యుడు అనేటువంటి గోళం తయారవుతుంది. ఇటువంటి 40 క్యాండిల్ బల్బులు ఎన్ని కలిపితే ఒక సూర్యుడితో సమానం అవుతుంది. చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ని, ఈ ప్రపంచ, ఈ పాంచభౌతికమైనటువంటి ఈ ప్రకృతిని ఉపయోగించుకుని మనం జీవిస్తూ ఉన్నాం. ప్రతి మనిషి ఆలోచించవలసినటువంటి అంశం ఏమంటే, ఈ చుట్టూ మనం ఉపయోగించుకుని మన జీవనానికి ఆధారమైనటువంటి ఈ ప్రకృతిని మనం ఎంతవరకు సంరక్షిస్తూ ఉన్నామనేటువంటిది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మంచి గాలిని పీలుస్తూ ఉన్నాం, చెడు గాలిని వదులుతూ ఉన్నాం, నీటిని కలుషితం చేస్తూ ఉన్నాం, ఆకాశాన్ని కలుషితం చేస్తూ ఉన్నాం, భూమిని కలుషితం చేస్తూ ఉన్నాం. ఇంతకంటే ఘోరమైనటువంటి తప్పిదం ఏమీ లేదు. ఎందుకంటే ఏ చేతితో అయితే అన్నం తింటున్నామో ఆ చేతినే నరికేటువంటి సంస్కృతిలోకి మనం వచ్చాం. మనం ఏ చెట్టు కింద అయితే కూర్చొని భోజనం చేశామో, ఏ చెట్టు కింద అయితే కూర్చొని నీళ్లు తాగామో, ఏ చెట్టు కింద కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకున్నామో, ఆ చెట్టు యొక్క కొమ్మలు గుమ్మానికి పనికి వస్తాయా లేక కిటికీకి పనికి వస్తాయా అనేటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనలో మనం ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రకృతిని, ఈ పాంచభౌతికమైనటువంటి ప్రకృతిని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన అందరి మీద ఉన్నది. ఇది ఉపయోగించకపోతే గతంలో మన పూర్వులు అందరూ ఎన్నో త్యాగాలు చేసి మన జీవనానికి సోపానాలు నిర్మించారు. మనం భావి జీవితానికి, భావి తరాలకు మనం జీవనం అనేటువంటిది లేకుండా చేసినటువంటి ద్రోహులుగా మనం మిగిలిపోకుండా ఉండాలంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి మనం ఆలోచించాలి, ప్రకృతి గురించి మనం ఆలోచించాలి. ఈ ప్రకృతికి మనం వీలైనంత వరకు మేలు చేసే విధంగా, మన వైపున జరుగుతున్నటువంటి కీడును వీలైన వరకు తగ్గించే విధంగా మనం ఆలోచించగలిగితే అదే పరమాత్మకు చేసే సేవ, అదే వీరబ్రహ్మేంద్ర యొక్క సందేశం. ఓం ప్రశాంతి.
0: ఈ సంచిక కార్యక్రమంలో తత్వాలు కె మునయ్య గారు పాడగా, పద్యాన్ని శ్రీ దావుద్ పీరావళి గారు, పద్య తాత్పర్యాన్ని కట్టా నరసింహులు గారు వినిపించారు.
2: బ్రహ్మం గారి తత్వ ప్రభ సంచిక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ చిలకల వెంకట సుబ్బయ్య, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఏ విజయ భాస్కర్ రెడ్డి.
3: మీరింతవరకు బ్రహ్మం గారి తత్వప్రభ 6వ భాగం విన్నారు. కార్యక్రమంలో తరువాత లలిత గీతాలు విందాం.

ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ప్రతిరోజు 2:15 ప్రసారమవుతున్న తెలుగు సినీ గీతాల చిత్రసీమలో ఒక ప్రత్యేకత, ఒక పదం. అంతకంటే ముందు అన్నిటికంటే విలువైన జీవితం ఆస్వాదించండి, ఆనందించండి అంటుంది మీ ఆత్మీయ రేడియో. వేదనలు లేని జీవితం లేదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి, గమనించాలి. మరి ఈనాడు పదం ఏమిటా అన్న ఆలోచన. పదం పలకరిస్తే ఓ పాటై చిత్రసీమకు అలంకారమవుతుంది, ఓ హారమై వెలుగుతూ శోభనిస్తుంది. ఇన్ని పాటలున్నాయా, ఇన్ని కలసి కలసి చిత్రసీమకు ఎంత అందం తెస్తుందా అన్న ఆలోచన కలుగుతుంది. మిమ్మల్ని కలవడానికి, పలకరించడానికి కలిసేందుకు ఎన్నెన్ని పాటలో ఒకసారి కలిసి వినండి ఇంట్లోని వారందరూ. కలిసినప్పుడల్లా ఈ పాటలే పలకరించేలా మిమ్మల్ని ఆత్మీయంగా స్పృశించడానికి రేడియో సాక్షిగా మీ ఇంట్లోకి ప్రవహిస్తుంది పాట. ఆ పదం ఏమవునో కలిసి విందాం.

కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు కలిసి ఉన్న పాటలు చిత్రసీమగా అందుతున్నాయి. తోటలో పిల్ల, కోటలో రాణి సినిమా గీతం విన్నారు.

కడప రెడ్డమ్మ సినిమా నుండి పాట విన్నారు. వేటూరి రచన, ఇళయరాజ సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానంలో. తెలుగు సినీ గీతాల చిత్రసీమలో ఒకే పదం ఆధారంగా పాటలు వింటున్నారు.

క్షణాలన్నీ తేలిపోయేలా చేస్తున్న కలసి కొనసాగుతున్న పాటల చిత్రసీమను వింటున్నారు. వద్దు వరాలు సినిమా నుండి పాట విన్నారు రామకృష్ణ వాణిజ్యరామ్ గానంలో డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, మాస్టర్ వేణు సంగీతం.

నోము చిత్రగీతం విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలగానం, డాక్టర్ దాశరథి రచన, సత్యం సంగీతం.

శకుంతల చిత్రం విన్నారు. ఘంటసాల పి సుశీల గానంలో ఆలోచనలన్నీ పాటల చుట్టూ, పాటలన్నీ కలిసి చిత్రసీమగా.

ఒకే పదంతో కలిసి వచ్చిన చిత్రసీమ వింటున్నారు. ఇల్లరికం చిత్రం నుండి పాట విన్నారు ఘంటసాల పి సుశీల మాధవపెద్ది, ఆరుద్ర గీతం టి చలపతిరావు సంగీతం.

ఒక పాటతో మరొక పాట, అంతకుమించి మరో పాట ఉంది అని తెలియజెప్పే సినీ గీతాల చిత్రసీమలో విన్న పాట సిఏడి చిత్రంలో పి సుశీల గానంలో పింగళి రచన, ఘంటసాల సంగీతం. కార్యక్రమంలో చివరిగా

తొలిపాట, చిత్రసీమలో చివరి గీతం, నడుమ కలిసి ఉన్న పాటలు మిమ్మల్ని అలరించాయని ఆశిస్తూ, విన్న పాట చేసిన బాసలు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, వేటూరి పాట, సత్యం సంగీతం. ఈనాటి చిత్రసీమ ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, ఇప్పుడు నిలయంలో సమయం 3 గంటలు దాటి 52 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై పాటలతో సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలందరికీ శుభ సాయంకాలం. చిత్రసీమ ముందుగా వినండి. చెలి చిత్రం నుండి హ్యారిస్ చేరా సంగీతంలో బాంబే జయశ్రీ పాడిన పాట విందాం. సాహిత్యం భువనచంద్ర,

చిత్రసీమలో తరువాత వినండి. కేఎస్ చిత్రాగణంలో జాలువార్ని గీతం. సంగీతం ఇళయరాజా, రచన రాజశ్రీ, చిత్రం ఘర్షణ.

చిత్రసీమలో చివరిగా వినండి ఖడ్గం చిత్రం నుండి దేవి శ్రీప్రసాద్ స్వరాలకు సుమంగళి గానం చేసిన పాట. సాహిత్యం శ్రీవెన్నెల సీతారామశాస్త్రి.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 5:16 కావస్తుంది. ఈనాటి యువరంజని కార్యక్రమంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం గురించి తెలుసుకుందాం. వీటితో పాటు విద్య ఉద్యోగ సమాచారాలు కూడా తెలుసుకుందాం. ముందుగా ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కళాశాల నుండి కొందరు విద్యార్థులు పంచుకున్న తమ అభిప్రాయాల గురించి తెలుసుకుందాం.

హర్షవర్ధన్. నేను ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ అటానమస్లో చదువుతున్నాను. ఈరోజు మనం వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని సందర్భంగా నా జీవితంలో జరిగిన సందర్భం, నాకు ఎదురైన అనుభవాలను గురించి తెలియజేస్తాను. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆ సమయంలో నేను, మా అమ్మ, మా చెల్లెలు ముగ్గురం చనిపోవాలని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో ఆ తర్వాత 1.5 మంత్కి రిలేటివ్స్ రావటం, మాకు చెప్పటం, ఇలా చనిపోవడం వల్ల మీ నాన్నగారికి ఉన్న పేరు ఇంకొద్దిగా పోతుంది, సో అలా చేయకుండా మీ నాన్నగారి ఆశయాలను ఎలా ముందుకు తీసుకుపోవాలి, మీ నాన్నగారి లక్ష్యం ఏంటి, ఇవన్నీ చెప్పడం జరిగింది. అలా అలా నేను అప్ టు ది 5th క్లాస్ చాలా లో బ్యాక్ బెంచర్ అన్నమాట, నాకు మార్క్స్ 0 మార్క్స్. సో నెమ్మది నెమ్మదిగా మా అమ్మ చెప్పడం వల్ల, మా రిలేటివ్స్ చెప్పడం వల్ల, మా అమ్మ కూడా రియలైజ్ అయ్యింది అన్నమాట రిలేటివ్స్ చెప్పడం వల్ల. అలాగా నేను రియలైజ్ అయ్యి నెమ్మది నెమ్మదిగా మా అమ్మ కోసం, మా చెల్లెల కోసం ఫస్ట్ 6th క్లాస్లో నేను కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాను, అప్ టు ది 10 మార్క్స్ దగ్గరికి తెచ్చుకోవడం వరకు. అలా అలా 8th క్లాస్, 9th క్లాస్ ఇంక్రీజ్ అవుతూ అప్ టు ది 10th క్లాస్కి వచ్చేసరికి నేను 90% సాధించాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ 88%, అలా ఇప్పుడు బీటెక్ వస్తూ 85% అబోవ్ సాధిస్తూ వస్తూ ఉన్నాను. సో నేను అప్పుడు చనిపోయింటే మా నాన్నగారి ఆశయాలను నేను ముందరికి తీసుకొని వెళ్ళటమే కాదు, మా నాన్నగారి ఆశయం ఏంటంటే నేను మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని ఆ తర్వాత మంచి బిజినెస్ పెట్టాలనేది ఆయన ఆశయం. అలా నాకు చెప్పడం వలన మా అమ్మగారి కోసం నేను చదువుకోవడం స్టార్ట్ చేస్తూ మా నాన్నగారి ఆశయాలను ముందరికి తీసుకెళ్తూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. సో సూసైడ్ చేసుకుని నేనంటే అప్పట్లోనే నేను మా నాన్నగారి ఆశయాన్ని చంపేసినట్టు అయిపోతుంది. అలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది, ఆ టర్నింగ్ పాయింట్ని ఓవర్కమ్ చేయాలి. ఇక్కడ నా జీవితం, నా విలువలు, నా భవిష్యత్తు, ఇట్ మీన్స్ యువర్ లైఫ్. సో యువర్ లైఫ్ నీ జీవితం, మన జీవితంలో మనకు మనమే విలువల్ని తీసుకొచ్చుకోవాలి. ఆ తర్వాత మనకు మనం విలువల్ని తెచ్చుకోవడం వల్ల మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది. వన్ థింగ్, మనీ అనేది మనుషులకి చాలా నేర్పిస్తుంది. నా లైఫ్లో కూడా మా డాడీ చనిపోయిన తర్వాత మనీ అనేది చాలా నేర్పించింది. సో ఇవన్నీ తెలుసుకొని మనం ముందరికి, వాళ్ళ లక్ష్యాలు ఏంటి అని తెలుసుకొని వెళ్ళాలి. సూసైడ్ చేసుకోనికి ప్రయత్నం చేయకూడదు. ధన్యవాదాలు.

చూసి ప్రేమించండి అనే ప్రకారంగా నాకు జరిగిన ఒక సంఘటనని మీతో పంచుకుంటున్నాను. 10th క్లాస్లో కరెక్ట్గా ఎగ్జామ్స్ ఉండగా ప్రీ ఫైనల్ ఒకటి జరిగేది. ఆ ప్రీ ఫైనల్లో నేను నార్మల్గా నాకు బ్యాక్ బెంచ్ అయింది, కానీ నేను సార్ ఎట్టన్నా పాస్ అవ్వకపోతే బాగోదని కాదు, పాస్ అవ్వకపోతే ఇంట్లో వాళ్ళు నన్ను బయటికి గెంటేస్తా అన్నారు. ప్రీ ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి, అందులో నేను 2 సబ్జెక్టులు ఫెయిల్. ఈ బాధని చెప్తే ఇంట్లో కొడతారన్న భయంతో ఏం చేయాలో తెలియక కిచెన్లోకి వెళ్ళి ఆ కత్తితో ఒక నా చేయి హ్యాండ్ కోసుకున్నాను. తర్వాత ఏమైందంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను మోటివేట్ చేశారు, ఈ ఉన్న ప్రతి సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయాలి, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళా మనం చేయొచ్చు, అసలు సూసైడ్ చేసుకునేంత పెద్ద ప్రాబ్లం కాదు ఇది, ఫెయిల్ అయితే మళ్ళా రాస్తాము, ధైర్యంగా ఫేస్ చేయాలి. అప్పటి నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను, అందరం కూడా ఉన్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి, ప్రతి సిచ్యువేషన్లను పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు జీరక్ష సిద్ధార్థ, నేను ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుతున్నాను, 3rd ఇయర్ చదువుతున్నాను. ఈరోజు వరల్డ్స్ చూసి ప్రేమించండి ప్రకారంగా నాకు జరిగిన ఒక సంఘటనని మీతో పంచుకుంటున్నాను. 10th క్లాస్లో

శ్రోతలు తమ అభిప్రాయాలను ఎంతో చక్కగా పంచుకున్నారు. ముందుగా ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

చార్జరే ఆల్ ఇస్ వెల్, ఓటమో పెన్షను బోలరే ఆల్ ఇస్ వెల్.

అందరికీ నమస్కారం. నా పేరు సనా అభిషేక్. నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుతున్నాను. ఈరోజు సూసైడ్ ప్రివెంటేషన్ డే. ఈరోజు నేను మీ ముందరికి నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని చెప్పుకుందామని మీ ముందర వచ్చాను. బీటెక్ ఫస్ట్ ఇయర్లో నాకు మా అక్క పెళ్ళి ఉన్నప్పుడు ఎగ్జామ్స్ వచ్చాయి. అప్పుడు నేను ఒక 2-3 మార్క్స్తో ఆ సబ్జెక్ట్ని ఫెయిల్ అయ్యాను. ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు మా ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను 3 అవర్స్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత నాకు వచ్చిన థాట్స్ వచ్చి, నేను వేస్ట్, నేను పనికిరాను, నేను మా ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, టీచర్స్కి ఏం చెప్పాలి, నాకు ఇప్పుడు ఫ్యూచర్ లేదు, నాకు అవసరం లేదు అని కత్తి తీసుకొని చేయి దగ్గర పెట్టుకొని ఐ వాంటెడ్ టు డూ సూసైడ్. నాకు ఇంకా సూసైడ్ తప్ప ఏమీ తోచలేదు. బట్ నాకు అనిపించింది ఒక చిన్న ఒక 2-3 మార్క్స్తో ఫెయిల్ అయిన దాన్ని అదే మళ్ళీ ఇంకొకసారి రాసి ఆ బ్యాక్లాగ్ని క్లియర్ చేసేంత ఆప్షన్ నాకు ఉంది. సో నేను ఏడ్చి ఏడ్చి, ఫుల్ ఏడ్చి, నిద్ర లేదు, ఐ డిడెంట్ ఎయిట్ ఎనీథింగ్, అలా ఉన్నప్పుడు కానీ నేను నా అంతకి ఐ టోల్డ్ మైసెల్ఫ్ ఇది ఏమీ కాదు, ఇట్ ఈస్ జస్ట్ అ ఫెయిల్యూర్, నాట్ ఎనీ ఎండ్ ఆఫ్ మై లైఫ్ అని నేను నా అంతకు నేను చెప్పుకొని నేను ఆ రోజు బతికాను. నేను ఆ కత్తిని పడేసి నేను ఏడ్చి మా అమ్మ నాన్నతో వాళ్ళతో మాట్లాడి నేను ఈరోజు మీ ముందర ఉన్నాను. ఆ మూమెంట్ నాకు ఎంత బాధాకరం ఇచ్చిందో అది నాకు మాత్రమే తెలుసు. ఈరోజు నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్లోనే ఆ బ్యాక్లాగ్ని క్లియర్ కూడా చేసుకున్నాను. నా సిజిపిఏ కూడా నా క్లాస్లో హయ్యెస్ట్. దీని ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నది, మేము అనుకున్నది నిజమని నేను చెప్పాను, బట్ దానికి మేము ప్రయత్నించాలి. సూసైడ్ ఇస్ నాట్ అన్ ఆప్షన్ టు సాల్వ్ ఎనీథింగ్. మేము హార్డ్ వర్క్ చేస్తే మాకు పక్కా సక్సెస్ వస్తుంది. మీకు సూసైడ్ ఏమైనా వచ్చినట్టు థాట్స్ వస్తే మీరు ప్లీజ్ దయచేసి అవన్నీ క్లియర్ చేసుకొని బతకడానికి ప్రయత్నించండి. నేను ఆ రోజు సూసైడ్ చేసుకొని ఉంటే ఈరోజు మీ ముందర ఎంత ధైర్యంగా దాని గురించి మాట్లాడే స్థితిలో ఉండేదాన్ని కాదు. ఇప్పుడు నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను, 0 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో అది నేను చెప్పడానికి మెయిన్ కారణం వచ్చేసి సూసైడ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ జస్ట్ అ స్టెప్పింగ్ స్టోన్ టు ద సక్సెస్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సెలవు.

0: నమస్కారం, నా పేరు పోలా జాహ్నవి. నేను శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ బ్రాంచ్ అయిన కడపలో చదువుతున్నాను. నేను ఇప్పుడు మీ అందరితో నా జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా కాలేజ్లో చాలా స్ట్రెస్ అండ్ డిప్రెషన్తో నేను చాలా బాధపడాను. ఎందుకంటే మా కాలేజ్లో ఎలా అంటే మార్నింగ్ 8 to evening 8 వరకు క్లాసెస్ జరుగుతాయి, అండ్ అది నేను అటెండ్ అవ్వలేక చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడ్డాను. అండ్ దానిని నేను ఎలా ఓవర్కమ్ చేశాను అని అడిగితే నేను చెప్పే ఒక ఆన్సర్ మ్యూజిక్. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నా ఇంటర్మీడియట్లో. నేను ఇలా డిప్రెషన్కి లోన్ అవ్వడం వల్ల మా ఫాదర్ నన్ను మ్యూజిక్ క్లాసెస్కి, డ్రాయింగ్ క్లాసెస్కి పంపించడం స్టార్ట్ చేశారు. అండ్ నేను ఇప్పుడు ఇంత బాగా హ్యాపీగా ఉన్నాను అని అంటే మ్యూజిక్ వల్లే. మ్యూజిక్ హీల్స్ యువర్ సోల్ అని అంటే అదైతే ముమ్మాటికి నిజం. అండ్ నాకు మా నాన్నగారు అండ్ మా అమ్మగారు చాలా హెల్ప్ చేశారు. నేను చాలా కష్టాలు పడుతుంటే, నాకు ఆ సబ్జెక్ట్స్ రాక చాలా చాలా నన్ను కేర్ తీసుకున్నారు. నాకు ఎన్నో ట్యూషన్స్కి పంపించి వాటితో పాటు మ్యూజిక్ క్లాసెస్ అంటూ, డ్రాయింగ్ క్లాసెస్ అంటూ ఇవన్నీ చేర్పించారు. కేవలం నేను హ్యాపీగా ఉండాలి అనే ఒకే ఒక్క రీజన్ కోసం మా తల్లిదండ్రులు నాకు ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ఐఎమ్ రియలీ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
1: ధన్యవాదాలండి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ప్రతి జీవితం ఎంతో విలువైనది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. అలాంటి వారిని సరైన సమయంలో గుర్తించి చికిత్సతో పాటు మానవీయ తోడ్పాటును అందించగలిగితే బలవన్మరణాలకు నివారణించవద్దు. వారి కుటుంబాలను నిత్యశోకం నుంచి తప్పించుకోవచ్చు. ఆత్మహత్యను కేవలం మానసిక సమస్యగానే చూడకూడదు. దీన్ని తీవ్రమైన ప్రజారోగ్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధి సంబంధిత సవాలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది.

ఎవరైనా ఆత్మహత్య గల సమస్యలతో బాధపడుతున్న వారికి, అంటే ఓటమి భయం, ఒంటరితనం, సర్దుబాటు సమస్యలు, పరీక్షల భయం వంటివి ఉన్నవారు, మీరు కానీ మీకు తెలిసిన వారికి కానీ మానసిక సమస్యలు ఉంటే, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటే, ఒక

0: ఇప్పుడు ఒక విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 2 ఏళ్ల పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంటర్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు ఏపీ ప్రభుత్వం లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ పూర్తి చేసి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో కోర్సులు ఉండాలి. ఆన్లైన్ ద్వారా దీనిని దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్ చిరునామా https://drntr.uhsap.in.
1: అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా.
2: చూపించు, ఆ నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: ఒక ప్రాణం పోతే ఒక మనిషి మాత్రమే పోడు, ఒక కుటుంబం మొత్తం కూలిపోతుంది. ప్రపంచంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందులో ఎక్కువ మంది యువతే ఉన్నారు. ఆత్మహత్య అనేది ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు, అది మానసిక ఒత్తిడి వల్ల వచ్చే ఒక తాత్కాలిక ఆలోచన. ఆ తాత్కాలిక ఆలోచనకు శాశ్వత పరిష్కారం చావు కాదు. ఆ ఆలోచనను ఎలా ఆపాలో చెప్పడానికే ఈరోజు సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆత్మహత్య అనేది పిరికితనం కాదు, అది ఒక మానసిక సమస్య వల్ల వచ్చే ఆలోచన అని అందరికీ తెలియచేయడానికి ప్రపంచంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది యువతే ఉన్నారు. దీన్ని ఆపాలనే ఉద్దేశ్యంతో ఈరోజును జరుపుతారు. బాధలో ఉన్న వ్యక్తి మనసులో మాట బయటకు చెబితే సగం బాధ తగ్గుతుంది. మాట్లాడండి, వినండి, కాపాడండి అనేది ఈరోజు నినాదం. ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదు. పరీక్ష ఫెయిల్ అయినా, అప్పులు ఉన్నా, ప్రేమ విఫలమైనా, ఉద్యోగం పోయినా దానికి పరిష్కారం ఉంటుంది. కానీ చావు పరిష్కారం కాదు. ఒకరి చావు చాలామందిని చంపుతుంది. ఎలాగంటే, మనం వెళ్ళిపోతే మన అమ్మా నాన్న కుటుంబం జీవితాంతం బాధపడతారు. ఇలా చేస్తే ధైర్యం లేకపోవడం కాదు, సహాయం అడగలేకపోవడం. చాలామంది నా బాధ ఎవరికీ అర్థం కాదు అని అనుకుంటారు. కానీ నిజానికి అందరికీ ఏదో ఒక బాధ ఉంటుంది. ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు మనకు వస్తే మనం ఏం చేయాలంటే, ఒంటరిగా ఉండకూడదు, వెంటనే మనకు నమ్మకమైన వాళ్ళతో, అంటే అమ్మా నాన్న, ఫ్రెండ్స్తో మాట్లాడాలి. అప్పుడు మన బాధ కొంచెమైనా తగ్గి మనసుకు అటువంటి ఆలోచనలను రానివ్వవు.

జీవితం చాలా విలువైంది. వినాయకుడు విఘ్నాలు తొలగించినట్టే మన జీవితంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి. అందువలన మనకు కొంచెం ఓపిక అనేది పెట్టుకోవాలి. చేంజింగ్ ద నరేటివ్ ఆన్ సూసైడ్.

రైట్ అంటే ఆత్మహత్య గురించి మన ఆలోచన విధానాన్ని మార్చడం. దీనిని ఈ సంవత్సరం థీమ్గా మార్చారు. ముందుగా ఆత్మహత్య అంటే పిరికి వాళ్ళు చేసుకుంటారు, ఇప్పుడు దీన్ని మార్చి ఇది ఒక మానసిక ఆరోగ్య సమస్య, దీని గురించి మాట్లాడితే ప్రాణాలు కాపాడవచ్చు అని చెబుతున్నారు. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 720,000 మందికి పైగా ఆత్మహత్య వల్ల చనిపోతున్నారు. మనం మార్చాల్సిన కథ ఇదే. బాధను దాచుకోవద్దు, బయటకు చెప్పడం మంచిది. మనం ఎవరితోనైనా మాట్లాడితేనే మన మనసుకు తేలికవుతుంది, అప్పుడు మెదడులోకి ఎలాంటి చెడు ఆలోచనలు రావు, ఎలాంటి బాధనైనా ఎదుర్కొని పరిష్కరించుకోవచ్చు. ఇన్స్టా రీల్స్లలో అందరి లైఫ్ బాగున్నట్టు కనిపిస్తుంది, అది నిజం కాదు. మన లైఫ్ని ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు. మన స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ చదువుకునేటప్పుడు మార్కులు తక్కువ వచ్చినా, ఉద్యోగం పోయినా, ప్రేమ ఫెయిల్ అయినా అప్పుడు మన జీవితం అయిపోయినట్టు కాదు. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. రోజు 30 నిమిషాలు నడవటం, 7 గంటలు నిద్రపోవడం, ఫోన్ పక్కన పెట్టి పడుకోవడం వల్ల 50% ఒత్తిడి తగ్గిపోతుంది. ఇంట్లో ఎప్పుడైనా నువ్వు ఫెయిల్ అయ్యావు అని ఎవరినైనా తిట్టకూడదు, పర్వాలేదు మళ్ళీ ట్రై చేద్దాం అని వాళ్ళని ప్రోత్సహించాలి. అప్పుడు పిల్లలకి పేరెంట్స్ అంటే భయపడకుండా ఇంకోసారి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారు. పిల్లలకు మార్కుల కంటే మనసు ముఖ్యం అని చెప్పాలి.

చివరిగా ఒక మాట, ఈ ప్రపంచంలో సమస్య లేని మనిషి ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, బాధలు, ఓటములు ఉంటాయి. కానీ ఆ కష్టం తాత్కాలికం మాత్రమే. ఆత్మహత్య చేసుకోవడం వల్ల మీ సమస్య తీరదు, కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు మాత్రం జీవితాంతం బాధలో ఉండిపోతారు. ఒక తలుపు మూసుకుపోతే దేవుడు ఇంకో తలుపు తెరుస్తాడు. ఆ తలుపు తెరిచే వరకు కొంచెం ఓపిక పట్టాలి, అప్పుడే ధైర్యంగా ఉంటుంది. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. మాట్లాడటం, వినడం, సహాయం అడగటం వల్లే ప్రాణాలు నిలబడతాయి. అందుకే మాట్లాడండి, బతకండి, బతకనివ్వండి అనేదే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం.

యువవాణి యువతి యువకుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది కాసేపట్లో వింటారు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల ముఖ్యాంశాలు. ఈ పూట సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీ రాపూరి రాజన్న పాడిన జానపద గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 7:15 కిసాన్ వాణి. వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖచే ప్రాయోజిత కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్ర సమర్పణలో. ఇక రాత్రి 7:45 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మహిళల ఆసియాకప్ T20 మొదటి సెమీఫైనల్ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం 7:45 నుండి రాత్రి 8:30 వరకు, తిరిగి రాత్రి 9:15 నుండి 11:00 వరకు, తిరిగి రాత్రి 11:10 నుండి మ్యాచ్ ముగిసేసరి వరకు వినవచ్చు. ఇక రాత్రి 8:30 జాతీయ వార్తలు తెలుగులో. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల ముఖ్యాంశాలు.

ఇక రేపు ఉదయం కార్యక్రమాలను చూస్తే, రేపు ఉదయం 6:10 భక్తి రంజని. ఇందులో శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకాస్తవం వింటారు. అనంతరం నాథ్యే కలాం కూడా వింటారు. ఉదయం 7:15 కాంతి రేఖలు. ఇందులో చరిత్రలో ఈరోజు, అనంతరం సమాచార వేదిక, తదనంతరం భాగవత కథాసుధ 10వ స్కందం ఉత్తరాధ్యాయం మొదటి భాగం వింటారు. అందిస్తున్న వారు ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు. చివరగా గాంధీ మార్గం వింటారు. ఇక 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి.

ఇక రేపు ఉదయం 10 గంటలకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం. 10:25 వాట్సప్ మనోరంజని, వాట్సప్ ద్వారా శ్రోతలు కోరే తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఇక 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీ గానే హిందీ చిత్ర గీతాలు.

0: ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:05 తిరిగి 2:30 కర్ణాటక సంగీతం. ఇందులో శ్రీ కెఎస్ మూర్తి బృందంచే సాక్సోఫోన్ వాయిద్యం వింటారు. 12:40 ఏకచిత్ర గానంలో వినాయక విజయం చిత్రంలోని పాటలు వినవచ్చు. ఇక మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాళ కథలు ధారావాహిక అందిస్తున్నవారు శ్రీమతి బి సృజనకుమారి. అనంతరం వంటా వార్పు కూడా వినవచ్చు. మధ్యాహ్నం 2:15 తిరిగి 5:00 చిత్రసీమ వింటారు తెలుగు సినీ గీతాలు. సాయంత్రం ప్రసారంలో 5:15 యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో క్రీడావాణి వింటారు. 6:30 పల్లె ప్రాంతాలు, ఇందులో శ్రీమతి జి నాగసుబ్బమ్మ పాడిన జానపద గీతాలు వినవచ్చు. రాత్రి 7:15 పంట సీమలు, ఇందులో సమతుల్య ఎరువుల వినియోగంలో జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత అనే అంశం గురించి డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం వింటారు. అనంతరం రైతులకు సూచనలు కూడా ఉంటాయి. రాత్రి 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మహిళల T20 ఆసియాకప్ 2వ సెమీఫైనల్ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashwani. The news read by Anuja Kumar. Prime Minister Narendra Modi said that India supports a safe, secure

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల అంశానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై చర్చ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకుని ఆయా జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణంపై 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న ఇళ్లను అందుబాటులోకి తేవాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ
1: టోటల్ హౌస్ సైడ్స్ 2 సెంట్లు 3 సెంట్లు, అర్బన్ ఏరియా 2, గ్రామీణ ప్రాంతాల్లో 3. ఇప్పటికి ఆన్ గోయింగ్ హౌసింగ్ నియర్లీ 5 లక్షల చిల్లరుంది. ఇవి మార్చి లోపల కంప్లీట్ చేయడం, ఇంక్లూడింగ్ టిట్కో అండ్ అదర్ హౌసింగ్. మిగిలింది వీళ్ళు సైట్లు ఇచ్చారు, కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు, కొంతమంది ఇండ్లు కూడా కట్టలేదు, వదిలిపెట్టారు. అవి అనలైజ్ చేయడం.
0: సమాజంలోని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో లీడర్షిప్, న్యూ ఏజ్ గవర్నెన్స్ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆన్లైన్లో ఫైల్స్, డేటా లేక్ వంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కృత్రిమ మేధ ఏఐ ద్వారా డేటాను విశ్లేషించుకుని ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉండాలని కోరారు. నూతన నాయకత్వ విధానంతో పనిచేయడం ద్వారా వేగంగా ఫలితాలను సాధించడంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకునేందుకు ఆస్కారం ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. దేశ విదేశాల నుండి పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్ ప్రపంచ తదుపరి పర్యాటక గమ్యస్థానం అనే ఇతివృత్తంతో ఐఏటీఓ సదస్సుని నిర్వహిస్తున్నారు. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా భారతదేశ స్థానాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. భూ యజమానులకు వారి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఈ రిజిస్ట్రేషన్లకు అవకాశమిస్తున్నామని చెప్పారు. ఈ ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలుగా గుర్తించిన 4 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. 22A తొలగింపు ప్రక్రియను సులభతరం చేస్తూ జీవో నెంబర్ 444 జారీ చేశామని, దీని ద్వారా వచ్చిన 28,790 ఎకరాల దరఖాస్తుల్లో ఇప్పటికే 1,100 ఎకరాలను జాబితా నుంచి తొలగించామని చెప్పారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు 100% మొబైల్ కనెక్టివిటీ ఉండాలని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్వర్క్ విస్తరణపై ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలతో సహా రాష్ట్రం నలుమూలలా కనెక్టివిటీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న 18 రెవెన్యూ స్థలాలను రాబోయే 7 రోజుల్లోగా టెలికాం సంస్థలకు అప్పగించాలని కలెక్టర్లకు గడువు విధించారు. అలాగే అటవీ అనుమతులు పెండింగ్లో ఉన్న చోట్ల ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని 10 రోజుల్లోగా క్లియరెన్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు, ఎన్ఆర్సీలు ఏర్పాటు కాబోతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటి ద్వారా 175 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇందులో 8 10 పడకల ఎన్ఆర్సీలు, 7 5 పడకల ఇంటిగ్రేటెడ్ ఎన్ఆర్సీలు, మరో 6 10 పడకల కొత్త కేంద్రాలు దశల వారీగా వినియోగంలోకి రానున్నాయని వివరించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రాష్టంలో ఎన్ఆర్సీల సంఖ్య 21 నుంచి 42కు, పడకల సంఖ్య 340 నుంచి 515కు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. కొత్త కేంద్రాల వల్ల తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు వారి ప్రాంతానికి దగ్గరలోనే వైద్య చికిత్స అందుతుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: శ్రీకాకుళం విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్దికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ వెల్లడించారు. పర్యాటక అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవిసుభాష్తో కలిసి ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డచ్ బంగ్లా అరసవల్లి ఆలయం అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్బంగా పాత్రికేయులతో శంషేర్ సింగ్ మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక పర్యాటకుల రాక గణనీయంగా పెరగనుందని చెప్పారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవ కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్టంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 86 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలవుతున్నాయని రాష్ట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వివరించారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేంద్ర పథకాలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఈ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 25,304 కోట్ల రూపాయల కేటాయింపులుండగా ఇప్పటి వరకు 10,552 కోట్ల రూపాయలు రాష్టానికి అందాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట వాటాతో కలిపి ఇంకా 9,822 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లో 135 కోట్ల రూపాయలు, మదర్ శాంక్షన్ల కింద 9,687 కోట్ల రూపాయల నిధులున్నాయని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం దారపల్లె సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీశాఖ చేపడుతున్న చర్యలు, సరిహద్దు గ్రామాల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారుల నుంచి ఆయన సమాచారం సేకరించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీస్ రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఈరోజు ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు, రేపు ఎల్లుండి భారీ నుండి అతిభారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి వివరిస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: రామాచార్యులు తాను నమ్మిన సిద్దాంతాలకు జీవితకాలమంతా కట్టుబడి పనిచేశారని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది, బీజేపీ సీనియర్ నేత తమిరిసై రామాచార్యుల శత జయంతి ఉత్సవాలు తెనాలిలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేటి తరానికి ఆయన సాదాసీదా జీవన శైలి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవాల కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ.

0: పల్లె ప్రాంతాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పల్లె ప్రాంతాల్లో శ్రీ రాపూరి రాజన్న పాడిన జానపద గీతాలు వింటారు. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

ஒடுதங்கடே ஒரு கோடோண்டடே ஒடுதங்கடே ஒரு கோடோண்டடே ஒடுதங்கடே ஒரு கோ அவா ஒடுதங்கடே ஒரு கோடோ కూడు తెచ్చిన నోట్లో వేట ఎందుకమ్మ ఈ మగుడు నగుడు అమ్మ ఎందుకమ్మ ఈ మగుడు పది మందిలో నే నగుడు ఆహా ఎందుకమ్మ ఏ మగుడు నాకు ఎందుకమ్మ ఏ మగుడు అమ్మా ఎందుకమ్మ ఏ మగుడు నా

ఓడే బండికి పోడే పసుకు పోడే బండికి పోడే పసుకు పో రైల్ బండికి కాళ్ళు ఓండనే నడుస్తానంటాడు ఎందుకమ్మకి మగుడు పది మందిలో నన్నే నగుడు.

తారాధార్మము చేయమంటడే.

నేలగుడు అమయందు కమ్మయి మొగుడు పది మందిలో నే నగుడు పది మందిలో నే నగుడు అమ్మా ఓరు మొగుడా వయ్యారి మొగుడా మనము కాపురము పెడదామ ఓరి మొగుడా మనము కాపురము పెడదామ ఓరి మొగుడా ఓరి మొగుడా వయ్యారి మొగుడా మనము

ఆమె ఓ భామ, మనం ఎక్కడనే ఉందాము నా భామ, మనం ఎక్కడనే ఉందాము నా భామ, ఓరి మొగుడ వయ్యారి మొగుడ, మనం కాపురము పెడదాం.

ఒంటి గడ్డ అవురా ఒంటి గడ్డ అవును ఒంటి గడ్డ పండక్కి ఓరి మోగుడ మనం ఒంటి బిట్ట పోదాము ఓరి మోగుడ మనం ఒంటి బిట్ట పోదాము ఓరి మోగుడ ఒంటి గడ్డ పండక్కి ఓరి మోగుడ మనం ఒంటి బిట్ట పోదాము ఓరి మోగుడ మనం ఒంటి బిట్ట పోదాము ఓరి మోగుడ ఒంటి మిట్ట పోతే ఓ భామ ఒప్పలేదు నా మనసు నా భామ నాకు ఒప్పలేదు నా మనసు నా భామ ఓరి మొగుడ వయ్యారి మొగుడ మనం కాపురము బిడ

గంటల ఆవిడ 2 గంటల పండక్కి ఓరిమో కూడా మనం రేణుగుంటా పోదాము, ఓరిమో కూడా మనం రేణుగుంటా పోదాము, నామో కూడా 2 గంటల ఆవిడ 2 గంటల పండక్కి ఓరిమో కూడా.

అవురా 3 గంటల అవురా 3 గంటల మామ 3 గంటల బండెక్కే ఓరి మామ మనం ముద్దు నూరు పోదామ ఓరి మామ మనం ముద్దు నూరు పోదామ నాభా 3 గంటల అవురా 3 గంటల బండెక్కి ఓరి మొగుడా మనం ముద్దు నూరు పోదామ నా మొగుడు మనం ముద్దులాడుకుందామ ఓరి మొగుడా ముద్దు నూరు అవునే ముద్దు నూరు పిల్ల ముద్దు నూరు అవునే ముద్దు నూరు పోతేమో ఓ బామ మనకు ముద్దలే కరువాయ నా బామ మనకు ముద్దలే కరువాయ నా బామ ఓరి మొగుడా వయ్యారి మొగుడా మనం కాపురము పెడదాము.

నాలుగంట్ల ఔర నాలుగంట్ల మామ నాలుగంట్ల ఉమా నాలుగంట్ల బండెక్కి ఓరి మొగుడా మన ఉండందులోరు బోదామ నామ గుడ మన ఉండందులోరు బోదామ నామ గుడ నాలుగంట్ల ఔర నాలుగంట్ల బండెక్కి ఓరి మొగుడ మన ఉన్నందులోరు బోదామ నామ గుడ మన ఉన్నందులోరు బోదామ ఓమ నందులూరు పోతేను ఓ బామ నందమేకరు ఆయ నాభామ ఆ నందమేకరు ఆయ నాభామ ఓరి మొగుడ వయ్యారి మొగుడ మనం కాపురము పెడదామ ఓరి మొగుడ.

ఐదు గంటల ఆవిడ ఐదు గంటల ఆవిడ ఐదు గంటల పంటెక్కి ఓరి మొగుడ మనం హైదరాబాద్ పోదాము నామొగుడ మనం హైదరాబాద్ పోదాము నామొగుడ ఐదు గంటల పండ్లెక్కి ఓరి మొగుడ మనం హైదరాబాద్ పోదాము నామొగుడ మనం హైదరాబాద్ పోదాము నామొగుడ హైదరాబాద్ పోతేనే ఓపీమా ఆ హైదరాబాద్ పోతేనే ఓబామా నాకు అలసటే జాసి ఆయన బామ నాకు అలసటే జాసి ఆయన బామ ఓరి మొగుడ పయ్యారి మొగుడ మనం

అరగట్ల అవురు అరగట్ల అవురు అరగట్ల పండెక్కి ఓరు మొగుడ మనము కడపకే పోదాము నా మొగుడు మనము కడపారది నామ ఓ మొగుడ అరగట్ల అవురు అరగట్ల పండెక్కి ఓరు మొగుడ మనం కడపకే పోదాము ఓరు మొగుడ మనం కడపారది నాము నా మొగుడ కడపకే పోతే ఓ బామ మనం కడుపుగా తింటాము ఓ బామ మనం కడుపుకే తింటాము నా బామ మన కష్టాలు దొలుగునే నా బామ ఓరి మొగుడ వయ్యారి మొగుడ మనం కాపురము పెడదామా ఓరి మొగుడ మనం కాపురము పెడదామా ఓ మొగుడ మనం కాపురం.

సారాయి కొట్టుకుపోవద్దు, చాలీసాలని కూలిని తెచ్చి సారాయి కొట్టుకుపోవద్దు, సారాయి కొట్టుకుపోవద్దు, వద్దు వద్దు మా తూపానం చేయద్దు, అయ్యో దాగి.

అంటూ ఉంటే బజారులో ఆ బజారులోని బడాయి చూసి పక్కున నవ్వే పోతారు, పక్కున నవ్వే పోతారు. వద్దు వద్దు

ఈనాటి పల్లె ప్రాంతాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: వ్యవసాయ సూచనలు వింటారు.
1: వివిధ పంటల సాగులో కలుపు యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. పంటల సాగులో కలుపు యాజమాన్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కలుపు వల్ల వివిధ పంటల్లో జరిగే నష్టం 90% వరకు ఉండొచ్చు. పంటల సాగులో కలుపు యాజమాన్యానికి రెండు పద్ధతులు పాటించాలి. ఒకటి, కలుపు రాకుండా నివారించుకోవడం. రెండవది, పైరులో ఆశించిన కలుపును నివారించుకోవడం. అవకాశం ఉన్నంత వరకు పొలంలో కలుపు రాకుండా నివారించుకోవడం మంచిది. పొలంలో కలుపు రాకుండా నివారించుకోవడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే, నేల సమతలంగా లేని ప్రాంతాల్లో కలుపు సమస్య ఎక్కువ.

కాబట్టి పైరు విత్తే ముందే నేలని బాగా చదును చేసుకోవాలి. వేసవిలో లోతు దుక్కులు దున్నడం వల్ల పొలంలో ఉన్న తుంగ, గరిక ఇలాంటి మొండిజాతి కలుపుని నివారించుకోవచ్చు. తొలకరి వర్షాలు మొదలైన వెంటనే నేలని వీలైనన్ని ఎక్కువసార్లు గొర్రు, గుంటగా ఇలాంటి పరికరాలతో దున్నడం వల్ల నేల పైపొరల్లోని కలుపు విత్తనాలు చాలా వరకు మొలక దశలోనే అంతరించి పంటతో పాటుగా వచ్చే కలుపు మొక్కలు చాలా వరకు తగ్గిపోతాయి. రైతులు సాగు చేసే భూముల్ని ఎంతో జాగ్రత్తగా కలుపు లేకుండా చూసుకుంటారు. అంతే శ్రద్ధతో పొలం గట్లు, పొలాలకు వెళ్లే డొంకలు, రోడ్డు పక్క ప్రదేశాల్లో కలుపు లేకుండా చూసుకుంటే కలుపు విత్తనం తయారీ చాలా వరకు తగ్గిపోతుంది. గ్రామాలలో చెరువుగట్లు, కాలవగట్లు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో కలుపు మొక్కలు పెరగకుండా చేసినప్పుడు పంట పొలాల్లో కూడా కలుపు సమస్య తగ్గుతుంది. పశువుల ఎరువు పొలానికి వేసినప్పుడు పశువుల ఎరువులో ఉండే కలుపు విత్తనాల ద్వారా వచ్చే కలుపును నివారించుకోవడానికి తొలకరి వర్షాలకి అవసరం మేరకు పొలాన్ని దున్ని ఎరువుతో పాటుగా వచ్చే కలుపు విత్తనాలు పైరు వేయకముందే మొలచి నశించిపోయేలా చేసుకోవాలి. కలుపు విత్తనాలు కలవకుండా ఉన్న పంట విత్తనాల్ని మాత్రమే వాడుకోవాలి. పంట మొక్కల సాంద్రత పొలంలో సరిపడా ఉన్నప్పుడు కలుపు ఉధృతిని పైరు అడ్డుకుంటుంది. పంట విత్తనాలు చల్లడం కంటే యంత్ర పరికరాలను ఉపయోగించి సిఫారసు చేసిన ఎరడంతో సిఫారసు మేరకు విత్తన మోతాదును పాటించి సరైన పద్ధతిలో విత్తినప్పుడు కలుపు సమస్య చాలా తక్కువగా ఉంటుంది. వేసవిలో పాలిథీన్ షీట్ని నేల మీద అమర్చినప్పుడు నేల బాగా వేడెక్కి నేలలో ఉన్న కలుపు విత్తనాలు నశించిపోతాయి. పైరు వేయడానికి కొంత సమయం ఉన్నప్పుడు పొలంలో పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి కలుపు ఉధృతి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో పంటలకి నీరు పెట్టినప్పుడు పొలంలో కలుపు సమస్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని బట్టి నీరు కట్టడానికి డ్రిప్ పద్ధతి ఏర్పాటు చేసుకోవాలి. సాధారణ పద్ధతిలో నీటిని కట్టినప్పుడు పొలంలో నీరు నిలబడినప్పుడు కలుపు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రిప్ అవకాశం లేని దగ్గర పైపులను ఉపయోగించి పొలంలో నీరు నిలబడకుండా పంటలకి నీరు అవసరం మేరకే పారించినప్పుడు కలుపు సమస్య తక్కువగా ఉంటుంది. పైర్లకి అందించే ఎరువులు పొలంలో చల్లకుండా డ్రిప్ నీటిపారుదల సౌకర్యం ఉన్నప్పుడు డ్రిప్ ద్వారా, లేనప్పుడు మొక్కలకు దగ్గరలో మట్టి కింద పడేలా వేసినప్పుడు కలుపు ఉధృతి తగ్గుతుంది. పరాన్నభుక్కులైన కలుపు మొక్కలు అంటే బంగారు తీగ, పొగమల్ల ఇలాంటివి ఆశించే నెలలో వాటి మొలకలకి పెరుగుదలకి దోహదపడే పంటలు కొన్ని సంవత్సరాలు సాగు చేయకుండా ఉన్నప్పుడు పరాన్నభుక్కులైన కలుపు మొక్కలు పొలంలో నశించిపోయేలా చేయొచ్చు. పంట కోసిన తర్వాత పొలంలో మిగిలిపోయే కలుపు మొక్కల్ని వెంటనే నాశనం చేయాలి. అలా చేయనప్పుడు వాటి ద్వారా విత్తన ఉత్పత్తి జరిగి తర్వాత సాగు చేసే పైర్లలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. పైరు విత్తే ముందు లేదా నాటే ముందు నేలను పూర్తిగా పాలిథీన్ షీట్తో కప్పి అవసరమైన దగ్గర పాలిథీన్ షీట్కి బెజ్జాలు వేసి పైరు విత్తి లేదా నాటి పైరులో కలుపు మొలవకుండా చేయొచ్చు. ఈ పద్ధతిలో ఖర్చు ఎక్కువ కాబట్టి అధిక ఆదాయం ఇచ్చే పంటల్లో మాత్రమే ఈ పద్ధతిని పాటించవచ్చు. ఇక పంటలని ఆశించిన కలుపును నివారించేందుకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే, సాధారణంగా పంట కాల పరిమితిలో మొదటి మూడవ వంతు కాలంలో కలుపు సమస్యని పైర్లు తట్టుకోలేవు. కాబట్టి పైర్ల మొదటి మూడవ వంతు కాలాన్ని కలుపుకు సున్నిత దశగా చెప్పచ్చు. ఈ దశలో పైరుతో పాటుగా మొలచి పెరిగే కలుపును నివారించడానికి కొన్ని పద్ధతులు పాటించాలి. ముందుగా యంత్ర పరికరాలతో కలుపు నివారణ. పైరు విత్తిన తర్వాత 15 నుండి 20 రోజుల వ్యవధిలో అవసరం మేరకు పశువులు లేదా యంత్రాలతో నడిచే పరికరాలతో అంతర్సేద్యం చేసి సాళ్ల మధ్యలో పెరిగే కలుపును నివారించవచ్చు. సాళ్లలో మొక్కల మధ్యన మిగిలిపోయే కలుపుని మనుషులతో తీయించాలి. ఇక మనుషులతో కలుపు తీయించే పద్ధతి. అంతరసేద్యం చేయడానికి పశువులు, యంత్రాలు అందుబాటులో లేనప్పుడు, వీలు కానప్పుడు అవసరాన్ని బట్టి 15 నుండి 20 రోజుల ఎడంతో మనుషులతో కలుపు తీయించి పైర్లలో కలుపు సమస్యని నివారించవచ్చు. ఇక మూడవ పద్ధతి సేంద్రియ పద్ధతులతో కలుపు నివారణ. పైరుకు అనుకూలము, కలుపుకు ప్రతికూలమూ అయిన పరిస్థితులను యాజమాన్యం ద్వారా కల్పించి పైరుకు కలుపును ఎదుర్కోవడంలో పైచేయి ఉండేలా చేయాలి. కలుపును తట్టుకునే పైర్లను ఎంచుకోవాలి. ఎంచుకున్న పైర్లలో కూడా త్వరగా పెరుగుతూ కలుపుకు లొంగనటువంటి రకాల్ని ఎంచుకోవాలి.
సరైన విత్తన మోతాదులో సరైన పదను సరైన

0: లోతులో సరైన ఎడల్లో పైరువిత్తి పొలంలో సరిపడా పంట మొక్కలు ఉండేలా యాజమాన్యం చేయాలి. పైరును సకాలంలో విత్తినప్పుడు పైరు బాగా పెరిగి కలుపు అందుబాటులో ఉంటుంది. కంది పంట ఇలాంటి పైర్లలో వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొలి దశలో మినుము, పెసర, వేరుశనగ, జొన్న, సజ్జ, కొర్ర ఇటువంటి అంతర పంటల్ని సాగు చేసి కలుపు సమస్యను నివారించుకోవచ్చు. ఇక జీవరాశులతో కలుపు నివారణ విషయానికి వచ్చినట్లయితే పురుగులు, శిలీంధ్రాలు ఉపయోగించి కూడా కలుపును నివారించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన కలుపు మొక్కల్ని నిర్మూలించడానికి మాత్రమే జీవరాశులు కొన్ని ఉపయోగకరంగా ఉంటాయి. పార్థీనియం నివారణకి జైగోగ్రామ బైకలరేట, నాగజముడు నివారణకి పొలుసు పురుగు, రైలు కంప నివారణకి కొసిడోసిమి, తుంగ నివారించడానికి బ్రాక్టా పురుగులు, పొగమల్ల నివారణకి ఫైటోమైజా, గుర్రపు డెక్క నివారణకి నియోకెటీనా, సాల్వేనియా నిర్మూలనకి సైటోబేగా, నీటి కలుపైన హైడ్రిల్లా, చారా ఇటువంటి వాటి నిర్మూలనకి గ్రాస్ కార్ప్ రకం చేపలు ఉపయోగపడతాయి. కాని జీవ కలుపు నాశనుల తయారీ, నిల్వ, అందుబాటు, వాడకంలో ఉన్న అనేక రకాల ఇబ్బందుల కారణంగా వీటి వినియోగం కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు తప్పితే పెద్దగా లేదనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాగజముడు, పార్థీనియం, గుర్రపు డెక్క, రైలు కంప వంటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉండి సమస్యాత్మకంగా మారిన పరిస్థితుల్లోనే వాటికి సంబంధించిన జీవరాశుల్ని ఉపయోగించి ఒక నిర్దిష్ట ప్రణాళికతో వాటి నివారణకి ఈ పద్ధతులను పాటించాలి. ఇక జీవ కలుపు నాశనుల విషయానికి వచ్చినట్టయితే కలుపు మొక్కల్ని చంపగలిగే కొన్ని రకాల సూక్ష్మజీవుల్ని కలుపు మందుల్లాగా పంటల్లో కలుపు నిర్మూలనకు ఉపయోగించే పద్ధతి. కలుపు నాశనులు పంటల్లో వచ్చే అన్ని రకాల కలుపు మొక్కల్ని నివారించలేవు. ప్రతి జీవ కలుపు నాశిని ఒక ప్రత్యేకమైన కలుపు మొక్క మీద మాత్రమే పనిచేసే శక్తిని కలిగి ఉండడం వల్ల వీటి వినియోగం అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇక జీవ సాంకేతిక పరిజ్ఞానంతో కలుపు నిర్మూలన విషయానికి వచ్చినట్లయితే కలుపు మందును తట్టుకొనగలిగిన జన్యువుని పంట మొక్కల్లో ప్రవేశపెట్టిన రకాలని సాగు చేస్తూ కలుపును నివారించడానికి కలుపు మందులను వినియోగించి పంట మొక్కలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలుపు మాత్రమే నివారింపబడేలా రూపొందించిన పరిజ్ఞానమే ఇది. పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు ఇటువంటి పంటల జన్యువుల్లో గ్లైఫోసేట్ను తట్టుకునే జన్యువుని కలపడం ద్వారా ఆ పంటల సాగులో పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలుపు నివారణకి గ్లైఫోసేట్ని వాడుకోవచ్చు. ఈ పద్ధతి కొన్ని ఇతర ముఖ్య పంటల్లో ముందు ముందు వినియోగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. పంటల సాగులో వీలైనంత వరకు కలుపు మొక్కలు రాకుండా యాజమాన్యాన్ని చేపట్టాలి. ఒకవేళ పంటల్లో కలుపు ఆశించినప్పుడు ఇప్పుడు తెలిపిన పద్ధతుల్లో అనుకూలమైన వాటిని ఎంచుకుని కలుపు యాజమాన్యాన్ని చేయాలి. ఈ రెండు పద్ధతులతో కూడా కలుపు నివారణ సఫలీకృతం కానప్పుడు లేదా అనుకూలంగా లేనప్పుడు మాత్రమే చివరిగా కలుపు మందులను ఉపయోగించుకుని కలుపు యాజమాన్యాన్ని చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కలుపు ఆశించకుండా చూసుకోవడం, ఆశించని కలుపు నివారించడానికి ఇతర యాజమాన్యం మీద దృష్టి పెట్టకుండా పూర్తిగా కలుపు మందుల ద్వారా మాత్రమే కలుపు నివారణ అనే ధోరణిలో సాగుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఈరోజు రాత్రి 7:45 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మహిళల ఆసియాకప్ T20 మొదటి సెమీఫైనల్ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం రాత్రి 7:45 నుండి 8:30 వరకు, తిరిగి 9:15 నుండి 11:00 వరకు, తిరిగి 11:10 నుండి మ్యాచ్ ముగిసే వరకు వినవచ్చు.

0: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30
1: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కనీ విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో భట్టి విక్రమార్క భేతాల కథలు.

0: గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అంటారు ఆదికవి నన్నయ్య. మనం నిలబడిన ఈరోజు రేపటికి గతమవుతుంది. అది చరిత్రగా మారి భావితరాలకు మార్గనిర్దేశం చేస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన ఎందరో మహనీయుల త్యాగాలను, మరపురాని ఘట్టాలను, విప్లవాత్మక మార్పులను, సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక రంగాల అరుదైన సమాచారాన్ని సంక్షిప్తంగా చరిత్రలో ఈరోజు శీర్షికన ప్రతిరోజు మీకందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. తప్పక వినండి చరిత్రలో ఈరోజు. ప్రతిరోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు
1: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాధవని కుమార్. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో

ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. వార్తల వివరంగా, అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రీయ సమాచారం, పారదర్శకత, సమగ్రతతో ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్యారిస్లో నేడు జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. అంతరిక్ష కక్షలు మరింత రద్దీగా మారుతున్నందున ఘర్షణ కంటే సహకారానికి, స్వల్పకాలం లాభం కంటే సుస్థిరతకు, బహిష్కరణ కంటే సమిళత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విధానం వసుదైవ కుటుంబం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే సూత్రంతో ముడిపడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ, దేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిపారని, ఆదిత్య L1 సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందని మోదీ అన్నారు. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రునిపైకి పంపాలని భారత లక్ష్యంగా పెట్టుకుందని మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 12-13 తేదీల మధ్య జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఈ పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 7 ఏళ్లలో చైనా అధ్యక్షుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు దేశ రాజధాని అంతటా డ్రోన్లు, ఇతర చిన్న వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2026 బ్రిక్స్ సదస్సుకు ముందు భద్రతాపరమైన ఆందోళన పెరిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ సామాజికవేత్త ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. దివంగత 4వ ఆగాఖాన్ దేశ అభివృద్ధికి చేసిన శాశ్వతమైన సేవలను తాను గుర్తు చేసుకున్నట్లు మోడీ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సామాజిక అభివృద్ధి, వారసత్వ పరిరక్షణలో జరుగుతున్న ప్రభావవంతమైన కృషి, అలాగే భారత్ విదేశాల్లో ఉన్న మరిన్ని అవకాశాల గురించి తాము చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC 2026 కోసం మంత్రి ఈరోజు కర్టెన్ రైజర్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం 50%కి పైగా స్టార్టప్లు మెట్రో నగరాల నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తున్నాయని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపార అనుకూల ఆవిష్కరణల విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ను ఓడించి ఆ దశలోని 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా గ్రూప్ బిలో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఈరోజు ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ,

0: నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగా తీర పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వార్షిక ఫిన్టెక్ సమావేశాల్లో ఒకటైన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026 7వ సంచిక ముంబైలో జరుగుతోంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటం, ఆర్థిక సమ్మిళత్వం కోసం విశ్వసనీయమైన అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థలు GFF 2026 ఇతివృత్తంగా ఉన్నాయి. ఈ సదస్సులో దేశ బ్యాంకింగ్ రంగ పరిణామక్రమంలో తదుపరి దశ కుతుమేద ద్వారా జరగనుందని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి అన్నారు. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కనెక్టెడ్ ఇండియా సాధికారిక ఆర్థిక వ్యవస్థ, AI ఆర్థిక వ్యవస్థ కోసం విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం అనే శీర్షికతో ఒక సెషన్లో ప్రసంగించనున్నారు. 2025లో $30 బిలియన్గా ఉన్న భారత్ ఏరోస్పేస్ రక్షణ మార్కెట్ల విలువ 2035 నాటికి రెట్టింపై $61 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థల్లోకి MSMEల సమ్మిళితం కోసం నిర్వహించిన జాతీయ కార్యక్రమమైన ఓటెక్ సదస్సులో ప్రసంగిస్తూ 2035 వరకు దేశంలో ప్రయాణికుల విమాన రాకపోకలు ఏటా 8.9% చొప్పున పెరుగుతాయని, ఇది ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత వేగవంతమైన వృద్ధి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ కామర్స్ రంగానికి పారదర్శకమైన, సమతుల్యమైన నియంత్రణ చట్టాన్ని సులభతరం చేస్తూ వినియోగదారుల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ నిబంధనలు 2020ని, వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ సవరణ నిబంధనలు 2026 సవరించింది. ఈ సవరించిన నిబంధనలు ఈ కామర్స్ సంస్థలపై అనవసరమైన నియంత్రణ భారాలను మోపకుండా వినియోగదారుల ప్రయోజనాలను పరీక్షించే సమతుల్య విధానాన్ని, వ్యాపారం చేసే సౌలభ్యం అవసరాన్ని పరిగణలో తీసుకుంటూ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో తలెత్తుతున్న వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడానికి దోహదపడతాయి. 3 రోజుల గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 న్యూఢిల్లీలో జరుగుతోంది. ట్రాన్స్ఫారింగ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విత్ సౌత్ కోఆపరేషన్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. బ్రీడింగ్ ఫర్ టుమారో, యాక్సలరేటింగ్ జెనెటిక్ గెయిన్స్, క్లైమేట్ రెసిలెంట్ డ్రైల్యాండ్ ల్యాండ్స్కేప్స్ వంటి వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $100 పైన కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి ఇరు దేశాలు నౌకా రవాణాపై తమ భీకర దాడులను ప్రారంభించిన నేపథ్యంలో తాజా నివేదిక వెలువడే సమయానికి ఇంట్రా డే ట్రేడ్లో బ్రెంట్ క్రూడ్ 0.1% పెరిగి బ్యారెల్కు $130 వద్ద ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 0.22% పెరిగి బ్యారెల్కు $96.27 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో వెంటనే యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిర అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: కిసాన్ వాణి.

ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు. ప్రకాశం జిల్లా చిన్నలాటర్పి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం వింటారు.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు. ప్రకాశం జిల్లా చిన్న లాటరపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం.
3: పువ్వులు సౌందర్యానికి, ఆహ్లాదానికి ప్రతీకలు. వేల సంవత్సరాలుగా మానవ జీవితంలో ఈ పూలు అనేవి పూజా కార్యక్రమాలు, అలంకరణ, ఔషధ తయారీ మరియు సాంప్రదాయ వైద్య విధానాల్లో ముఖ్యమైన స్థానం సంపాదించాయి. పుష్పాలకు మన సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఎన్నో రకాల పూలను ఆహారంగా వినియోగిస్తున్నారు. ఇలా ఆహారంగా సురక్షితంగా ఉపయోగించే పూలను ఆహార యోగ్య పువ్వులు లేదా ఎడిబుల్ ఫ్లవర్స్ అని పిలుస్తారు. ఈ పూలను ఆహారంగా ఉపయోగించే సంప్రదాయం అనేది కొత్తది కాదు. ప్రపంచ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ రకాల పుష్పాలను ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ప్రాచీన చైనాలో చూసుకున్నట్లయితే సుమారు 3,000 సంవత్సరాల క్రితమే ఇల్లిల్లి మరియు చామంతి పూలను ఔషధ మరియు ఆహారంగా ఉపయోగించేవాళ్లు. అలాగే భారతదేశంలో చూసుకున్నట్లయితే ప్రాచీన కాలం నుంచే అరటి, మునగ, గులాబీ, మందారం, అవిస, కమలం మరియు గుమ్మడి వంటి పూలు వివిధ రకాల భారతీయ సంప్రదాయాల వంటకాలలో ఉన్నాయి. ఇక రోమన్లు చూసుకున్నట్లయితే విందుల్లో వైలెట్ మరియు గులాబీ పూలను ఉపయోగించేవాళ్లు. యూరప్ లో మధ్యయుగాలలో పూలను సలాడ్స్, అలాగే ఔషధ పానీయాల్లో చేర్చేవాళ్లు. ప్రస్తుతం అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, థాయిలాండ్, చైనా, నెదర్లాండ్ వంటి దేశాల్లో ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. వీటిని హోటల్స్, ఎయిర్లైన్స్, ఫుడ్ చైన్స్, బేకరీస్, కాక్టైల్ పరిశ్రమల్లో, హెర్బల్ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ పూలతో చేసే ప్రసిద్ధ వంటకాల గురించి తెలుసుకున్నట్లయితే భారతదేశంలో ప్రసిద్ధమైనది గులాబీల నుంచి తయారు చేసే గుల్కంద్. అలాగే గుమ్మడి పుష్పం నుంచి జపాన్ దేశం వాళ్లు టెంపూరా అనే ఒక వంటకాన్ని చేస్తుంటారు. అలాగే జుకినీ పుష్పం నుంచి ఇటలీలో స్టఫ్డ్ జుకినీ ఫ్లవర్స్ ని తయారు చేస్తారు. శంఖ పుష్పం నుంచి థాయిలాండ్ లో బటర్ఫ్లై పీట్ రైస్, అంటే ఈ నీలం కలర్ లో ఉండే అన్నాన్ని వండుతారు. అలాగే గుమ్మడి పుష్పం ఉపయోగించి మెక్సికోలో ఫ్లోర్డీ కాలాబజా సూప్ అనేది ఒక ప్రసిద్ధమైన వంటకాన్ని తయారు చేస్తుంటారు. ఇక ఆహార పదార్థాలకు అలంకరణగా లేదా సలాడ్లుగా లేదా వివిధ వంటకాలలో ముఖ్యమైన భాగంగా ఉపయోగించే పూలనే మనం ఆహార యోగ్య పూలు లేదా ఎడిబుల్ ఫ్లవర్స్ అంటాము. ప్రస్తుతం సహజమైన, ఆరోగ్యకరమైన మరియు ప్రత్యేకకరమైన ఆహార పదార్థాలపై వినియోగదారులకు ఆసక్తి పెరుగుతున్నందున ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ కు వాణిజ్యపరమైన ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్, అలాగే బేకరీస్, కెఫేస్, పేస్ట్రీ తయారీ కేంద్రాలు, హెర్బల్ టీ తయారీ సంస్థలు, ఆర్గానిక్ మార్కెట్లు మరియు ఆరోగ్య ఆహార పరిశ్రమలలో వీటి వినియోగం వేగంగా పెరుగుతుంది. ఇవి ఆహారానికి ఆకర్షణీయమైన రంగులు, సువాసనలు, ప్రత్యేకమైన రుచులను అందించడమే కాకుండా శరీరానికి అవసరమైన అనేక పోషకాలు, అంటే విటమిన్స్, ఖనిజాలు, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు మరియు బయో యాక్టివ్ కాంపౌండ్స్, వీటిని జీవక్రియాశీల సమ్మేళనాలు అంటాము, ఇవి కూడా అందిస్తాయి. అందువల్ల వీటిని ఫంక్షనల్ ఫుడ్స్ లేదా న్యూట్రాస్యూటికల్ ఫుడ్స్ కింద పరిగణిస్తారు. ఇక ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ కు ఉండవలసిన ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ఇవి ముఖ్యంగా విషరహితంగా ఉండాలి, సహజ రంగులను అధికంగా కలిగి ఉండాలి లేదా అధిక యాంటీ ఆక్సిడెంట్లు, తక్కువ కేలరీలు, అధిక ఫైటోకెమికల్స్ కలిగి ఉండాలి, ఆకర్షణీయమైన రూపంతో ప్రత్యేకమైన రుచి, సువాసన లేదా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండాలన్నమాట. ఇక భారతదేశంలో ప్రజాదరణ పొందిన కొన్ని ఆహార యోగ్య పుష్పాలు, అంటే ఎడిబుల్ ఫ్లవర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మందారం ని ముఖ్యంగా మనం టీ, జామ్స్, సిరప్స్, జెల్లీస్, అలాగే పానీయాలు, కేక్స్, డెజర్ట్స్, అలాగే సహజ ఆహార రంగుల కోసం దీన్ని ఐస్ క్రీమ్లు, సలాడ్లలో కూడా వినియోగిస్తుంటారు. అలాగే బంతి విషయానికి వచ్చినట్లయితే దీన్ని కూడా సహజ ఆహార రంగు, సూప్స్, సలాడ్స్, స్ట్యూస్, అలాగే పానీయాలు, వెన్న, క్యాండీ చేసిన రేకులను కూడా ఈ బంతిపూలతో తయారు చేసి వాడుతుంటాం. ఇక గులాబీ విషయానికి వచ్చినట్లయితే, అధికంగా నార్త్ ఇండియాలో మనం ఎక్కువగా చూస్తుంటాము, స్వీట్స్ ఎక్కువగా ఈ గులాబీలతో చేస్తుంటారు. డెజర్ట్స్, రోజ్ వాటర్, రోజ్ సిరప్, అలాగే డిఎఫ్ఆర్ పూణే అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ రీసెర్చ్ పూనా వాళ్ళు కుకీస్ కూడా తయారు చేశారు. వీటిని గులాబీలు అలాగే హనీ మిల్లెట్స్ తో ఈ కుకీస్ ను తయారు చేశారు. అలాగే రోజ్ ఇన్ఫ్యూజ్డ్ హనీ, షర్బత్, మిల్క్ షేక్, లస్సీ, టీ, బర్ఫీ, ఐస్ క్రీమ్స్ వంటి పదార్థాలు కూడా ఈ గులాబీ రేకులను ఉపయోగించి తయారు చేస్తుంటారు. ఇక గుమ్మడి విషయానికి వచ్చినట్లయితే, గుమ్మడి పూలను ఎక్కువగా వెస్ట్ బెంగాల్ అలాగే ఒరిస్సా ప్రాంతాల్లో కూరలు, సూప్లు, సలాడ్లు, పాస్తా, పకోడీలు, చట్నీలలో వాడుతుంటారు. అలాగే అరటి పూలు మనకి ముఖ్యంగా ఇది సౌత్ ఇండియాలో ఎక్కువగా గమనిస్తుంటాము. అరటి పూలను కూరలు, సలాడ్లు, సూప్లు, స్టిర్ఫ్రై, వడలు, పకోడీలు, ముఖ్యంగా నిలవ పచ్చడి కూడా దీంతో అరటి పూలతో చేస్తాము. అలాగే కుంకుమ పువ్వు చూసుకున్నట్లయితే దీన్ని అన్నం, బిర్యానీ, స్వీట్స్, డెజర్ట్స్, ఆ పానీయాలు చేయడంలో ఉపయోగిస్తుంటాము. ఇక మొగలు పూలు, మగ పుష్పాల నుంచి తీసినటువంటి కేవ్రా అనే ఎసెన్షియల్ వాటర్ ని కేవ్రా వాటర్ అంటారు. దీన్ని భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో తయారు చేసే రసగుల్లాలు వాటిలో ఎక్కువగా ఈ కేవ్రా వాటర్ ని ఉపయోగిస్తుంటారు. ఇక అవిసె పూలు, వీటిని కూడా సలాడ్స్, సూప్స్, కూరలు, వేపుడు వంటి వంటకాలలో ఉపయోగిస్తుంటారు. ఇవి ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నమాట. అలాగే ఇక తామర పువ్వులను కూడా మన రేకుల్ని సలాడ్స్, సూప్స్, ఇతర వంటకాలు, స్టఫ్డ్ ఫ్లవర్స్ ని, క్యాండీస్, సిరప్స్, ఇన్ఫ్యూజన్లు మరియు వేపుల కింద కూడా ఈ తామర పువ్వులను ఉపయోగిస్తుంటాము. ఇక మునగ పువ్వు విషయానికి వచ్చినట్లయితే, ఈ మునగ పువ్వుని కూడా సలాడ్స్, సూప్స్, కూరలు, పచ్చడి, హెర్బల్ టీ, వేపుడు, భుజియా లాంటి పదార్థాలను కూడా తయారు చేస్తారు. ఇక నేల సంపంగి, దీన్నే మనం ట్యూబ్ రోజ్ అంటాము. దీన్ని ఆహారానికి సువాసన మరియు అలంకరణ కోసం ఉపయోగిస్తాము. ఇక పారిజాతం, పారిజాత పూలను కూడా టీ, పానీయాలు, సువాసన కోసం, గార్నిష్ కోసం ఉపయోగిస్తుంటాము. ఇక నాటుష్యం, ఇది సలాడ్స్, శాండ్విచ్లు అలంకరణగా ఉపయోగిస్తుంటారు. దీన్ని మనం డైరెక్ట్ గా కూడా అంటే ఏ ప్రాసెసింగ్ లేకుండా కూడా ఈ పువ్వులను తినవచ్చు. దీనిలో అధికంగా సి విటమిన్ ఉంటుంది. ఇక శంఖ పుష్పి, దీని సహజ ఆహార రంగు కోసం బ్రెడ్స్, కేక్లు, పానీయాలు, నూడిల్స్, సలాడ్స్, సిరప్, యోగర్ట్ వీటికి మనం రంగు ఇవ్వడానికి కూడా ఈ శంఖ పుష్పి పువ్వులను ఉపయోగిస్తుంటాము. చామంతి పూలు, చామంతి పూలను కూడా సలాడ్స్, టీలు, సూప్లు, డెజర్ట్స్ లో వాడుతుంటాము. ఇక మోదుగ పువ్వులు, వీటిని జామ్స్, సిరప్స్, పానీయాలు, షర్బత్, కూరలు, హెర్బల్ టీలలో అధికంగా వాడుతుంటారు. ఇక చామంతి, దీన్నే క్యామమెల్ చామంతి అంటాము. దీంతో ఎక్కువగా హెర్బల్ టీలు, డెజర్ట్స్ చేసుకుంటారు. ఇక రొజల్లీ, దీన్నే మనం గోంగూర పువ్వులు అంటాము. గోంగూర ఆకు కాకుండా కూడా పువ్వు వచ్చిన తరువాత దానికి ఉన్నటువంటి రక్షక పత్రాలు చెట్టుకే ఉంచినట్లయితే అవి కొంచెం మందంగా తయారవుతాయి. ఈ ఫ్లషీగా ఉండే పదార్థం నుంచి కూడా చాలా పుల్లగా ఉంటుంది. దీని నుంచి కూడా మనం జామ్స్, పులియబెట్టిన పానీయాలు, కేక్స్, పుడ్డింగ్స్, సలాడ్స్, సూప్స్, అలాగే ఇన్ఫ్యూజన్ మరియు చట్నీ కూడా తయారు చేస్తుంటాము. ఇక మల్లెపూల విషయానికి వచ్చినట్లయితే, వీటిల నుంచి కూడా మనం పానీయాలు, డెజర్ట్స్, రుచిని మరియు సువాసన అందించే పదార్థాలు అంటే ఫ్లవరింగ్ ఏజెంట్ కింద ఇన్ఫ్యూజన్లు మరియు సిరప్లో దీన్ని వాడుతుంటాం. ఇక సీతమ్మ జడబంతి, వీటిల్ని కూడా సహజ ఆహార రంగు కోసం ఆహార పదార్థాల్లో వాడుతుంటాము. ఇక ఇప్ప పువ్వులు ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువగా వాడుతుంటారు. దీని నుంచి లడ్డూలను ఎక్కువగా తయారు చేస్తారు అంటే స్వీట్స్. అలాగే పుష్పాలను కూరగాయలుగా, పానీయాలుగా వాడుతారు, లేక నేరుగా కూడా ఈ పువ్వులను తినవచ్చు. అలాగే చింతపూలు, చింత చెట్టు పువ్వులను కూడా వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఇక బొగడబంతి, దీన్ని కూడా సహజ ఆహార రంగు టీల తయారీలో వాడుతుంటాము. దేవకాంచనం, దీన్ని పువ్వుల్ని కూడా రేకలు మాత్రమే తీసి మనం కూర తయారు చేసుకోవచ్చు. అట్లాగే రేల పువ్వుల్ని కూడా పువ్వులు రేకలతోటే కూర తయారు చేస్తుంటారు. ఇక అన్ని రకాల పువ్వులు ఆహారానికి యోగ్యమేనా అంటే అది కరెక్ట్ కాదు. అన్ని కూడా మనం ఆహారానికి ఉపయోగించకూడదు. ముఖ్యంగా మనం పుష్పాలను తినే ముందు వాటిని సరిగ్గా గుర్తించి అవి విషపూరితమైనవి కాదని నిర్ధారించుకోవాలి. విషరహిత జాతులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు గన్నేరు, అలాగే ఉమ్మెత్త చాలా విషపూరితం. అలాగే లాంటానా అంటాము, దీన్ని అక్షింతలా పూలు, ఇవి కూడా

విషపూరితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి విషపూరిత పూలు. అలాంటి వాటిని మనం అసలు ఆహారంగా ఉపయోగించకూడదు. ఇక ఆహారంగా ఉపయోగించగలిగిన పూలను సాధారణంగా మనమే ఇంటి వద్ద పెంచుకోవాల్సి ఉంటుంది. పురుగు మందుల అవశేషాలు లేకుండా సాగు చేసుకోవాలి, లేదా ప్రత్యేకమైన కూరగాయలు, పండ్లు మరియు ఇతర నాణ్యమైన ఆహార ఉత్పత్తులను విక్రయించే ప్రత్యేక ఉత్పత్తుల మార్కెట్స్, అంటే ఆర్గానిక్ మార్కెట్స్ నుండి మాత్రమే వీటిని కొనుగోలు చేసుకోవాలి. రోడ్డు పక్కన పెరిగిన పుష్పాలను కూడా మనం ఉపయోగించకూడదు. పూల దుకాణం, గార్డెన్ సెంటర్ లేదా నర్సరీలో పుష్పాలను కొనుక్కునేటప్పుడు అవి ఆరోగ్యమైనవిగా, అంటే ఎడిబుల్ అని స్పష్టంగా లేబుల్ చేసినట్లయితే తప్ప మనం ఆహారానికి ఉపయోగించకూడదు. ఇక పురుగు మందులతో పిచికారీ చేసిన పువ్వులు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఉదాహరణకు పూల దుకాణాలలో అలంకరణ కోసం విక్రయించే పూలను తరచుగా రసాయనాలు లేదా పురుగు మందులు ఉపయోగించి ఉండవచ్చు, కాబట్టి వాటిని ఆహారంగా వినియోగించుకోకూడదు. మొక్కలపై రసాయనాలు పిచికారీ చేశాలా లేదా అనే విషయం తెలియకపోతే అటువంటి పూలను తినకూడదు. తాజాగా వికసించిన పూలను కోసిన వెంటనే ఉపయోగించాలి. శుభ్రమైన నీటితో బాగా కడిగి వినియోగించాలి. కొత్త రకాల పుష్పాలను మనం ఆహారంలో నెమ్మదిగా పరిచయం చేయాలి. తద్వారా వాటి వల్ల కలిగే అలర్జీ ప్రతిచర్యలను కూడా మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా పిల్లలకు కొత్త రకం పూలను తక్కువ పరిమాణంలో పరిచయం చేయాలి. పుప్పొడి లేదా పూలకు అలర్జీ ఉన్నవారిని జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ను వివిధ రకాలుగా తయారు చేసుకోవాలి. ముఖ్యంగా తాజాగా తినవచ్చు, లేక చక్కెర పూతతో క్యాండీడ్ అంటారు ఈ ప్రాసెస్ ని, ఇలా కూడా చేసి తినొచ్చు. లేకపోతే ఐస్ లో గడ్డగట్టించి ఎండబెట్టినా, లేదా నూనెలు లేదా వెనగర్ లో నిల్వ చేసి గార్నిష్ కోసం కూడా ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఇక అసలు ఆహార యోగ్య పువ్వులు అంటే ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని పూర్తిగా పువ్వు మొత్తం తినాలా, లేకపోతే ఎటువంటి ప్రాసెసింగ్ అంటే సిద్ధం ఎలా చేసుకోవాలి అనే దాని విషయానికి వచ్చినట్లయితే, మందపాటి కాండం, పుప్పొడి భాగాలను అవసరమైతే తొలగించాలి. మంచి రుచి కోసం కాడలు, అండాశయం, కేసరాలు అంటే పుష్పం మధ్యలో ఉండే ఆడ మగ ప్రత్యుత్పత్తి భాగాలను తొలగించడం మంచిది. పువ్వు యొక్క అడుగు భాగం నుంచి రేకుల్ని కత్తిరించి వేరు చేయాలి. చాలా సందర్భాల్లో పూరేకులను మాత్రమే తినాలి. ఉదాహరణకు గులాబీలు, అలాగే చామంతులు మొదలైనవి. ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ సాధారణంగా ఉదయం పూట మాత్రమే కోయడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో పూలు పూర్తిగా వికసించి మంచి నాణ్యతగా ఉంటాయి. ఈ పూలను ఎల్లప్పుడూ చల్లటి నీటితో శుభ్రంగా పూర్తిగా కడగాలని గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఉప్పు నీటితో కలిపి నీటిలో మృదువుగా కడిగి అనంతరం రేకులను మంచి నీటిల్లో ముంచాలి. దీనివల్ల రేకులు తాజాగా, దృఢంగా మారతాయి. తరువాత వాటిని పేపర్ టవల్పై ఉంచి నీటిని తొలగించాలి. తరువాత ఉపయోగించడానికి రేకులను లేదా మొత్తం పుష్పాలను మనం నిల్వ ఉంచుకోవాలన్నట్లయితే ప్లాస్టిక్ సంచుల్లో ఉంచి కొద్ది కాలం పాటు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవచ్చు. తక్కువ పరిమాణంలో ఉన్న పూలను ఐస్ క్యూబుల్లో కూడా ఉంచి గడ్డగట్టించి నిల్వ చేయవచ్చు. కొన్ని పూలకు సహజంగా చేదు రుచి ఉంటుంది. దాన్ని తగ్గించడానికి వైన్ స్టీపింగ్ లేదా షుగరింగ్ లేదా సాల్టింగ్ అంటే ఉప్పు వేసి లేదా పంచదారతో కలిపి క్యాండింగ్ చేసి వంటి పద్ధతులు ఉపయోగించి మనం నిల్వ ఉంచుకోవచ్చు. వేడి వంటల్లో ఎక్కువసేపు వీటిల్ని ఉడికించకుండా చివరిలో మాత్రమే ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని కలపవలసి ఉంటుంది. అలాగే సలాడ్స్, డెజర్ట్లో మృదువైన రుచిగల పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే ఘాటుగా ఉండే పుష్పాలను మనం ఎక్కువగా ఉపయోగించకూడదు. ఇక ఈ ఆహార యోగ్యమైన పుష్పాల వర్గీకరణ గురించి వచ్చినట్లయితే, వీటిని ప్రధానంగా ఉపయోగించే విధానాన్ని బట్టి, రుచిని బట్టి మనం వర్గీకరించవచ్చు. ఉపయోగించే విధానాన్ని బట్టి సువాసన కోసం ఉపయోగించే పుష్పాల విషయానికి వచ్చినట్లయితే, లావెండర్, రోజ్మేరీ, మల్లె అనేవి ఆహారాలను సువాసన కోసం ఉపయోగిస్తుంటాం. అలాగే రంగు మరియు అలంకరణ కోసం ఉపయోగించే పుష్పాలకు వచ్చినట్లయితే, ఆధునిక బేకరీలలో ఈ కేక్స్, కప్ కేక్స్, పేస్ట్రీస్, మ్యాకరూన్స్, కుకీస్ లో అలంకరణకు వీటిని ప్యాన్సీ, నాస్టర్షియం, క్యాలెండ్యులా, వైలెట్, గులాబీ వంటి పూలను వాడుతుంటారు. ఇక సలాడ్లలో నాస్టర్షియం, ప్యాన్సీ, గులాబీ, క్యాలెండ్యులా, బోరేజ్, వైలెట్ వంటి పూలను వాడతారు. ఇవి చాలా మటుకు విదేశీ పూలే. ఇక సూప్లలో వినియోగానికి వచ్చినట్లయితే మునగ, అవిస, గుమ్మడి, అలాగే కమలం వంటి వాటిల్ని మనం సూపుల్లో వాడచ్చు. సూప్ చివరిలో పుష్పాలను కలపడం వల్ల వాటి రంగు, రుచి మరియు పోషక విలువలు మెరుగ్గా నిల్వ ఉంటాయి. ఇక పానీయాల విషయానికి వచ్చినట్లయితే, మందారం అంటే హైబిస్కస్ టీ, శంక పుష్పు నుంచి బటర్ఫ్లై పీటీ, గులాబీ నుంచి రోజ్ షర్బత్, లావెండర్ నుంచి హెర్బల్ టీ, చామంతి నుంచి కెమమిల్ టీ, ఇలాంటి వాటిని మనం పానీయాలుగా కూడా చేసుకోవచ్చు. ఇక డెజర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే, గులాబీ, కుంకుమ పువ్వు, శంక పుష్పి, కేవ్రా వంటి వాటిని ఐస్ క్రీమ్స్, జెల్లీస్, పుడింగ్స్, యోగర్ట్స్, కస్టర్డ్,
అలాగే బయట కింద కూడా మనం వినియోగించవచ్చు. ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవడానికి

0: అంటే శీతల పానీయాల్లో మనం కలుపుకోవడానికి గులాబీ, ప్యాన్సీ, శంఖపుష్పి వంటి పూలను తాగునీటిలో ఐస్ ట్రేలలో గడ్డగట్టించి మనం వేసవి పానీయాల్లో కలిపి ఉపయోగించవచ్చు. ఇక పుష్పాలకు ఉన్న రుచిని బట్టి మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మనకి గులాబీ చూసుకున్నట్లయితే కొంచెం అవి చప్పదనం నుంచి కొన్ని రకాలు తీపిగా ఉంటాయి, సుగంధభరితంగా ఉంటాయి. అదే నాస్టర్షియం పూలు మిరియాల మాదిరి స్వల్ప కొంచెం కారంగా ఉంటాయి. అలాగే మందారం పూలు కొద్దిగా పులుపుగా ఉంటాయి. గుమ్మడి పూలు తేలికపాటి తీపిగా ఉంటాయి. అలాగే అవిసె పూలు స్వల్పంగా చేదుగా ఉంటాయి. ఇక శంఖపుష్పి విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది. ప్యాన్సీస్ అయితే తేలికపాటిని తీపిగా ఉంటాయన్నమాట. ఈ విధంగా రుచిని బట్టి కూడా మనం ఈ పుష్పాలను వర్గీకరించవచ్చు. ఇక వీటిల్లో మనకి ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఎన్నో రకాల బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ లో. సాధారణంగా కూరగాయలతో పోలిస్తే కొన్ని ఎడిబుల్ ఫ్లవర్స్ లో ఫైటోకెమికల్స్ అంటే ముఖ్యంగా పాలిఫినాల్స్, ఫ్లావనాయిడ్స్ అలాగే కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. దీనివల్ల మనకి రోగ నిరోధకతకి పెరగడమే కాకుండా కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. వాటిలో ప్రధానమైన ఫైటోకెమికల్స్ ఫ్లావనాయిడ్స్, ఫినాలిక్స్, యాంథోసైనిన్స్, కెరటినాయిడ్స్, టైపనాయిడ్స్, టానిన్స్, సెపనిన్స్ మొదలైనవి. వీటి వల్ల పుష్పాలకు రంగు, రుచి, సువాసన కాకుండా ఈ బయోలాజికల్ యాక్టివిటీస్ కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇక ముఖ్యమైన ఈ బయోలాజికల్ యాక్టివిటీస్ ఉన్న పూలను చూసుకున్నట్లయితే కెరటినాయిడ్స్ అధికంగా ఉండే పూలు బంతి, క్యాలెండ్యులా, గుమ్మడి, అవిసె పూలు. అలాగే యాంథోసైనిన్లు ఎక్కువగా ఉండే పూలు గులాబీ, మందారం, ప్యాన్సీ, శంఖపుష్పి. అలాగే ఫ్లావనాయిడ్స్ ఎక్కువగా ఉండే పూలు గులాబీ, కమలం, ప్యాన్సీ, క్యాలెండ్యులా, బంతి, లావెండర్, మందారం, డేలిల్లీ, చామంతి మొదలైనవి. అలాగే ఫినోలిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉండేవి గులాబీ, మందారం, కమలం, లావెండర్, చేమంతి, బంతి. యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉన్నవి గులాబీ, మందారం. ఈ విధంగా వీటిల్లో మనకి వివిధమైనటువంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ కూడా ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక పోషకాల విషయానికి వచ్చినట్లయితే విటమిన్లు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే విటమిన్లలో ఏ విటమిన్ అనేది ఎక్కువగా గుమ్మడి, అవిసె పూలలో ఉంటుంది. అలాగే విటమిన్ సి అనేది గులాబీ, నార్సర్షియం, మందారంలో ఉంటుంది. విటమిన్ ఈ అనేది ప్యాన్సీస్, గులాబీలో ఉంటుంది. అలాగే ఫోలేట్ ఇది మునగలో ఉంటుంది అన్నమాట. ఇది రక్త కణాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఇక ఖనిజ లవణాల విషయానికి వచ్చినట్లయితే కాల్షియం ఎక్కువగా మునగ పువ్వు, అవిసె పువ్వు, మందారంలో ఉంటుంది. పొటాషియం అయితే మునగ పువ్వు, అరటి పువ్వు, మెగ్నీషియం కూడా ఉంటుంది ఈ పువ్వుల్లో అధికంగా. ఇక అరటి పువ్వు, అవిసె పువ్వులో ఎక్కువగా ఇనుము కూడా ఉంటుంది. ఈ విధంగా ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉండడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తాయి. ఆహారంలో అత్యంత ఇంపార్టెంట్ అన్నది ఏంటంటే పీచు పదార్థం. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఈ పీచు అధికంగా ఉండే పుష్పాలకు వచ్చినట్లయితే అరటి పువ్వు, మునగ పువ్వు, అవిసె పువ్వు వీటిల్లో ఎక్కువ శాతం ఈ పీచు ఉంటుంది. ఈ విధంగా మనం ఎడిబుల్ ఫ్లవర్స్ ని గురించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఉపయోగించుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటాము. ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ లో రంగు, రుచి, సువాసనతో పాటు పోషకాలు మరియు ఈ బయోయాక్టివ్ కెమికల్స్ అందించే సహజ వనరులుగా ఉన్నాయి కాబట్టి వీటికి ఆహార, ఔషధ మరియు న్యూట్రసూటికల్ అలాగే ఫంక్షనల్ ఫుడ్ రంగాలలో వీటికి మంచి భవిష్యత్తు ఉంది.
1: ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: చేయొచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతరపంటగా వేసినప్పుడు మాత్రం పెన్ని మిథాలిన్ ఎకరానికి 1 లీటరు 200 లీటర్ల నీళ్లలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేయాలి. 15 నుండి 18 రోజుల పంట లేదా కలుపు 4 ఆకుల దశలో ఉన్నప్పుడు సాధారణ మొక్కజొన్నలో అలాగే జీరో టిల్లేజ్ మొక్కజొన్న పంటలో వెడల్పాకు అలాగే గడ్డిజాతి కలుపు మొక్కలను నిర్మూలించడానికి టెంబోట్రయాన్ 34.4% ఎస్సీ 115 మిల్లీలీటర్లు, దీంతోపాటు అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాముల మందుని లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్సీ 30 మిల్లీలీటర్లు, దీంతోపాటుగా అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. తుంగ గనక ఎక్కువగా ఉన్నట్లయితే హాలో సల్ఫ్యూరాన్ మిథేల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 4 రోజుల వరకు వెడల్పాటి కలుపు మొక్కల్ని గనక గమనించినట్లయితే 2,4-D సోడియం సాల్ట్ ఎకరానికి 500 గ్రాములు 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే మొక్కజొన్నలో కలుపుని నివారించుకోవచ్చు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హా మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ అరే పహలీ వాలీ బాత్ కహా
2: పర్ హమ్ తో సబ్ యహీ డాలే హై
1: సబ్ నహీ ఆజ్ భీ లాఖో జాగరూక్ కిసాన్ పరంపరాగత విధి సే ఫసల్ ఉగా రహే హై ఖర్చా కమ్ ఔర్ ఉపజ్ కీ కీమత్ భీ బెహతర్ పా రహే హై
2: సచ్ హై
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

ఆకాశవాణి. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియాకప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం రేడియో సెట్లలో, ఎఫ్ఎం ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథావిధంగా ప్రసారం కాబడతాయి. సమయం 7:45 కావస్తోంది. తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

డి అరుణ మోహన్ జీ అనుకో ఫ్యామిలీ నారాయణపేట ఊట్కూరు నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి టెంపర్ అంటూ టెంపర్ లో పాట వినిపిస్తే టెంపర్ లో డైలాగ్ అయిపోతుందా భయ్యా, కానీ కాదుగా, ఆ హీరోగా నటించినటువంటి చిత్రమే అదర్మర్ సంగతి. ఇంతకీ ఏమిటి ఆ రైట్ ఆన్సర్ అంటే అరవింద సమేత వీరరాఘవరెడ్డి ఇదన్నమాట సినిమా పేరు. ఈ డైలాగ్ రాసిన వారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ కూడా ఆయన అన్నమాట. అది విషయం ఇదండి. మరి ఈనాటి ఈ మనసును మనసై మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక మరొక మంచి పాట వినిపించేసి నేను కూడా మీకు బై బై చెప్పేస్తాను. నెక్స్ట్ మనం అంతా కలుసుకుందాం డ్యూయెట్ డ్యూయెట్ లవ్. అంతవరకు ట్యూన్ చేసి వింటున్నానండి, ఇది వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇంటి స్థలం పట్టా అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై అమరావతిలో ఈరోజు జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన సమీక్షించారు. ప్రక్రియను 7 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్టంలో నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. తిరుపతి విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఈరోజు ఆయన వర్చువల్ గా హాజరై సర్వీసులను ప్రారంభించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో స్వర్ణోత్సవ వేడుకల మాన్యుమెంట్ ను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించనున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని స్వర్ణోత్సవ వేడుకలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ బ్యాంకు యూనియన్లు సమ్మెత తలపెట్టిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు అడ్వైజరీ జారీ చేసింది. సమ్మె కారణంగా రేపు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని, అందువల్ల ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. విశాఖ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించనున్న అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూర్ ఆపరేటర్స్ ఏఐటీఓ 41వ జాతీయ సదస్సు కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఒక ప్రైవేట్ హోటల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరై మాట్లాడారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాలో నీకు నచ్చింది ఏంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 8:07. మరి ఈ టైంలో మనమంతా డ్యూయెట్ డ్యూయెట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయెట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్ని. ఆ క్షణం వరకు కూడా తన ప్రాణంలో ప్రాణంగా నిలిచిపోయావు అంటూ ఆ ప్రేమను నింపుకున్న ఆ ప్రేమికులు ఈ నిమిషంలో తానే లేనంటే నమ్మడం కష్టం కదా. ఎందుకో తెలియని బరువుని ప్రేమగా మార్చి ఆ హృదయం నిండా తానే నిండి ఉన్నాక దాన్ని వదులుకోగలమా? పెంచుకోవడం తప్ప. ఆ ప్రేమలో తాగున్న మాధుర్యం ఇవన్నీ మాటల్లో కన్నా ఒక పాటగా అయితే మరింత బాగుంటుంది. అందుకే మీకోసం బాడీగార్డ్ చిత్రం నుంచి ఈ మెలోడియస్ డ్యూయెట్ మీకోసం

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ జ్యూవెట్లో. రోజు చూసే లోకమే, కానీ ఈరోజు ఎందుకనో మరి కొత్తగా అనిపిస్తే. రోజు పూచే రోజా పూలే,

కానీ ఇప్పుడే ఎందుకో చాలా అందంగా కనిపిస్తూ ఉంటే, ఎందుకు కారణం మనలో కలిగిన ఒక మార్పే అంటారా. కానీ ఎందరో మాత్రం ప్రేమనే దోమ కుట్టినా కూడా ఇలాగే అనిపిస్తుందని శాస్త్రవేత్తలు సైతం చెప్పలేని ఈ నగ్న సత్యం గురించి ఎందరో కవులు ఏనాటి నుంచో చెబుతూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రేమికుడు కూడా ఇంచుమించు ఇలాగే అనిపిస్తుందట. అదేంటో తెలియాలంటే మున్నా చిత్రం నుంచి ఈ పాటను వినాల్సిందే.

ధీమ్ ధనక ధీమ్ తడి దడక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తడి దడక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తడి దడక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తడి దడక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తడి దడక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తడి దడక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తడి దడక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తడి దడక ధీమ్ ధనక ధీమ్ ధీమ్ ధనక ధీమ్ తడి దడక ధీమ్ ధనక ధీమ్

0: एक्शन इज़न्ट इट?
1: जी हाँ, इनका जो एक्शन है थोड़ा सा मिस्ट्री एक्शन है, विपी आम एक्शन है। रबिया का अगली गेंद स्टंप लाइन पर पुश किया है कवर्स की दिशा में, इस बार कोई रन नहीं आएगा। शिफाली वर्मा डॉट बॉल खेलती हुई, इनके एक्शन अनलाइक जैसे लेग स्पिनर्स का एक्शन होता है थोड़ा सा।
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సురక్షితమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. సురక్షితమైన భద్రమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్యారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. వసుదైవ కుటుంబకం భారతదేశపు విధానమని చెప్పారు. ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆయన కోరారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున ఇందులో పాల్పంచుకునే వారి సంఖ్య కూడా పెరుగుతున్నందున ఘర్షణల కన్నా సహకారానికి సుస్థిరతకు ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుణ్ణి చంద్రుడిపైకి పంపాలని భారత లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్, టుడే ఇట్ సేవ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ అండ్ క్రాప్స్ టు ఓషన్స్ అండ్ కమ్యూనిటీస్. ద ప్రామిస్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కలెక్టివ్. యాజ్ ఆర్బిట్స్ బికమ్ మోర్ క్రౌడెడ్ టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
2: పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా మారాలని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. స్వచ్ఛత హీ సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ది శాఖ మంత్రులు ప్రధాన కార్యదర్శులు ఇతర అధికారులతో కలిసి ఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమాపేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వచ్ఛతలో భాగస్వామ్యం స్వచ్ఛ భారత్ వికసిత్ భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుందని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛతా హీ సేవ ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారాన్ని సేవా సంకల్ప స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పరిశుభ్రమైన ఇళ్లు ఆరోగ్యకరమైన కుటుంబం సానుకూల శక్తికి ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అదేవిధంగా 50 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక పెట్టుబడుల లక్ష్యాన్ని కూడా సాధించే విధంగా ఇరు దేశాల వ్యాపార సంస్థలు కృషి చేయాలని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన ఇనోప్రోమ్ ఇండియా 2026 కో చైర్ ప్లీనరీ సెషన్లో రష్యాకు చెందిన పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీ కనోవ్తో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాల అధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాల పనితీరుకు కొలమానంగా ఉంటాయన్నారు. ఫార్మస్యూటికల్స్ ఆటో విడిభాగాలు ఆహార ఉత్పత్తుల రంగాలలో రష్యాకు భారతదేశ ఎగుమతులను విస్తరించే అవకాశాలను పీయూష్ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో తయారీని చేపట్టేందుకు ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక కారిడార్లను ఉపయోగించుకోవాలని రష్యా వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి ఆహ్వానించారు. సామాజిక మాధ్యమం ఇతర డిజిటల్ వేదికలను ఉపయోగించే మైనర్లకు రక్షణ కల్పించాలని, అలాగే 18 సంవత్సరాల్లోపు పిల్లలతో ఏ ప్లాట్ఫామ్ కూడా ఒప్పందం చేసుకోకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ సూర్యకాంత్, జస్టిస్లు జయమాల్య బాగ్చి విమోహన్లతో కూడిన ధర్మాసనం ఒక ఎన్జీఓ దాఖలు చేసిన ఈ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత్ ఆస్ట్రేలియా దేశాల నౌకాదళాల మధ్య సహకారం, పరస్పర కార్యాచరణను బలోపేతం చేసే మార్గాలపై చర్చించేందుకు భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సిడ్నీలో ఆస్ట్రేలియా ఫ్లీట్ కమాండర్ రియల్ అడ్మిరల్ అనిత విలియమ్స్ ను కలిశారని భారత నౌకాదళం తెలిపింది. ద్వైపాక్షిక సముద్ర రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే భారత నౌకాదళ అధిపతి పర్యటన లక్ష్యంగా పేర్కొంది. అదేవిధంగా న్యూజిలాండ్లో సీనియర్ నౌకాదళం రక్షణ అధికారులతో భారత నౌకాదళ అధిపతి సమావేశమై శిక్షణ, సమాచార మార్పిడి, కార్యాచరణ సహకారంపై చర్చించనున్నారని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పర్యాటక రంగం గణనీయంగా అభివృద్దిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఐటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కె.ఆర్ రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యాటక రంగానికి, పౌర విమానయాన రంగానికి మధ్య అనుసంధానం ఉందన్నారు. పరస్పరం ఈ రెండు రంగాలు అభివృద్ది సాధించేందుకు అవకాశాలున్నాయని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
0: టూరిజం ఇస్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ ఇండస్ట్రీ. ఎవ్రీ ఫ్యూ 100 kilometers ఆర్ ఫుడ్ చేంజెస్, ఆర్ లాంగ్వేజ్ చేంజెస్, ఆర్ ఆర్కిటెక్చర్ చేంజెస్, ఆర్ ఫెస్టివల్స్ చేంజ్, ఆర్ ల్యాండ్స్కేప్స్ చేంజ్. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
2: దేశ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు నగరంలో డ్రోన్లు, ఇతర చిన్నపాటి వైమానిక పరికరాల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. బ్రిక్స్ సమావేశం కోసం చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ నెల 11 నుండి 13 వరకు రాష్టపతి భవన్, రాష్టపతి భవన్ మ్యూజియం, అమృత్ ఉద్యానంలో కూడా ప్రజల సందర్శనలు రద్దు చేస్తూ వాటిని మూసివేస్తారని రాష్టపతి సచివాలయం తెలిపింది. అలాగే ఈ శనివారం రాష్టపతి భవన్ ప్రాంగణంలో జరగాల్సిన చేంజ్ ఆఫ్ గాడ్ కార్యక్రమం కూడా జరగదని పేర్కొంది. మహిళల ఆసియా కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టపోయి 49 పరుగులు చేసింది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ ను ఓడించి సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఇక గ్రూప్ బిలో శ్రీలంక తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. భారత పర్యటనలో ఉన్న షియా ఇస్మాయిలీ ముస్లింల యాభైవ ఆధ్యాత్మిక నాయకుడు, ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ చైర్మన్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, యువత, మహిళా సాధికారత వంటి కీలక రంగాలలో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చించారు. ఇదిలా ఉండగా ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్లతో కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3 నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వేస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభంలో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,764 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 138 పాయింట్ల లాభంతో 74,902 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు లాభపడి 23,477 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.44 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి కడప కేంద్రం.

భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.

మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కనీ వినీ ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.

రేపు మధ్యాహ్నం 12:05 తిరిగి 2:30 కర్ణాటక సంగీతంలో శ్రీ కెఎస్ మూర్తి బృందంచే సాక్సోఫోన్ వాయిద్యం వినవచ్చు. అలాగే సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాల్లో శ్రీమతి జి నాగసుబ్బమ్మ పాడిన జానపద గీతాలు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

1.3 మనమున్న మధుర స్వరాలలో ఇప్పుడు మీకు రాబోతున్న గీతాలు ప్రేమించి పెళ్ళాడు మరియు శ్రీవారికి ప్రేమలేక ఈ మూవీస్ నుంచి ఈ మధుర స్వరాలు మీకోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత అట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 10:00. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలను వింటూ ఆనందించే ఈ సమయమే కదా మన ఈ వినిపించిన రాగాలే సమయం. మరి ఇక ఆలస్యం కాకుండా ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలే కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు ఆమె ఎవరు మరియు జింబో, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు నిర్దోషి మరియు చెల్లెలి కోసం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్జ్యం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు దసరా బుల్లుడు మరియు గౌరీ. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

ప్రసారం కానున్న కార్యక్రమాల ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 11:44:30. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్ మరియు